0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: శాలివాహన శక సంవత్సరం 1948 ఆశ్వీజ మాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 29వ తేదీ, మంగళవారం.
0: 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో

102.9 MHz, కాకినాడలో 100.1 MHz ఫ్రీక్వెన్సీలో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:27.24 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం, గగనతలంలో బృందగానం, ఆచ్చాళ్ళ శ్రీనివాసరావు గారు రచన సంగీతం, శ్రీ బిఆర్విఎస్ పవన్ కుమార్ చరణ్.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 వస్తోంది. కొంచెంసేపట్లో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తిరంజని శ్రీ భద్రాచల రామదాసు విరచిత సుప్రభాతం తొలి అంశం.

0: భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత్రి డాక్టర్ పికే జయలక్ష్మి గారు.
1: మనిషిని నిజంగా మనిషిగా నిలబెట్టే శక్తి మానవ విలువలే. విద్య, సంపద, అధికారాలు ఉన్నా మానవ విలువలు లేకపోతే జీవితం ఖాళీగా మారుతుంది. సత్యం, నిజాయితీ, కృతజ్ఞతతో పాటు దయ, క్షమ, సహనం, శాంతి, ఔదార్యం, వినయం వంటి విలువలే మన వ్యక్తిత్వానికి పునాది. నేటి వేగవంతమైన జీవితంలో మనం సాంకేతికంగా ఎంత ముందుకెళ్లినా మనుషుల మధ్య, మనసుల మధ్య దూరం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మానవ విలువల ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం, అవసరంలో తోడుగా నిలబడడం వంటి చిన్న చిన్న గుణాలే సమాజాన్ని నిలబెడతాయి. మన ఇతిహాసాలు, పురాణాలు మానవ విలువల ప్రాముఖ్యతని బలంగా బోధిస్తాయి. రామాయణంలో శ్రీరాముడు ధర్మం, సత్యం, వినయం, కరుణ వంటి విలువలకు ప్రతిరూపంగా నిలుస్తాడు. రాజ్యాన్ని వదిలి అరణ్యవాసం స్వీకరించడం ఆయన ధర్మనిష్టకు ఉదాహరణ. మహాభారతంలో యుధిష్ఠిరుడు సత్యం, న్యాయం, క్షమ వంటి విలువలను జీవితాంతం పాటించాడు. కష్టకాలంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకపోవడం మానవ విలువల గొప్పతనాన్ని చాటుతుంది. కృతజ్ఞులై ఉండండి, కానీ కృతజ్ఞతని ఎదురుచూడకండి. కృతజ్ఞత అనేది ఒక భావన.

0: భావన. అది మన వ్యక్తిత్వాన్ని పెంపొందించి, మెరుగుపరిచి, నడవడిని సవ్యంగా ఉంచుతుంది. ఇతరుల పట్ల ధన్యవాదాలు తెలుపుకోవాలన్న భావనే కృతజ్ఞత అంటే. వినయం నుంచి కృతజ్ఞత పుడుతుంది. కృతజ్ఞత మనలో వినయాన్ని పెంచుతుంది. మనకు తోడ్పడిన వారిని గుర్తుపెట్టుకోవడం మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది. అవతలి వ్యక్తితో మనం ప్రవర్తించే విధానంలోనూ, మనకి వారి పట్ల ఉన్న మనస్తత్వంలోనూ ఇది ప్రతిబింబిస్తుంది. కృతజ్ఞత అంటే అవతలి వారు మంచి చేస్తే మనం తిరిగి వారికి మంచి చేయడం కాదు. కృతజ్ఞతలో ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండదు. రామాయణంలో శ్రీరాముడు సుగ్రీవుడు, హనుమంతుడు, వానరసేన చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోలేదు. సీతను వెతకడంలో, లంకపై విజయంలో వానరసేన పాత్రను గుర్తించి వారిని ప్రేమతో గౌరవించాడు. ఇది రాముని కృతజ్ఞతాభావానికి గొప్ప నిదర్శనం. మహాభారతంలో కర్ణుడు దుర్యోధనుడను ఆదరించి అంగదేశాధిపతిని చేసిన ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ధర్మం సత్యం మధ్య సంఘర్షణ ఉన్నప్పటికీ తనకు ఉపకారం చేసిన వారి పట్ల నిబద్ధతగా ఉండడం అతని కృతజ్ఞతను చూపిస్తుంది. ఇతరులు మన మీద దయచూపినప్పుడు, మనని అర్థం చేసుకున్నప్పుడు, మన పట్ల ఓర్పుతో వ్యవహరించినప్పుడు మనం వారి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం? కృతజ్ఞత అనేది మనసులోంచి రావాలి. ధన్యవాదాలు అనే ఒక చిన్న మాటని ఎంతో చక్కగా అందంగా చెప్పచ్చు. చాలాసార్లు మనం మనకి అత్యంత సన్నిహితులైన వారి పట్ల కృతజ్ఞత చూపించడం మర్చిపోతాం. మన జీవిత భాగస్వామికి, బంధువులకి, మిత్రులకి ధన్యవాదాలు చెప్పడం మర్చిపోతాం. మనం కొన్నాళ్లపాటు ఒక మనిషికి తిండి ఉండడానికి చోటు ఇచ్చి, చూడు నేను ఆ వ్యక్తికి ఎంత సహాయపడ్డానో అని అంటాం. మనం చేసిన సహాయాన్ని మనమే ఎన్నో ఇంతలు ఎక్కువ చేసి చూసుకుంటాం. నడతని తీర్చిదిద్దడానికి అవసరమైన గుణాల్లో కల్లా మొదటి స్థానం కృతజ్ఞతదే. కృతజ్ఞత చూపకుండా అడ్డుపడేది అహంకారం. ఒక చక్కటి మనస్తత్వం జీవితం పట్ల మనకున్న దృష్టిని మార్చేస్తుంది. కృతజ్ఞత వినయం ఉంటే సరైన నడవడి దానంతట అదే అలవడుతుంది. కృతజ్ఞతాభావం అనేది జీవన సరళిలో ఒక భాగంలా కలిసిపోవాలి. ఎంత ఇచ్చినా తనివి తీరడం లేదని మనకి అనిపించాలి. అది ఒక చిరునవ్వు రూపంలోనో, ధన్యవాదాల రూపంలోనో, ప్రశంస రూపంలోనూ ఉండొచ్చు. ఒక్కసారి వెనక్కి తిరిగి మీ జీవితం మీద సానుకూల ప్రభావం చూపిన వాళ్ళెవరో వాళ్ళని గుర్తు చేసుకోండి. మీ తల్లిదండ్రులు, అధ్యాపకులు, మీతో మీకోసం తన సమయాన్ని వెచ్చించిన వారెవరైనా సరే వాళ్ల గురించి ఆలోచించండి. పైపైన చూస్తే వాళ్ళు తమ కర్తవ్యం మాత్రమే నిర్వర్తించినట్టుగా అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. వాళ్ళు మీకోసం త్యాగం చేశారు. వాళ్ళ కష్టాన్ని, డబ్బుని, ఇంకా ఎన్నింటినో మీకోసం వెచ్చించారు. మీ వద్ద నుంచి ధన్యవాదాలు పొందాలని కాదు, మీ పట్ల గల ప్రేమ వల్ల వాళ్ళు అవన్నీ చేశారు. ఏదో ఒక క్షణంలో ఒక వ్యక్తి తనని తీర్చిదిద్ది భవిష్యత్తుకి బాటలు వేయడంలో ఎవరు ఎంత కష్టపడ్డారో, సహాయపడ్డారో తెలుసుకుంటాడు. బహుశా అలా సహాయపడిన వారికి ధన్యవాదాలు తెలుపుకోవడం ఆలస్యంగానైనా సరే చేస్తేనే మంచిది. యేసుక్రీస్తు గురించి ఒక కథ ఉంది. 10 మంది కుష్టివాళ్ల రోగాన్ని యేసుక్రీస్తు నయం చేశారు. ఆయన వెనుతిరిగి చూసేటప్పటికీ ఒక్క వ్యక్తి తప్ప మిగతా అందరూ వెళ్ళిపోయారు. ఆ ఒక్కడు ఆయనకి ధన్యవాదాలు అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు అప్పుడు నేనేమీ చేయలేదు అన్నారు. యేసుక్రీస్తు నిజానికి వాళ్ళకు ఒక జీవితాన్నిచ్చి నేనేమీ చేయలేదు అన్నారు. యేసుక్రీస్తులాగే మనం కూడా కృతజ్ఞత కోసం ఎదురు చూడకూడదు. కృతజ్ఞత అనేది తనకు లభించిన సహాయం, ప్రేమ, త్యాగాలను గుర్తుంచుకుని గౌరవంతో స్పందించడం. కృతజ్ఞత ఉన్న మనిషి ఎప్పుడూ అహంకారానికి దూరంగా ఉంటాడు.
1: డాక్టర్ పీకే జయలక్ష్మి గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.
2: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో నేల ఆచ్ఛేదన ఆవశ్యకత ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ వింటారు.
3: సాధారణంగా మనం అనుకుంటున్నట్టుగా నేల అనేది పూర్తిగా భౌతిక పరమైనటువంటి పదార్థం కాదు. ఇది ఒక జీవం ఉన్నటువంటి పదార్థం. మన కళ్ళకు కనిపించదేమో కానీ అనేక లక్షల కోట్ల జీవరాశులు కలిగి ఉన్నటువంటి పదార్థం. మన చారడులో మట్టి తీసుకుంటే మనకు తెలియకుండానే ఒక మంచి మట్టిలో లక్షల కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి.

అవన్నీ కూడా చాలా చాలా అవసరం. మనకు కనపడటం లేదు అనే ఉద్దేశంతో మట్టి రేణువులేవి అని మనం మటుకు భ్రమపడకూడదు. దానికి తోడు ఆ నేలలో ఆ మట్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటినీ కూడా సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనదే. మనం ఏం చేయగలుగుతాం? అవే ఉన్నాయి, అవే బతుకుతున్నాయి, అవే ఉంటాయిలే అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ పొరపాటు. మనం చేసేటువంటి సాగు పద్ధతులు ఈ జీవరాశుల సంఖ్యని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ప్రధానంగా మనం వాడేటువంటి రసాయనిక ఎరువులు వీటిని ప్రభావితం చేస్తాయి. అవసరం అయితే మాత్రమే రసాయనిక ఎరువు మందులు మనం వాడుకోవాలి. దాంతోపాటుగా అవి జీవనం కొనసాగించడానికి అవసరమైనటువంటి పరిస్థితులను కూడా మనం కల్పించి తీరాలి. దానికి మనమేం చేయొచ్చు? మనం చేయాల్సింది ఏంటంటే వాటికి అవసరమైనటువంటి ఆహారం ఆ ప్రదేశంలో దొరికేటట్లు చేయటం, దానికి తోడు అవి జీవనం కొనసాగించడానికి అవసరమైనటువంటి తడి కూడా మరి ఆ ప్రదేశంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. మనము సాధారణంగా నీరున్నటువంటి ప్రదేశాల్లో పెద్ద ఇబ్బంది పడకుండానే తడి ఉండేట్టుగా చూసుకుంటాం, మన పంటలకు కూడా అవసరం కాబట్టి. కానీ వర్షాధారంగా పంటలు పండించేటువంటి ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో ఇది కాస్త ఇబ్బందికరమైనటువంటి విషయం. మరి భూమి లోపల ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా కొనసాగాలి అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా వాటికి ఆహారం అలాగే తడి ఇవన్నీ లభ్యమైతేనే అవి కొనసాగుతాయి. దాని తోడు ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు, మరి నేలలో తేమ లేనప్పుడు, వాటికి సరైన ఆహారం లేనప్పుడు మరి వీటి సంఖ్య తగ్గుతూ తగ్గుతూ పోతుంది. వీటి సంఖ్యని మళ్ళీ మెరుగుపరుచుకోవటానికన్నా మనము సరైనటువంటి చర్యలు చేపట్టాలి. మనం ఏం చేయగలుగుతామంటే ప్రధానంగా మనము ఈ నేలను సరాసరి ఎండకి గురికాకుండా పైన ఒక పొరలాగా ఒక ఆచ్ఛాదనాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ఆచ్ఛాదనం ఎప్పుడైతే మనం ఏర్పాటు చేస్తామో ఈ లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని కాపాడుకోవటానికి కానీ, అలాగే ఈ వాన తాకిడికి, గాలి తాకిడికి, ఎండ తాకిడికి పైన ఉన్నటువంటి మట్టి రేణువులంతా కూడా మరి అటో ఇటో వెళ్ళిపోకుండా సరాసరి ఎండకి గురి కాకుండా పైన ఒక పొరలాగా ఒక ఆచ్ఛాదనాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ఆచ్ఛాదనం ఎప్పుడైతే మనం ఏర్పాటు చేస్తామో ఈ లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని కాపాడుకోవటానికి కానీ, అలాగే ఈ వాన తాకిడికి, గాలి తాకిడికి, ఎండ తాకిడికి పైన ఉన్నటువంటి మట్టి రేణువులంతా కూడా మరి అటో ఇటో వెళ్ళిపోకుండా అక్కడే ఉండటానికి కానీ మనం జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. దానికోసం మనము సహజమైనటువంటి ఆచ్ఛాదనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సహజమైన ఆచ్ఛాదనం ఎలా వస్తుంది? మనం పంట అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ఈ పంట వ్యర్థాలనుకునేటువంటి పదార్థాలన్నీ కూడా మనకు అద్భుతమైనటువంటి ఆచ్ఛాదనాలాగా ఉపయోగపడతాయి. అలాగే ఒకవేళ అవి దొరక్కపోయినా మనము కొన్ని మొక్కల్ని, భూమికి దగ్గరగా పెరిగేటువంటి మొక్కల్ని మనం గనక పెంచగలిగితే అవి నేలకు దగ్గరగా పెరుగుతాయి కాబట్టి ఇతర రకాలైనటువంటి కలుపు మొక్కలను పెరగనీయకుండా చేస్తాయి, అలాగే భూమి కొట్టుకుపోకుండా చేస్తాయి. అలాగే అవి ఎప్పుడైతే నేలలో కలిపేస్తామో ఆ నేలలో కలిపినప్పుడు అవి లోపల ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కూడా ఆహారంగా ఉపయోగపడతాయి. ఇది మనం ముఖ్యంగా ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సినటువంటి అంశం. ఒకవేళ సహజసిద్ధంగా ఉన్నటువంటి, ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి ఆచ్ఛాదనాలు మనం చేయలేకపోతే, ప్రధానంగా మనము వాణిజ్య పంటల సాగు చేసేటప్పుడు ఖచ్చితంగా కలుపు నివారణకు కానీ లేకపోతే తడిని నిలబెట్టుకోవటానికి కానీ మనం ప్లాస్టిక్ మల్చింగ్ అన్నా జాగ్రత్త పడి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మనము ఈ నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకి ఎప్పుడైతే తడిని ఇవ్వగలుగుతామో అవి నిలబడతాయి, అవి పెరుగుతాయి అనుకున్నాం కదా. దానికోసమన్నా ఈ ఆచ్ఛాదనం ఎప్పుడైతే ఏర్పాటు చేస్తామో లోపల ఉన్నటువంటి తడంతా కూడా ఆవిరైపోకుండా మనం జాగ్రత్త పడతాం కాబట్టి లోపల ఈ

0: జీవరాశులన్నీ బతుకుతాయి. అలాగే సేంద్రియ పదార్థం ఏదైతే మనం భూమికి కలుపుతామో అదంతా కూడా వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇవి మరి ఈ జీవరసాయనిక చర్యలు చేపట్టడం వలన భూమి గుల్లబారుతుంది. ఈ భూమి గుల్లబారడం వలన వాటి నివాసం కూడా అనువుగా ఉంటుంది. మన మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా చక్కగా మొక్కలకు అందుతాయి. అలాగే మన భూమి లోపల నీరు నిల్వ ఉండటానికి కూడా అవకాశం వస్తుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం ఆచ్ఛాదనం గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రధానంగా మనకి వానకి ఎడం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మరి ఆ సమయంలో నేలలో ఉన్నటువంటి తడంతా ఆవిరైపోకుండా చూసుకోవటానికి ఈ ఆచ్ఛాదనం అనేది అద్భుతమైనటువంటి పద్ధతి.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంత ప్రయోజకులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం ప్రత్యేకంగా చెప్పుకోదగిందేమీ లేదు.

మీరు ఇంతవరకు పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఇందులో భాగంగా నేల ఆచ్ఛాదన ఆవశ్యకత ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణా సంస్థలను సమర్థవంతమైన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యశాలలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాధన శృంఖల 2026 పేరుతో నిర్వహిస్తున్న తొలి దక్షిణ ప్రాంతీయ కార్యశాల సమావేశం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి చెందిన సీనియర్ అధికారులు, శిక్షణా సంస్థల అధిపతులు, బోధనా సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొననున్నారు. దేశంలో నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఒక మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ది కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాలి.

చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తర్వాత నైపుణ్యాభివృద్ధి

0: సమీపంలో సంచరిస్తున్న ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు కుంకీ ఏనుగులను వినియోగించాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల పరిసర గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల భద్రత, పంటల పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిన్న నిర్వహించిన విజయవాడ ఉత్సవ కర్టన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ 2.0 నిర్వహించనున్నట్లు చెప్పారు. తోలుబొమ్మలాట, డప్పు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవ వేదికగా నిలుస్తుందని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్రం నలుమూలలా కూడా ఈ రకమైనటువంటి ఉత్సవాల్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అన్ని మూలలా కూడా ఏదో రకమైనటువంటి ఉత్సవాలు జరగాలని, దీని ద్వారా ఇది ఒక ఎకనమిక్ ఇంజిన్ గా పనిచేయాలని, దాంతోపాటు మరీ ముఖ్యమైనటువంటి అంశం కళాకారులు కోరుకునేది వారి ప్రతిభని ప్రదర్శించే అవకాశం లభించాలి, అది ప్రదర్శించినప్పుడు 10 మంది చప్పట్లు కొట్టాలి, అది చాలు వారికి మనసుకి తృప్తి కలగడానికి. అటువంటి కళాకారులందరికీ కూడా ఈ ఉత్సవాల ద్వారా ఒక అవకాశం కల్పించగలుగుతాం.
0: వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా, పంటల వారీగా సమగ్ర నష్టం వివరాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందించాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే స్వచ్ఛసాగర్, సురక్షిత్ సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ఈరోజు జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: పల్లె పండుగ అంటే కేవలం ఇది ఒక పండుగ అనే అర్థం కాదు. ఇది మెయిన్ గా ఏంటంటే గ్రామాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకేసారి టేకప్ చేయడం. పల్లె పండుగ 3.0 ఏదైతే గ్రామాల్లో కావాలో వాటన్నిటి డెవలప్ చేయడానికి 11,085 కోట్ల యాక్చువల్గా ఈ రోజు ఆ శాఖ సేకరించి అలాట్ చేసింది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా గోపవరంలో 55 కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్ ఉప కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ నిర్మించామని తెలిపారు. వీరికి రాయితీపై విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటి వరకు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై నిన్న విజయవాడలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సిద్దం చేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
4: సగటున ప్రతిరోజు 2 లక్షల పైగా వస్తారన్న అంచనాల మేరకు దానికి తగిన విధంగా అన్నప్రసాదం, లడ్డు నాణ్యతలో గాని లభ్యతలో గాని నిల్వ విషయంలో గాని ఎటువంటి రాజీ ఉండకూడదని కూడా చర్చించడం జరిగింది. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని కేంద్ర మంత్రులు గాని వస్తారన్న ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దానికి తగిన విధంగా రక్షణ ఏర్పాట్లు, నిఘా ఏర్పాట్లు, ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రసాదం కోసం ఏటీఎంల ఏర్పాట్లు చేయడం గాని భక్తుల భద్రత ప్రధాన బాధ్యతగా ఇవాళ

0: ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది.
1: తెలంగాణలో భూ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో రెవెన్యూ, రిజిస్టేషన్, హౌసింగ్ అంశాలపై వనపర్తిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, భూభారతి చట్టం హామీ మేరకు ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు మ్యాప్, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నంబర్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. భూభారతి కింద తొలిదశలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకు ఎంపిక చేశామని, వాటిలో దశల వారీగా సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోప్ ఆవరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఏర్పాటై 130 ఏళ్లు పూర్తయిన సందర్బంగా వార్షికోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వాల్తేరు డివిజన్ విశాఖ రైల్వేస్టేషన్ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. अथ वार्ताः. न्यूयॉर्क नगरे आयोजितायाः संयुक्त राष्ट्र महासभायाः 81वें सत्रस्य उच्चस्तरीय उपवेशने भारतेन रंगभेदस्य, प्रजातीय विभेदस्य, परदेशी द्वेषस्य तथा तत्सम्बद्धानां असहिष्णुतानां उन्मूलनार्थं स्वकीया असंदिग्धा प्रतिबद्धता पुनः प्रकटिता. DDPA इति दुर्बन घोषणा तथा कार्ययोजनायाः अंगीकरणस्य 25वें वार्षिकस्य स्मरणावसरे भारतस्य आधिकारिकं वक्तव्यं वितरता विदेश कार्यमन्त्रालयस्य सचिवेन CB जॉर्ज इत्यनेन जागतिक समतायाः, मानव प्रतिष्ठायाः च संवर्धनार्थं भारतस्य पक्षः प्रकटीकृतः. विदेशकार्यमन्त्रालयस्य प्रवक्त्रा रणधीर जयसवालेन उक्तं यत् सचिवेन सर्वेषां कृते समानतायाः, गौरवस्य च संरक्षणार्थं अमोघसंकल्पः पुनः संप्रख्यापितः. ONGC इत्यायोगस्य अन्वेषणनिदेशकः ओमप्रकाशसिंहा सम्प्राह यत् E20 एथनॉल मिश्रित पेट्रोल इन्धनं वैदेशिक तैल आयातं अधिक मात्रायां घटयित्वा देशस्य आत्मनिर्भरतां वर्धयिष्यति. अहमदाबादे भारत ऊर्जा सप्ताह 20-27 इत्यस्य पूर्वालोकन प्रसंगे भाषमाणः सः अवोचत् यत् E20 इंधनम् एकं समाह्वानम् अस्ति, किन्तु आधुनिक प्रविधिना अस्य परिहारो भविष्यति. सः स्पष्टं न्यगादीत् यत् पश्चिमैशिया युद्धस्य कारणात् जगति देशैः वैदेशिक निर्भरता न्यूनीक्रियते. अस्मिन् काले भारतस्य वर्धमानाम् ऊर्जा आवश्यकताम् विचार्य भारतोर्जा सप्ताहः एका प्रमुखा पीठिका वर्तते. भारतीय रेल विभागेन पूर्वोत्तर रेल विभागस्य वाराणसी मण्डले 14,600 किलोमीटर परिमित क्षेत्रे कवच 4.0 इति प्रणाल्याः स्थापनायै 23,200 कोटि रूप्यकाणि अनुमोदितानि. अनुमोदितया परियोजनया वाराणसी मण्डलस्य

మీరు ఇంతవరకు ప్రాంతీయ వార్తలు విన్నారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే, వెను వెంటనే ఢిల్లీ కేంద్రం నుంచి సంస్కృతంలో వార్తలు విన్నారు.

మీరు జాయిన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆలోచించు, కిరీటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి నేటి ప్రసార విశేషాలు 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ఉదయ సమీరాలు మార్నింగ్ ఇన్ఫర్మేషన్లో భాగంగా నేటి మాటలో ప్రపంచ హృదయ దినోత్సవం కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అలానే ఈరోజు భారతీయ నటులైనటువంటి మెహమూద్ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుంటారు. 2వ అంశంగా పరిసరాల పరిశుభ్రం, ఆరోగ్యం భద్రం అనే అంశంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్యులు డాక్టర్ కోటికుప్పల సూర్యారావు గారి స్వీయ అనుభవం వింటారు. 3వ అంశంగా శ్రీమతి దశిక శ్రీదేవి గారు పాడిన భక్తి గీతాలు వింటారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. 4వ అంశంగా పుష్పాంజలి సినిమా భక్తి గీతాలు వింటారు. 8:00 ఢిల్లీ కేంద్రం నుంచి సమాచార్ ప్రభాత్ పేరిట హిందీలో వార్తలు వింటారు. 8:15 ఢిల్లీ కేంద్రం నుంచి మార్నింగ్ న్యూస్ పేరిట ఆంగ్లంలో వార్తలు వింటారు. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, స్వచ్ఛత హీ సేవ అంటూ కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటారు. 8:59 పాటల పల్లకి వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా మీకు నచ్చినటువంటి

లేటెస్ట్ తెలుగు పాటలు వింటారు. 9:30 ఢిల్లీ కేంద్రం నుంచి ఆర్లీ అప్డేట్స్ వింటారు. 9:35 పాటల పల్లకి కంటిన్యూ అవుతుంది. 10:00 సేవ సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రత్యేక ముఖాముఖి వింటారు అతిథి సాధినేని యామిని శర్మ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిచయకర్త కె రాణి. 10:20 పాటల పల్లకి కంటిన్యూ అవుతుంది. 10:30 ఢిల్లీ కేంద్రం నుంచి ఆర్లీ అప్డేట్స్ ఉంటారు. 10:35 పాటల పల్లకి, 11:00 స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:15 మధురిమ ఆపాత మధురాలను వింటారు. 11:30 ఢిల్లీ కేంద్రం నుంచి ఆర్లీ అప్డేట్స్ ఉంటారు. 11:35 ఏక చిత్రగానం, ఒకే చిత్రంలో సినిమా విశేషాలు తెలుసుకుంటూ ఆ సినిమాలోని పాటలు వింటారు. 12:00 ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు వింటారు. 12:15 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 మధుమంజరి తెలుగు ఫిలిం సాంగ్స్ వింటారు. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి జాతీయ వార్తలు వింటారు తెలుగులో. 12:40 సంధ్యారాగం పేరిట మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం అనే అంశంపై కార్డియాలజిస్ట్ డాక్టర్ కేపీ రంగనాయుల గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా గారు. 1:20 విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. 1:30 ఢిల్లీ కేంద్రం నుంచి ఆర్లీ అప్డేట్స్ వింటారు. 1:35 మహిళావాణి హృదయానికి మేలు చేసే అలవాట్లు కంపేరింగ్ బై శ్రీమతి డివి మానస.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. భారత్ వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో జరిగిన భారత్ యుఏఈ హైలెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 14వ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ రెట్టింపైందని, 2032 నాటికి $200 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు.
1: The Comprehensive Economic Partnership Agreement is now 4 years old. We have doubled our bilateral trade to $100 billion and have set an ambitious target to double it to $200 billion by 2032. The UAE believes in India. They have already invested $25 billion and is the 7th largest FDI source. The ultimate objective of taking investments from UAE to $100 billion in the years to come.
0: భారత్లో యుఏ ఇప్పటికే సుమారు $25 బిలియన్ పెట్టుబడి పెట్టిందని, మరో $25 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిందని తెలిపారు. యుఏఈలో యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోందని, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత ఆర్థిక సేవలపై సహకారం ఉంటుందని పేర్కొన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ, రాష్ట్రాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ

0: పద్ధతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్టకు ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: రాజ్య సర్కారోనే మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే బీ బడే హిస్సే పర్ సూఖా ఘోషిత కియా హై. భారత్ సర్కార్ రాజ్యం కే సాత్ డట్ కే ఖడీ రహేగీ. కర్ణాటక మే బీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రీ జీ సే బాత్ హుయీ హై తో భాభీ హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం బీ ఉన్ రాజ్యం మే జాకే స్థితి దేఖూంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాత్ రాజ్య సర్కారో కే సాత్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్.
0: వరి సాగు తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ది, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్టంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యుఏఈలో అబుదాబిలో జరుగుతున్న 15వ ఐక్యరాజ్య సమితి నేర నివారణ క్రిమినల్ జస్టిస్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, సైబర్ నేరాలు, ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు, అంతర్జాతీయ సహకారం, సకాలంలో న్యాయం అందించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. ఈ సదస్సు సందర్భంగా మేఘ్వాల్ యుఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్ బిన్ను కలిశారు. భారత్ యుఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, చట్టపర సహకారం మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. అబుదాబిలో సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఈ సదస్సు 1 అక్టోబర్ వరకు జరుగుతుంది. డిజిటల్ యుగంలో ప్రజలను, భూమిని రక్షించడం, సుస్థిర అభివృద్ది కోసం 2030 అజెండా సాధించడం అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ ఆసుపత్రులైన సుచేత కృపలాని ఆసుపత్రి, కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పురోగతి సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక వైద్య సేవలు, వైద్య విద్య, రోగి సంరక్షణ మెరుగుపరచడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు వైద్యులు, నర్సుల నియామకం జరగాలన్నారు. కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని 394 నుంచి 894కి, ఐసీయూ పడకలు 40 నుంచి 200కు పెంచే పనులు పరిశీలించారు. తర్వాత లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో అత్యాధునిక స్కిల్ ల్యాబ్, కళావతి శరణ్ ఆసుపత్రిలో నూతనంగా ప్రారంభించిన లెవెల్ నియాటికల్ కేర్ సెంటర్ సందర్శించి నవజాత శిశువుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న అధునాతన సౌకర్యాలు సమీక్షించారు. భారత నావికాదళం 2వ ఎడిషన్ కమాండర్స్ 2026 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్దతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటు భారత సముద్ర ప్రయోజనాలు రక్షించడంలో నావికాదళ పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. E20 పెట్రోల్ దిగుమతులు తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2027 కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు, పరిష్కారాలపై చర్చించేందుకు ఐఈడబ్ల్యూ ఒక వేదికని వెల్లడించారు. ట్రాఫిక్ పెండింగ్, ఈ చలాన్, జరిమానాల వసూళ్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడానికి పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ జేబీ పార్థివాల, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిలిపేయాలని కోర్టు సూచించింది. అలాగే పరివాహన్ పోర్టల్లో చెల్లించని చలాన్లు ఉన్న వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయడం, పదే పదే ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై సులభమైన, పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ కు ప్రైవేట్ వాహన యజమాని నుంచి ఆదరణ పెరుగుతుందని రోడ్డు

0: వన రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారి మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలతో ఒకసారి రుసుం చెల్లిస్తే ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. జపాన్లో ఐచినోగేలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇక పురుషుల జావలిన్ త్రోలో ఈశ్వర్ సింగ్ రజతం, రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజతం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల 1500 మీటర్లో గుల్వీర్ సింగ్ రజతం సాధించారు. ఇక షూటింగ్లో మహిళల 25 మీటర్ల ఫిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రజత పథకం గెలుచుకోగా, మహిళల 5,000 మీటర్ల పరుగులో పారుల్ చౌదరి, 400 మీటర్ల హార్డిల్స్లో నిత్యారామరాజ్ కాంస్య పథకాలు సాధించారు. కురాష్ మహిళల 78 కేజీల విభాగంలో పింకీ కాంస్యం గెలుచుకున్నారు. మరోవైపు వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడకుండా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వస్తుసేవల ఎగుమతులు 1 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: మీరు ఇంతవరకు తెలుగులో జాతీయ వార్తలు విన్నారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

సమీరాల్లో నేటి మాటగా కొన్ని మంచి విషయాలు చెప్పుకోవాలి అంటే మాత్రం నేడు ప్రపంచ హృదయ దినోత్సవం, వరల్డ్ హార్ట్ డే. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. గుండె జబ్బులు, హృదయ సంబంధిత వ్యాధులు పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, వాటిని నివారించడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తెలియచేయటం అనేది ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తూ ఉంటాయంట. సో మరి 2026 ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే ప్రపంచ హృదయ దినోత్సవం యొక్క ముఖ్య ఇతివృత్తం డోంట్ మిస్ ఏ బీట్, అంటే గుండె యొక్క వేగాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నారు. ప్రతిసారి కూడా మనకి తెలియకుండానే గుండె జబ్బుల లక్షణాలు లోపల దాగి ఉండవచ్చని, ఎలాంటి చిన్న హెచ్చరిక సంకేతాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఈ నినాదం మనల్ని హెచ్చరిస్తుందట. అంటే భయపడకుండా మన శరీరంలో వచ్చేటటువంటి మార్పులని గమనించుకుంటూ అవి ఇచ్చేటటువంటి సైన్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ మనం చూసుకున్నట్లయితే ఎట్లాంటి అనారోగ్య పరిస్థితులకి కూడా మనం గురికాకుండా ఉంటామన్నమాట. అలానే నేడు మరొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. భారతీయ నటులు, గాయకులు, దర్శకులు, సినీ నిర్మాత కూడా అయినటువంటి మహమూద్ గారి జయంతి ఈరోజు. హిందీ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించడంలో ప్రసిద్ధి చెందారు ఆయన. 1932 సెప్టెంబర్ 29న ముంబైలో జన్మించారు. ఫిలింఫేర్ అవార్డు, ఉత్తమ హాస్య నటులు, ఉత్తమ నటులు, ఉత్తమ సహాయ నటులు అంటూ ఫిలింఫేర్ అవార్డ్స్ను కూడా అందుకోవడం జరిగింది. ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవిత విషయాల్లో కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది.

మరి నేటి మాటలో భాగంగా రెండో అంశంగా పరిసరాల పరిశుభ్రం ఆరోగ్యం భద్రం అనే అంశంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్యులు డాక్టర్ కోటికుప్పల సూర్యారావు గారి స్వీయ అనుభవం వింటారు.

అది ఒక అర్ధరాత్రి. బయట భారీ వర్షం. కిటికీ అద్దాల మీద వర్షపు చినుక్కులు పడుతున్నట్లు శబ్దం. చుట్టూ నిశ్శబ్దం. అంతలో నా ఫోను మోగింది. ఏంటి, నా డ్రైవర్ రాము. ఈ సమయంలో అతను నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఏదైనా ప్రమాదమా? ఏదైనా జరిగిందా? నేను వెంటనే ఫోన్ ఎత్తాను. రాము, ఏమైంది? అవతల కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత వణుకుతున్న గొంతుతో అతను, సార్ అన్నాడు. అతని గొంతులో భయం నాకు స్పష్టంగా వినిపిస్తుంది. మా అమ్మాయి లక్ష్మిని ఆసుపత్రిలో చేర్చాం సార్. ఒక్క క్షణం, నాకేమీ అర్థం కాల. లక్ష్మిక ఏమైంది? మొన్నే కదా పెళ్ళయింది. ఆమెకేనండి, తీవ్రమైన వాంతులు, విరోచనాలు, డిహైడ్రేషను. కానీ అది కేవలం ఒక లక్ష్య సమస్య కాదు. ఆమెతో పాటు ఆ పెళ్ళికి వచ్చిన అనేక మంది ఒక్కరొక్కరుగా ఆసుపత్రికి వస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, డజన్ల మంది. ఆ క్షణంలో నా మనసులో ఒక ప్రశ్న మెదిలింది. ఇది ఎలా జరిగింది? ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ నేను 3 రోజులు వెనక్కి గతంలోకి వెళ్ళాను. ఎందుకంటే ఈ ఫోన్ కాల్ 3 రోజులు ముందే నేను వారి పెళ్లిలో ఉన్నాను. అదే రాము కూతురు లక్ష్మి పెళ్ళి. పెళ్లి చాలా సందడిగా జరిగింది. రంగురంగుల అలంకరణలు, పెద్ద శబ్దంతో సంగీతం, వందలాది మంది అతిథులు,

0: పిల్లల కేరింతలు, చుట్టూ ఆనందమే. కానీ ఒక వైద్యుడిగా నా కళ్ళకు ఆనందం మధ్యలో ఒక ప్రమాదం కనిపించింది. పిల్లలు మట్టి చేతులతో స్వీట్స్ తింటున్నారు. భోజనం వడ్డిస్తున్న కొంతమంది కొద్దిసేపటి క్రితమే టెంట్లు ఏర్పాటు చేసి కాలువలు శుభ్రం చేసి చేతులు కడుక్కోలేదు. వందలాది మంది భోజనం చేస్తున్నారు, కానీ చేతులు కడుక్కోవడానికి సరైన ఏర్పాటే లేదు. నేను రాముతో అన్నాను, రాము హ్యాండ్ వాష్ కోసం సబ్బు నీళ్లు పెట్టించు. ఆ మాటలకు అక్కడ ఉన్నవాళ్ళు నవ్వారు. డాక్టర్ సాబ్, ఇది పెళ్ళి, ఆసుపత్రి కాదు. రాము కూడా నవ్వుతూ అన్నాడు, ఏం కాదు సార్, పర్వాలేదు. నేను కూడా విషయాన్ని అక్కడితోనే వదిలేశాను, ఎందుకంటే అది రాము జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు, ఆనందాన్ని చెడగొట్టాలని అనిపించలేదు నాకు. నేను ఆ రోజు చూసి వదిలేసిన ఆ చిన్న విషయం 3 రోజుల తర్వాత వందలాది మంది జీవితాల ప్రాణ సంకటం కాబోతుందని అప్పట్లో నేను ఊహించలేదు. ఆ సంఘటన నా మనసును కలచివేసింది. నేను ఫోన్ పెట్టిన వెంటనే ఆసుపత్రికి వెళ్ళాను. లక్ష్మి మంచంపై ఉంది, రాము పక్కనే కూర్చున్నాడు, అతని కళ్ళల్లో నీళ్లు. అక్కడ లక్ష్మిని చూస్తున్నప్పుడు నా కళ్ళ ముందు ఆ పెళ్లి దృశ్యమే తిరుగుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరు వచ్చే రోగులను చూశాను, అందరూ ఆ పెళ్లికి వచ్చిన వాళ్లే, అవే లక్షణాలు. అదే సమయం ఒక కుటుంబం, మరో కుటుంబం, ఆ పొరుగు కుటుంబం. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఇది సాధారణ ఇన్ఫెక్షన్ కాదు, ఏదో ఆ పెళ్లి నుంచి అందరికీ చేరింది. నేను కారణం వెతకడం ప్రారంభించాను. మొదట ఆహారాన్ని అనుమానించాను, తర్వాత నీటిని, కానీ చివరికి నిజం నా ముందుకొచ్చింది. కలుషితమైన ఆహారం కాదు, కలుషితమైన నీరు కాదు, కలుషితమైన చేతులు. అవును, చేతులే. ఒక వ్యక్తి చేతులపై ఉన్న సూక్ష్మక్రిములు వడ్డించే పాత్రలకు చేరాయి. అక్కడి నుంచి ఆహారానికి, ఆహారం నుంచి వందలాది మందికి వ్యాపించాయి. ఆ క్షణాల్లో ఒక వైద్యుడిగా నాకు తెలిసిన విషయం ఒక మనిషిగా నన్ను బాధించింది, ఎందుకంటే నేను ఆ ప్రమాదాన్ని ముందే చూశాను, హెచ్చరించాను, కానీ నేను ఆపలేదు. కొన్ని వారాల తర్వాత మరో సంఘటన జరిగింది. నా ఇంట్లో పనిచేసే సరస్వతి అనే మహిళ, ఆమె 8 ఏళ్ల కొడుకు శరత్ తీవ్రమైన పేగిన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరాడు. అతను బతికాడు, కానీ ఆ కుటుంబం దగ్గర ఉన్న డబ్బంతా ఆసుపత్రి ఖర్చులకే హారతి కర్పూరంలా కరిగిపోయింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బాత్రూంలో సబ్బు వేలాడుతుంది, కానీ భోజనం ముందు చేతులు కడుక్కోవడం లేదు. అప్పుడు నాకు విషయం అర్థమైంది, సమస్య చేతుల పరిశుభ్రతపై అవగాహన లేకపోవడం. ఆ రోజున ఒక ఆలోచన వచ్చింది, ఇంకెంతమంది ఇలాంటి రోగాలతో చికిత్స చేయాలి, ఎందుకు ముందుగుండానే మనం వాళ్ళని కాపాడకూడదు. అక్కడే నా మార్గం మారింది. రోగికి చికిత్స చేయడం నుంచి రోగం రాకుండా చూడడం వైపు నా ప్రయాణం మొదలైంది. ఆ 2 సంఘటనలు నా జీవితాన్ని మార్చేశాయి. అలా నా చేతుల పరిశుభ్రత ఉద్యమం ప్రారంభమైంది. ఇంతలో గౌరవనీయులైన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు
1: వ్యాపించాయి.
0: ఆ క్షణాల్లో ఒక వైద్యుడిగా నాకు తెలిసిన విషయం ఒక మనిషిగా నన్ను బాధించింది, ఎందుకంటే నేను ఆ ప్రమాదాన్ని ముందే చూశాను, హెచ్చరించాను, కానీ నేను ఆపలేదు. కొన్ని వారాల తర్వాత మరో సంఘటన జరిగింది. నా ఇంట్లో పనిచేసే సరస్వతి అనే మహిళ, ఆమె 8 ఏళ్ల కొడుకు శరత్ తీవ్రమైన పేగిన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరాడు. అతను బతికాడు, కానీ ఆ కుటుంబం దగ్గర ఉన్న డబ్బంతా ఆసుపత్రి ఖర్చులకే హారతి కర్పూరంలా కరిగిపోయింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బాత్రూంలో సబ్బు వేలాడుతుంది, కానీ భోజనం ముందు చేతులు కడుక్కోవడం లేదు. అప్పుడు నాకు విషయం అర్థమైంది, సమస్య చేతుల పరిశుభ్రతపై అవగాహన లేకపోవడం. ఆ రోజున ఒక ఆలోచన వచ్చింది, ఇంకెంతమంది ఇలాంటి రోగాలతో చికిత్స చేయాలి, ఎందుకు ముందుగుండానే మనం వాళ్ళని కాపాడకూడదు. అక్కడే నా మార్గం మారింది. రోగికి చికిత్స చేయడం నుంచి రోగం రాకుండా చూడడం వైపు నా ప్రయాణం మొదలైంది. ఆ 2 సంఘటనలు నా జీవితాన్ని మార్చేశాయి. అలా నా చేతుల పరిశుభ్రత ఉద్యమం ప్రారంభమైంది. ఇంతలో గౌరవనీయులైన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2 అక్టోబర్ 2014 స్వచ్ఛ భారత్ అభియాన్ను దేశవ్యాప్తంగా ఆరంభించారు. ఇది ఒక చారిత్రాత్మక నిత్య కార్యక్రమంగా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అపరిశుభ్ర పరిసరాలు, అనేక మంది ఇళ్ల చుట్టూ చెత్త చెదారం కుప్పలుగా చూడడం జరిగింది.

అనే విషయమై తగు రీతిలో అవగాహన కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నాము. చెత్త నిర్వహణలో కూడా ప్రజల్లో ఇంకా చైతన్యం రావాలి. తడి చెత్త, పొడి చెత్త, గాజు ముక్కలు, పదునైన వస్తువులు, బ్యాటరీలు, వైద్య వ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులు మొత్తం కలిపి ఒకే సంచిలో వేయడం వల్ల చెత్త సేకరించే కార్మికులకు ప్రమాదం కలగవచ్చు. కనుక ఆదిలోనే అన్ని పదార్థాలను ఇంటి చెత్తతో కలుపకుండా వేరువేరు సంచుల్లో సేకరించాలి. ఈ పని ఇంటి వద్దే జరగాలి. అంటే తడి చెత్త ఒకటి, పొడి చెత్త మరొకటి, ఈ వ్యర్థాలు వేరుగా, రీసైక్లింగ్ చేసే పదార్థాలు మరో ప్రక్క, ప్రమాదకరమైనటువంటి పదార్థాలు సంబంధిత సంచుల్లోనూ. అలా చేస్తే చెత్త సేకరణ వ్యవస్థ మరింత సులభంగా, సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేయడానికి వీలవుతుంది. ఆధునిక జీవితంలో ఇళ్లల్లో పెరుగుతున్న ఈ వ్యర్థాలు అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది, పర్యావరణానికి హాని చేస్తుంది. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇయర్ ఫోన్లు, కంప్యూటర్లు, కీబోర్డులు, టెలివిజన్లు, రిమోట్లు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, ప్రింటర్లు, ఇవన్నీ ఒక దశలో పనిచేయడం మానేస్తాయి. చాలామంది వీటిని సాధారణ చెత్తతో పాటు పడేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ వ్యర్థాల్లో అనేకం హానికరమైనటువంటి పదార్థాలు, లోహాలు, రసాయనాలు ఉంటాయి. వీటిని సాధారణ చెత్తతో కలపడం వల్ల పర్యావరణానికి తీరని ప్రమాదం కలిగే అవకాశం ఉంది. ఈ వ్యర్థాలు ప్రత్యేకంగా సేకరించి రీసైక్లింగ్ వ్యవస్థకు అప్పగించాలి. అవసరం లేనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనకూడదు. సాధ్యమైనంత వరకు వాటి ఉపయోగాన్ని తగ్గించుకోవాలి. సరైన రీసైక్లింగ్ వ్యవస్థకు అప్పగించడం, తద్వారా మనం మన పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాదు, భవిష్యత్ తరాలకి ఇది శ్రీరామరక్షగా ఉపయోగపడుతుంది. ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమ నిర్వహణ ప్రయాణంలో నేను కొంతమంది స్వచ్ఛంద సేవకుల్ని నా వెంట పెట్టుకుని 6 నెలల పాటు అనేక గ్రామాలు, ప్రభుత్వ పాఠశాలలు, మురికి వార్డులు తిరిగాను. వేలాది మందిని కలిశాం. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, నిర్మాణ ప్రాంతాలకు, కార్మికుల క్యాంపులకు వెళ్లాము. అక్కడ నేను చూసిన దృశ్యాలు నన్ను కుదిపేశాయి. సిమెంటు దుమ్ముతో నిండిన చేతులతో కార్మికులు భోజనం చేస్తున్నారు. చెత్త కుప్పల దగ్గర ఆడుకున్న పిల్లలు అదే చేతులతో తినుబండారాలు తింటున్నారు. వ్యర్థాలను, పశువులను తాకిన చేతులతోనే అవి కడుక్కోకుండా మహిళలు వంట చేస్తున్నారు. ఒకరోజు ఓ కార్మికుడిని చూశాను. అతని చేతులన్నీ ఇంజిను గ్రిజ్తో నిండి ఉన్నాయి. అతను అదే చేతులతో భోజనం చేస్తున్నాడు. నేను ఆయనకి సంబంధించాను. అతను నవ్వుతూ అన్నాడు, "డాక్టర్ సాబ్, ఆకలి సూక్ష్మక్రిముల కంటే వేగంగా చంపుతుంది." ఆ మాట నా మనసుకు గట్టిగా తగిలింది. అతనికి ఆకలి కనిపిస్తుంది, సూక్ష్మక్రిములు కనిపించడం లేదు. మనిషి కనిపించే ప్రమాదాన్ని భయపడతాడు, కనిపించని ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. చాలామంది చేతులు ఉత్తనీరుతో కడుక్కుంటారు. చేతులు ఉత్తనీరుతో కడుక్కుంటే ప్రయోజనం ఏమీ లేదు. సబ్బుతో కానీ, లిక్విడ్ సోపుతో కానీ కనీసం 20 లేక 40 సెకండ్లు అల్పాహారం తీసుకునే ముందు, భోజనం చేసే ముందు, టాయిలెట్ వాడి వచ్చిన తర్వాత తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. నీరు లేదనుకోండి, శానిటైజర్ వాడాలి. పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు. అపరిశుభ్రంగా ఉన్న చేతుల ద్వారా నీళ్ళ విరోచనాలు, వాంతులు, బంక విరోచనాలు, అమీబియాసిస్, కళ్ళకలక, ఊపిరితిత్తుల్లో వచ్చే నుమోనియా వ్యాధి, చేతులకు, శరీర ఇతర భాగాలకు వ్యాపించే చర్మవ్యాధులు, తామర, గజ్జి వగేరా, మెదడు పొరల్లో వాపు వచ్చి, ఫిట్స్ వచ్చి, మెనంజైటిస్ అనే వ్యాధి, బ్రెయిన్ ఫీవరు, పచ్చకామెర్లు, టైఫాయిడు, అతి సాధారణమైనటువంటి దగ్గు జలుబు నుండి అతి ప్రమాదకరమైన కరోనా, స్వైన్ ఫ్లూ వరకు అతి సులభంగా వ్యాపిస్తాయి. 20 సెకండ్లు చేతులు పరిశుభ్రంతో ఇన్ని వ్యాధుల్ని అరికట్టవచ్చు. అవును, ఇది నిజం. శాస్త్రీయంగా రుజువు చేయబడింది. తద్వారా ఎన్నో పని గంటల్ని ఆదా చేయవచ్చు. అందువల్ల ఓ ఇంటి ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా అభివృద్ధి అవుతుంది. కోవిడ్ మనకు ఎంతో నేర్పింది. కానీ కోవిడ్ భయం తగ్గిపోయిన తర్వాత చాలా చోట్ల పరిశుభ్రత అలవాట్లు కూడా మళ్ళీ మాయమయ్యాయి. మా అధ్యయనం ప్రకారం నాకు విషయం అర్థమైంది. సరైన చేతుల పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక జబ్బుల్ని ముందుగా నివారించుకోవచ్చు. నేను ఆ నివేదికని ప్రభుత్వ అధికారుల ముందు పెట్టాను. ఒక అధికారిని చూసి నవ్వుతూ,
దేశంలో ఎన్నో

0: పెద్ద సమస్యలు ఉంటే మీరు సబ్బు గురించి మాట్లాడుతున్నారా? నేను అతని వైపు చూస్తూ ఒక మాట చెప్పాను. నివారించగలిగే ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రి మంచం ఆక్రమించే ప్రతి రోగి మన దేశానికి పెద్ద సమస్య. ఆ గదిలో నిశ్శబ్దం నెలకొంది. నా ప్రయాణం అంత సులభంగా సాగలేదు. టెలివిజన్ చర్చల్లో నన్ను ఎగతాళి చేశారు. పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు అన్నారు. కానీ అవేమీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు ఆ కాల రాత్రి ఫోన్ కాల్ గుర్తుంది, నాకు లక్ష్మి గుర్తుంది, నీలగిరిజలతో చనిపోయిన రవి గుర్తున్నాడు. అందుకే నేను ఉద్యమాన్ని కొనసాగించాను. నా దగ్గర పెద్ద యంత్రాలు ఏమీ లేవు, పెద్ద బడ్జెట్ లేదు. ఒక బకెట్ నీళ్లు, ముగ్గురు వాలంటీర్లు, ఒక సాధారణ సబ్బు, అంతే. అవే నా ఆయుధాలు. వీధి నాటకాలు వేశాం, పాటలు రూపొందించాం, పిల్లలకు నేర్పించాం. చేతులు కడుక్కోవడం ఎలా, ఎప్పుడు కడుక్కోవాలి, ఎందుకు కడుక్కోవాలి అని చెప్పాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి సహకారంతో స్వర్ణ భారతి ఏసీ ఆడిటోరియంలో వేలాది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సెమినారు నిర్వహించాం. వారింటికి వెళ్లి వారి వారి తల్లిదండ్రుల్ని చైతన్యపరిచారు. ఆ రోజుల్లో మీరా అని ఒక విద్యార్థిని నా వెంట నిలబడింది. ఆమె ప్రతిరోజు బస్తీలో నడుస్తూ ఒకే నినాదం చేసేది, పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు. మొదట కొంతమంది పిల్లలు ఆమె వెంట నడిచారు, తర్వాత డజన్లు, ఆ తర్వాత వందలు. అప్పుడు నాకు అర్థమైంది, ఒక ఉద్యమం ఎప్పుడూ పెద్ద సభతో మొదలవలసిన పని లేదు. కొన్నిసార్లు ఒక చిన్నారి గొంతుతో మొదలు కావచ్చు. ఒకరోజు నేను న్యూఢిల్లీలో మురికివాడల్లో పెద్ద సభలో స్వచ్ఛత కార్యక్రమంపై మాట్లాడాను. దేశం మొత్తం చూసింది. మన దేశం వ్యాధుల చికిత్స కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది, కానీ రవి చనిపోవడం వైద్యం విఫలమై కాదు, అవగాహన విఫలమై. నేను ఈ దేశాన్ని ప్రశ్న అడుగుతున్నాను. పరిశుభ్రత లోపాన్ని జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా గుర్తించడానికి మనలో ఇంకా ఎందరి ప్రాణాలు పోవాలి? కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. తర్వాత ఒక్కొక్కరుగా సభ్యులు లేచారు, చప్పట్లు మొదలయ్యాయి. మొదట కొద్దిగా, తర్వాత గట్టిగా, చివరికి ఆ సభ మొత్తం మార్మోగిపోయింది. కొన్ని నెలల్లోనే దేశవ్యాప్తంగా చేతులు కడుక్కునే కేంద్రాలు ఏర్పడ్డాయి. పాఠశాలల్లో భోజనం ముందు చేతులు కడుక్కోవడం తప్పనిసరి అయింది. సబ్బు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగమైంది. నా ఉద్యమం గ్రామాల నుంచి మారుమూల ప్రాంతాలకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా సాగుతూనే ఉంది. నా కృషిని స్విట్జర్లాండ్ జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం గుర్తించి నాకు ప్రశంసాపత్రాన్ని బహుకరించింది. కానీ ఆ పెళ్లి సంఘటన ఎప్పటికీ గుర్తుంటుంది. ఓ చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద మూల్యం చెల్లించగలదో. అందుకే నేను చెబుతాను, ఒక దేశం చేతుల పరిశుభ్రత విలువ తెలుసుకోవడానికి మరో మహమ్మారి రావడం కోసం ఎదురు చూడకూడదు. ఈ పాఠాన్ని ఒక పెళ్లి నుంచి నేర్చుకున్నాను నేను. నా దేశం మాత్రం ఈ పాఠాన్ని అంత్యక్రియల నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. అనుభవాల్ని మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, మహాకవి గురజాడ గారు అన్నారు, ఒట్టి మాటలు కట్టి పెట్టవోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్. అందుకే ప్రతి పౌరుడు బాధ్యతగా స్వచ్ఛ భారత ఉద్యమంలో, స్వచ్ఛత పక్షోత్సవాలలో పాల్గొని తమవంతు సహకారాన్ని అందించి దేశ గౌరవాన్ని పెంచుతారని ఆశిస్తూ, శుభ్రమైన చేతులు, ఆరోగ్యకరమైన కుటుంబాలు, ఆరోగ్యకరమైన సమాజం, ఆరోగ్యమైన దేశం, పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యానికి అమృత ధారలు.
1: పరిసరాల పరిశుభ్రం, ఆరోగ్యం భద్రం, ఈ అంశంపై మీరు ఇంతవరకు పద్మశ్రీ పురస్కార గ్రహీత వైద్య ప్రముఖులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారి స్వీయానుభవం విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు. భక్తి సంగీతం గానం దశిక శ్రీదేవి గారు, హెచ్ రామచరణ్ గారు వయలిన్, పురాణం రవీంద్రుడు గారు మృదంగం, శ్రీమతి దశిక శ్రీదేవి గారి స్వరంలో తొలి గీతం, మిశ్ర తిల్లాంగ్ రాగంలో సామవేదం షణ్ముఖ శర్మ గారి సాహిత్యం, శృతి శిఖరిణి ఏకతాళం.

హంసధ్వని రాగంలో తుంగే తరంగే సదాశివ బ్రహ్మేంద్ర వారి రచన ఆదితాళం.

శ్రీమతి దశిక శ్రీదేవి గారి స్వరంలో భక్తి సంగీతం విన్నారు. హెచ్ రామచరణ్ గారు వయలిన్, పురాణం రవీంద్రుడు గారు మృదంగం.

పుష్పాంజలిలో భక్తి గీతాలు వింటారు, సినిమా భక్తి గీతాల్లో అవతారం సినిమా నుంచి వేవేల జయజయలేదే.

ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: వెల్ లిసనర్స్, మీరు జోన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో. సాగరిక ఇది ఆలరించి కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు మనమున టుడేస్ బ్రేక్ఫాస్ట్ షో. మరి వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, ఒక మంచి మాటను గురించి తెలుసుకోవటానికి కూడా మనం ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోకి వెల్కమ్ చెప్పేస్తున్నాం. సో ఇప్పుడైతే మాత్రం ముఖ్యంగా మనకి పళ్ళ ఆరోగ్యం, అంటే మన ఓవరాల్ హెల్త్ అన్నది మంచిగా ఉంటే చక్కగా మన హెల్త్ అన్నది కూడా చాలా మంచిగా ఉంటుందని అంటారు. అంటే ఫస్ట్ ప్లేస్ ఓవరాల్ హెల్త్కి ఇస్తారనమాట. ఎందుకంటే మన నోటి నుంచి, నోటి ద్వారా చాలా అనారోగ్యాలు సంభవించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఓవరాల్ హెల్త్ అన్నది దానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి ఈరోజు వైద్య మంత్రంలో షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్గా స్కేలింగ్ కోసం చెప్పడానికి డెంటిస్ట్ డాక్టర్ అపూర్వ మంతో ఉన్నారు, వారి మాటలోనే విందాం.
1: అందరికీ నమస్కారం, నేను డాక్టర్ అపూర్వ, పీడియాటిక్ డెంటిస్ట్. మన పళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి మనం ప్రతి 6 నెలల నుండి సంవత్సరం వరకు ప్రతి ఈ సంవత్సరం స్కేలింగ్ అనేది చేయించుకుంటే మంచిది. స్కేలింగ్ అంటే డెంటల్ టర్మినాలజీలో క్లీనింగ్ అని అర్థం అన్నమాట. కానీ దీని గురించి చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. ఏంటంటే స్కేలింగ్ చేయించుకుంటే ఎనామెల్ లేయర్ అరిగిపోతుందా? అస్సలు లేదండి, స్కేలింగ్ పద్ధతిలో ఎనామెల్ అనేది అరిగిపోదు, పళ్ళు అనేది సెన్సిటివ్గా తయారవు. ఇంకోటి ఏంటంటే స్కేలింగ్ వల్ల మా పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఏర్పడ్డాయి అని చాలామంది అనుకుంటుంటారు. కానీ అది స్కేలింగ్ వల్ల జరిగిన గ్యాప్స్ కాదండి. అది ఏంటంటే ముందుగానే పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉండి ఉంటాయి, కానీ మన పళ్ళకి మధ్యలో పట్టిన గార వల్ల ఆ గ్యాప్స్ అనేవి కనపడవు. సో స్కేలింగ్లో మనం ఏం చేస్తామంటే ఆ గారని మనం రిమూవ్ చేసి మొత్తం క్లీన్ చేశాక ఆ గ్యాప్స్ మనకి కనిపిస్తాయి అంతే. అంతేగాని స్కేలింగ్ వల్ల గ్యాప్స్ అనేవి రావు, అది అపోహ మాత్రమే. సో మనం ఎవ్రీ 6 మంత్స్కి స్కేలింగ్ చేయించుకుంటే, పళ్ళకి పట్టిన గార అంతా క్లీన్ చేయించుకుంటే ఫర్దర్గా ఇంకా పళ్ళు పాడైపోకుండా చిగుళ్ళు

0: ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మ్యామ్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో ఒక మంచి పాటతో ప్రోగ్రామ్ని ఇలానే కంటిన్యూ చేద్దాం ఫ్రమ్ ద మూవీ ఈశ్వర్.

అన్నమాట విషయం. మరి టుడేస్ బ్రేక్ఫాస్ట్ షోలో సాధారణంగా ఈ కాలం ఆ కాలం అని ఉండదండి. ఈ పొడిబారిన చర్మంతో కొంతమంది ఇబ్బంది పడతారు, బీభత్సంగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఏదో ఒక క్లైమేట్కి సంబంధించి లేకపోతే ఈ వెదర్కి మన స్కిన్ ఇలా ఉంటుందని ఒక ఐడియా ఉంటుంది, కానీ ఈ డ్రై స్కిన్

0: వాళ్ళకి మాత్రం ఏ సీజన్లోనైనా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలా సాధారణంగా ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి అంశంపై మనతో మాట్లాడటానికి బ్యూటీషియన్ శాంతి గారు మనతో ఉన్నారు. ఆమె మాటల్లోనే విందాం.
1: అందరికీ నమస్కారం అండి. ఐమ్ శాంతి. ఐ హ్యావ్ ఎ 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ప్రొఫెషన్. సో చాలామందికి డ్రై స్కిన్ ప్రాబ్లము ఉంది, ఎస్పెషల్లీ సమ్మర్లో కూడా డిహైడ్రేషన్ వలన చాలా డ్రైగా మారుతుంది. సో డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు తగినంత వాటర్ని మనం తీసుకోవడం చాలా మంచిది. ఫేస్ వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్స్ అవి కంపల్సరీ యూజ్ చేసుకోవాలండి. హాట్ వాటర్తో ఫేస్ వాష్ చేయటం మంచిది కాదు. అది ఏ సీజన్ అయినా సరే డ్రై స్కిన్ వాళ్ళు హాట్ వాటర్ అనేది అవాయిడ్ చేసి సో మైల్డ్ క్లెన్జర్స్తోనే ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల చాలా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి వీక్లో 1 or 2 times హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్స్ వేసుకోవటం వల్ల స్కిన్ ఎప్పుడు హైడ్రేటింగ్గా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ సన్స్క్రీన్స్ అనేవి యూజ్ చేయాలండి. చాలామంది సన్స్క్రీన్ అంటే సమ్మర్లోనే వాడాలి అని అనుకుంటారు, అది చాలా తప్పు. డ్రై స్కిన్ వాళ్ళకి ఇయర్ మొత్తం సన్ ప్రొటెక్షన్ నుంచి కాపాడాలి, అంటే సన్ ప్రొటెక్షన్గా ఏర్పడి వాళ్ళ స్కిన్ కావాల్సినంత ప్రొటెక్షన్ ఇస్తుందండి. సో మీరు ఎప్పుడైనా కంపల్సరీ వాడుకోవాలండి. అలాగే అలోవీరా, మనకి హైడ్రోలిక్ యాసిడ్ సెరమైడ్ ఉన్న ప్రొడక్ట్స్ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా మంచివి. స్కిన్ ఎక్కువగా పీల్ అవ్వటం లేదు అని అంటే ఇచ్చిన సెన్సేషన్ రావడం రెడ్డిష్గా ఉంటే మీరు తప్పకుండా స్కిన్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిదండి. హెల్దీ స్కిన్ కోసం హైడ్రేషన్, మాయిశ్చరైజర్ మరియు సన్స్క్రీన్ ఈ 3 మనకి మంచి గోల్డెన్ రిజల్ట్ని ఇస్తాయండి. ఈ 3 మనకి యూస్ చేయటం వల్ల ఈ 3 స్టెప్స్ కంపల్సరీ యూస్ చేయండి అందరూ. సో అలా యూస్ చేస్తే మీకు స్కిన్లో బెటర్ బెటర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేను చెప్పిన ఈ ప్రాపర్ కేర్ డ్రై స్కిన్ వాళ్ళు తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్కిన్ హెల్తీగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ శాంతి గారు ఫర్ యువర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడైతే మాత్రం అక్కినేని నాగార్జున, వారి మేనల్లుడు సుమంత్ కలిసినటువంటి మల్టీ స్టారర్ మూవీ స్నేహం అంటే ఇదేరా మూవీ నుంచి ఒక సాంగ్ మీకోసం.

ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో స్వచ్ఛత హీ సేవ రూరల్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ టిప్స్ అంటూ మీ ముందుకి ఒక మంచి మాటను చెప్పడానికి వచ్చాను. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి మరియు సరిగ్గా నిర్వహించడానికి కొన్ని సులభమైనటువంటి చిట్కాలు ఉన్నాయంటండి. మరి ఏంటో అవి తెలుసుకుందామా. ప్లాస్టిక్ వాడకం అన్నది తగ్గించాలంట. ఎలా తగ్గించాలి, తగ్గించాలి అని చెప్పే మనలో ఉండేటటువంటి ఆలోచనలకి ఆచరణ కూడా తోడవ్వాలి. అయితే షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా బట్ట సంచులు వాడటం, ఇప్పుడు చాలా వరకు మనం చూస్తున్నట్లయితే క్లాత్ బ్యాగ్స్ అనేవి చాలా విరివిగా మనకి వాడకంలోకి వచ్చేసాయి. సో అలానే జ్యూట్ బ్యాగులను కూడా వెంట తీసుకుని వెళ్ళాలి. అంతేకాని ప్లాస్టిక్ బ్యాగులని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడద్దని చెప్తున్నారు. అలానే గ్రామాల్లో మనం షాప్స్లోని వాటిలో కూడా కూరగాయలు మార్కెట్లలో కానీ ప్లాస్టిక్ కవర్లను వాడకుండా దానికి బదులుగా కాగితం లేదా అంటే పేపర్తో చుట్టి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే షాప్స్లో కూడా ఇవి చేస్తున్నారు. సో అలా పేపర్ కానీ లేదంటే

క్లాత్ బ్యాగ్స్ కానీ వాడాలని చెప్పి అలా వాడుతూ మిగిలిన వారికి కూడా అవగాహన కల్పించాలని చెప్పి చెప్తున్నారన్నమాట. అలానే ఒక్కసారి వాడేసి పడేసేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి

ఎందుకంటే చాలామందిలో అవగాహన వచ్చింది కాబట్టి. ఇలాంటి అవగాహననే మరికొంతమందికి కల్పిస్తూ మనం వాడుతున్నటువంటి, మనం చాలా చోట్ల చూస్తున్నాం, టీ కప్పులు మారాయి, తర్వాత భోజనం చేసేటటువంటి ప్లేట్లు మారాయి. అలా రీసైకిల్ అయ్యేటటువంటి, అలా అవ్వడానికి ఉపయోగపడేటట్టుగా మనం జీవన విధానాన్ని మలుచుకున్నట్లయితే మాత్రం గ్రామాలలో ప్లాస్టిక్ వ్యర్థాలని చాలా వరకు కూడా ఇలా తగ్గించడం వల్ల అవుతాం అన్నమాట. మోహన్ బాబు మంచు, అలానే సౌందర్యగారు నటించినటువంటి పోస్ట్ మ్యాన్ మూవీ నుంచి ఒక పాట మీకోసం.

ఒక అమ్మాయిని వర్ణించాలి అంటే అందంగా వర్ణించాలి, అందులో తెలివింటి ఆడపిల్లని వర్ణించాలి అంటే మాత్రం ఒక మంచి పాటతో వర్ణించాలి. సో అట్లాంటి ఒక పాటతో ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసేద్దాం. ఫ్రమ్ ద మూవీ నీ స్నేహం.

హలో లిజినెస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలాంటి చక్రటం ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. మనము నా పాటల పల్లకి, మరి పాటల పల్లకిలో మీకు నచ్చినటువంటి పాటలు మీ పేరుపై వినాలి అనుకుంటే, లేటెస్ట్ తెలుగు సాంగ్స్ని మీ పేరుపై వినాలి అనుకుంటే 2000 సంవత్సరం నుంచి వచ్చినటువంటి పాటలు మాత్రమే రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుందండి. సో ఆ పాటల్లో మీకు నచ్చినటువంటి పాట మూవీ నేమ్తో పాటు మీ పేరు అండ్ ప్లేస్ని కూడా క్లియర్గా మెన్షన్ చేసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మరి వాట్సాప్ నెంబర్ ఏంటి అంటే 6304767436. సో ఫస్ట్ పాటల పలికే ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చేసి రెడీ మూవీ నుంచి ఓం నమస్తే పోలో జోష్ఫుల్ సాంగ్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. సుగుణ, చైతన్య, లలిత, సరోజిని, టోనీ కంచరపాల నుంచి మీకోసం ఈ పాట.

పాటల పలకేలో నెక్స్ట్ రిక్వెస్ట్. హాయ్ అంజలి, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎనీ మూవీ, ఎనీ సాంగ్ ప్లీజ్ ప్లే. వాసవి శేఖర్, ఏవియన్ కాలేజ్ డ్యామ్, థ్యాంక్ యూ, ప్లీజ్ ప్లే. ఎనీ మూవీ ఎనీ సాంగ్ అంట. సో ఛాన్స్ నాకే ఇచ్చారు కాబట్టి ఒక మంచి పాట ప్లే చేయబోతున్నాను అన్నమాట. శివ నిర్వాణ గారి డైరెక్షన్లో 2021లో వచ్చినటువంటి సినిమా టక్ జగదీష్. ఈ మూవీ నుంచి శ్రేయ ఘోషల్ వాయిస్లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత 2003లో వచ్చినటువంటి చిత్రం కళ్యాణరాముడు. ఈ మూవీ నుంచి నిఖిత, వేణు తొట్టెంపూడి, ప్రభుదేవా గారు, సుమన్ గారు ప్రధాన పాత్రలు నటించినటువంటి ఈ మూవీ నుంచే ఒక్కొక్కసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు మీనా పాపారావు గారు ఆరిపాక నుంచి. వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న సాంగ్ కథలో రాజకుమారి, మీకోసం ఈ పాట.

పాటల పల్లకిలో అల్లు అర్జున్ గారు నటించినటువంటి అలవైకుంఠపురం మూవీ నుంచి సామాజవర్గం సాంగ్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు శంకర్రావు. చంద్ర సూరజ్ ఫ్రమ్ నాగలక్ష్మి, చంద్ర సూరజ్, కళ్యాణి, కృష్ణారావు, శంకర్రావు, భువనశ్రీ, సూర్యకుమారి, విశాఖపట్నం, బీసీ రోడ్ గాజువాక. థ్యాంక్ యూ అంటే అడ్వాన్స్ థ్యాంక్ యూ కూడా చెప్పేస్తున్నారు మీకోసం. ఈ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

లిజనర్స్ హాయ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. బాగున్నారా? మిస్ విటోస్ వింటున్నాను. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ మార్నింగ్. అండ్ మనకైతే మాత్రం ప్లీజ్ ప్లే నిన్న కోరి మూవీ నుంచి ఉన్నట్టుండి గుండే సాంగ్ ప్లే చేయమంటున్నారు ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం. మీకోసం మీరు అడిగిన ఈ పాట. కార్తీక్ చిన్మయ శ్రీపద వాయిస్లో ఉన్నట్టుండి గుండే.

అప్పటి వరకు కమెడియన్గా కామెడీ రోల్స్ చేస్తూ ఎంతరనో నవ్వించినటువంటి సునీల్ గారు ఈ మూవీతో హీరోగా పరిచయం అయ్యారనమాట. ఆ మూవీయే అందాల రాముడు. అందాల రాముడు సినిమా నుంచి చిన్ని చిన్ని సాంగ్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్న వారు కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి పలక సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజా, మాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి మరియు మా హేమాంజలి. నా నేమ్ కూడా యాడ్ చేశారా? ఎనీవే మీకోసం ఈ పాట.

0: మరికొద్ది సేపట్లో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు మీరు జపాన్ లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కి సంబంధించిన ఆర్లీ తాజా సమాచారాన్ని వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: Good morning, you are listening to the first update of the day from the Asian Games 2026 in Aichi, Nagoya. I am Prerna Sharma and alongside me is Mudita. India has already been in action across several disciplines this morning with some important results coming in. Let's take a look at the latest developments and bring you up to the speed with all the action so far. Mudita, over to you.
3: Shukriya Prerna. భారత్ ని ఆజ్ శాందార్ శురువాత్ కి హై. ట్రాప్ షూటింగ్ మే భారతీయ మహిళా టీమ్ నే శాందార్ ప్రదర్శన్ కర్తే హే రజత్ పదక్ జీతా హై. నీరు ఢాండా, ఆషిమా ఎహ్లావత్ ఔర్ మనీషా కీర్ కి భారతీయ తికడీ నే కుల్ 328 అంక్ హాసిల్ కియే ఔర్ దూసరే స్థాన్ పర్ రహీ. చీన్ నే 346 అంకో కే సాథ్ స్వర్ణ పదక్ హాసిల్ కియా. వహీ కువైత్ నే 325 అంకో కే సాథ్ కాంస్య పదక్ జీతా. ఏక్ అచ్చీ ఖబర్ నీరు ఢాండా నే ఔర్ ది హై కి వో వ్యక్తిగత్ ఫైనల్ కే లియే ఉన్హోనే క్వాలిఫై किया है. 27 निशानेबाजों के व्यक्तिगत क्वालिफाइंग राउंड में नीरू पहले स्थान पर रही हैं. आशिमा ने 16वां जबकि मनीषा ने 23वां स्थान हासिल किया. वहीं पुरुषों में शपथ भारद्वाज भी फाइनल के लिए क्वालिफाई कर गए हैं. 117 अंकों के साथ शपथ भारद्वाज 8वें स्थान पर रहे. वहीं पुरुषों की ट्रैप स्पर्धा में भारतीय टीम 339 अंकों के साथ छठे नंबर पर रही. अगली खबर हमारे पास तीरंदाजी से है प्रेरणा. तीरंदाजी में धीरज बोमदेवरा और नीरज चौहान ने पुरुषों की रिकर्व एकल स्पर्धा के क्वार्टर फाइनल में प्रवेश कर लिया है. नीरज चौहान ने विश्व चैंपियनशिप में कांस्य पदक विजेता रहे कोरिया के किम जे देओ को 6-4 से पराजित किया. वहीं टॉप सीड और मौजूदा एशियन चैंपियन धीरज बोमदेवरा ने ताइपे के चेंग शियांग हुई पर 6-2 से जबरदस्त जीत दर्ज की. अगले राउंड में सेमीफाइनल स्पॉट के लिए वर्ल्ड कप फाइनल चैंपियन धीरज का मुकाबला उज्बेकिस्तान के अमीर खोन सादिकोव से और नीरज चौहान का मुकाबला भूटान के लैम दोर्जी से होगा.
2: In track cycling, the Indian women's team sprint trio of Celestina, Sarita Kumari, Keerta Rangaswamy, Chikka finished 6th in qualification, clocking 50.414 seconds. They were 3.742 seconds behind leaders China. The qualification round determines the seeding for the next stage. With 6th place set to the face 4th place, India will therefore take on Chinese Taipei in Heat 1 at the 11:30 this morning. The Indian men also competed in the team sprint qualification. Rohit Singh, David Beckham and Ronaldo Singh recorded the seventh fastest time among the 8 teams in the field. They will now look to improve their performance as the competition moves into its next stage. In Kurush, Vipin's Kumar campaign in the men's 66kg category came to an end in the round of 16. He lost 0-3 to South Korea's Yoon Hyun Soo. The available scoring indicates that Vipin conceded 2 points on a challa, a basic throwing technique in Kurush, while the match feed also credits him with a throw. This results bring his individual campaign at the games to a close.
3: और वही भारतीय महिला स्क्वाश टीम क्वार्टर फाइनल में पहुंच गई है. टीम ने अपने आखिरी पूल सी मैच में ईरान को 3-0 से हरा दिया है और इसके साथ ही भारतीय टीम अपने ग्रुप में टॉप पर रहते हुए क्वार्टर फाइनल में पहुंची है. तन्वी खन्ना ने ईरान की नरगिस सुल्तानी के खिलाफ मैच जीता. वहीं अनाहत सिंह ने फरिश्ते इख्तदारी को सीधे गेमों में शिकस्त दी. जोशना चिनप्पा ने भी अपना मैच जीतकर ईरान के खिलाफ 3-0 का क्लीन स्वीप पूरा किया. इसमें बता दें कि तन्वी खन्ना की जो ओपोनेंट थी ईरान की नरगिस सुल्तानी, वो खेल के बीच में ही रिटायर हो गई.

పాటల పల్లకీలో లేటెస్ట్ సాంగ్స్ని మాత్రమే రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది లిజనర్స్. సో పాటల పల్లకీలో మీ ఫేవరెట్ సాంగ్స్ మూవీనితో పాటు మీ పేరు ప్రాంతాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేసి 6304767436 నెంబర్కి వాట్సాప్ చేసేయండి. 2000 నుంచి 2001 ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ తెలుగు సాంగ్స్ని మాత్రమే రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి పాటల పల్లకీలో నెక్స్ట్ రిక్వెస్ట్ సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి సాంగ్ కావాలి అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి సూర్య టైలర్స్ ఆకుల నారాయణ రిక్వెస్ట్ చేస్తున్నారు మీకోసం. మీరు అడిగినటువంటి మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

భలే భలే మగాడు వై మూవీ నుంచి టైటిల్ సాంగ్ కావాలి అంటూ కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజు, పాలెం రెడ్డి, విధి, రామాలయం, ఎన్ఈడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు మీకోసం ఈ పాట.

0: गाड़ी वो है।
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: పాటల పల్లకిలో
1: హైపర్ మూవీ నుంచి
0: టైటిల్ ట్రాక్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నా శ్రీని గారు మొదలుపల్లి నుంచి మీకోసం ఈ పాట.

హైపర్ పాట తర్వాత నేను నన్ను చిత్ర నుంచి వేణుమాధవ పాటను ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు కె సత్యారావు, కెఎస్ లక్ష్మి, సంతోష్, ప్రసన్న, అభిరామ్, తుమ్మలపాల నుండి మీకోసం మీరు అడిగినటువంటి సినిమా. నాగార్జున గారు, ఆర్తి అగర్వాల్, శ్రేయాశీరన్ జంటగా నటించినటువంటి ఈ సినిమా చాలా మంచి మ్యూజికల్గా కూడా చాలా మంచి హిట్ సాధించింది. సో ఈ మూవీ నుంచి ఈ పాట మీకోసం.

లిసనర్స్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరికా ఇది అలరించి కిరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు. మనము నా పాటలు పల్లకి, మరి పాటల పల్లకిలో మీకు నచ్చినటువంటి పాటలను మీ పేరుపై వినాలి అనుకుంటే మేము 2000, 2001, 2002 అలా 2000 సంవత్సరం నుంచి వచ్చినటువంటి సినిమాల్లో పాటలు మాత్రమే, అందులో మీకు నచ్చినటువంటి పాటలను మీ పేరుపై వినాలి అనుకుంటే మీ ఫేవరెట్ సాంగ్ మూవీ నేమ్తో పాటు మీ పేరు ప్రాంతాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేసి వాట్సాప్ చేసేయండి. మరి వాట్సాప్ చేయాల్సిన నెంబర్ ఏంటి అంటే 6304767436 నెంబర్కి వాట్సాప్ చేసేయండి. అట్లానే ఎప్పుడైనా కూడా మనకి మెసేజ్లు ఎక్కువైపోయి మా పాట ప్లే చేయలేదు మీరు అని చెప్పేటటువంటి ఫీల్ అయ్యేటటువంటి ఎవరైనా కూడా సాంగ్ని మరొక వేలో రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. అదే లేఖల ద్వారా, మీరు పంపించే లెటర్స్ ద్వారా కూడా మీ సాంగ్స్ని మీ పేరుపై వినొచ్చు అన్నమాట. మరి ప్రతి మంగళవారం కూడా మనకు వచ్చినటువంటి లేఖలను, రిక్వెస్ట్లను చదివి ఆ సాంగ్స్ని ప్లే చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మరి ఏ అడ్రస్కి పంపించాలి హేమాంజలి అంటే నేను చెప్తాను. 2 చిత్రలేఖలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, పిన్ నెంబర్ 5300003, 5300003 నెంబర్కి పిన్ అన్నమాట. సో ఈ అడ్రస్కి మీరు చక్కగా మీ లేఖలను పంపించవచ్చు. ఈ విధంగా కూడా మీ ఫేవరెట్ సాంగ్స్ని మీ పేరుపై వినేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ప్రతి మంగళవారం కూడా ఆ లేఖలను చదివి మేము మీ పాటల్ని ప్లే చేస్తాం.

పాటల పల్లకిలో నెక్స్ట్ రిక్వెస్ట్ వచ్చేసి నాటోగ్రాఫ్ మూవీ నుంచి ఏదైనా సాంగ్ని మా కోసం ప్లే చేయండి హేమాంజలి గారు అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆరిల్లోవా శ్రీకాంత్ నగర్ నుండి విజయ కోటేశ్వరరావు, రామ కూర్మారావు, దామోదర, వేద ప్రకాష్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మీకోసం మీరు అడిగినటువంటి సినిమా నుంచి పాట అయితే వచ్చేసింది, విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి 102.2 FM రెయిన్బో సాగరిక.

0: భాగంగా స్వచ్ఛ భారత్ పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: శ్రోతలకు నమస్కారం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నాటి నుండి నేటి వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అమలు గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, అలాగే రాష్ట అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధినేని యామిని శర్మ గారు.
2: నమస్కారం అండి.
1: యామిని గారు, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైనప్పటి నుండి మన దేశంలో ప్రజల ఆలోచన విధానంలో ముఖ్యంగా పరిశుభ్రత పట్ల ఎలాంటి మార్పులు వచ్చాయని మీరు భావిస్తున్నారు?
2: అందరికీ నమస్కారం. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అదేంటంటే, మన దేశ గమనాన్ని, ప్రజల జీవన విధానాన్ని సంపూర్ణంగా మార్చినటువంటి ఒక గొప్ప ప్రజా ఉద్యమంగా మనం స్వచ్ఛ భారత్ అభియాన్ చెప్పుకోవచ్చు. 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ప్రజల నుంచి, అంటే కొన్ని సమస్యలు ఉంటాయి, వాటికి ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి. అది వారికి వారి దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నట్టుగా, అంటే 100% దానికి రిజల్ట్ అనేది వస్తుంది.
1: ప్రభుత్వ సహకారంతో
2: పాటు ప్రజల్లో కూడా మార్పు రావాలి, వారి భాగస్వామ్యం కూడా ఉండాలి. అలాంటి ఒక గొప్ప పిలుపునిచ్చిన తర్వాత నిజంగా ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున ఆశ్చర్యపోతున్నాయి. అంటే మన దాదాపు 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 2014 ముందు వరకు కూడా చూస్తే పారిశుద్ధ్యం కానివ్వండి, లేదంటే ప్రజలకు ఉన్నటువంటి ఈ హైజీన్ ఏదైతే ఉంటుందో అటువంటిది కొంతమందికి కాస్త ప్రతిరోజు అలవాటుగా ఉండేది. లేదంటే ఈ మరుగుదొడ్లు ఉపయోగించుకోవడం అనండి, అప్పట్లో వసతులు లేకంటే మరుగుదొడ్లే లేకుండా బయట బహిరంగంగా వెళ్లేవారు. అటువంటి పరిస్థితి నుంచి మెల్లిగా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించడము, ఆ తర్వాత దానిపైన ఒక అవగాహన కల్పించడము, దానికి సంబంధించిన నిధులను కూడా ఇవ్వడం, అంటే అన్ని రకాలుగా అన్ని కోణాల్లోనూ ఆలోచన చేసి దీనికి రూపకల్పన చేసి ఈ రోజు మనము అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ను కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది, నేను శుభ్రంగా ఉండాలి, నా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, అలాగే మనం ఉంటున్నటువంటి భూమి ఏదైతే ఉందో అది కలుషితం కాకూడదు, ఆ భూమిలో ఉండేటటువంటి నదులు, చెరువులు, ఇతరత్ర ఏదైతే నీటి సముదాయాలు ఉంటాయో అవి కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి, దాని నుంచి రోగాలు రాకుండా ఉంటాయి. మనం అంతకుముందు చూసాం డయేరియా కానివ్వండి, ఇలాంటివి ఎన్నో చాలా ఎక్కువ రోగాలు నీటి నుంచి ఇలా నీరు కలుషితం అవడం వల్ల వచ్చేవి. గతంలో మనం చిన్నగా ఉన్నప్పుడు చూస్తే కనుక అటువంటి ఎన్నో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలకి ఎంతో పెద్ద సమస్యలు ఇవన్నీ మాట్లాడుకోవడానికి కేవలం నిజంగా చాలా మందికి అనిపించవచ్చు మరుగుదొడ్లు అంటే ఎప్పుడైనా సరే మేము ఇన్ని కోట్ల మరుగుదొడ్లు కట్టాము అని చెప్పి చెప్తున్నప్పుడు కొంతమందికి దాని ఇంపాక్ట్ అర్థం కాదు, అసలు దానికి దాని ప్రాముఖ్యత ఏంటి అనేది. సింపుల్ గా చూస్తే ఒకటి పరిశుభ్రత, ఆరోగ్యం, రెండోది ముఖ్యంగా మహిళలకి వారి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది. అది అర్థం చేసుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంట్లో, అంటే ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డు కట్టించాలి అన్న నిర్ణయం అయితే తీసుకున్నారు
1: యామిని గారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, బహిరంగ విసర్జన రహిత లక్ష్యాలను సాధించడంలో ఈ పథకం ఎంతవరకు విజయవంతమైందంటారు?
2: మనం చూస్తే చాలా విజయాలు ఉన్నాయి స్వచ్ఛ భారత్ కి సంబంధించి, కానీ అందులో అతిపెద్ద విజయం ఏంటంటే ఈ ఉద్యమం ద్వారా దేశంలో సాధించిన పెద్ద విజయం బహిరంగ మల విసర్జన రహిత, అంటే ODF అంటాము, ఆ ODF దేశంగా మన భారతదేశం మారడం. కోట్ల సంఖ్యలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లకి మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, ఇందా చెప్పుకున్నట్టు మహిళల ఆత్మగౌరవానికి సంబంధించి, వారి భద్రతకి సంబంధించి, ఎందుకంటే తెల్లవారుజామున చీకట్లో వెళ్ళాలి, పాములు పుట్రలు ఉంటాయి, లేదంటే ఆకతాయిలు ఉండొచ్చు.

0: రకరకాల ఇబ్బందులుగా ఉంటాయి ఒంటరి మహిళలు అలాగా ఒంటరిగా వెళ్తూ ఉన్నప్పుడు. సో మహిళల భద్రతకు సంబంధించి వారి ఆరోగ్యానికి, ముఖ్యంగా ఇది వారి ఆరోగ్యానికి కూడా ఎంతగానో దోహదపడింది. అలాగే ఇజ్జత్ ఘర్ అంటే దీనికి ఏం పేరు పెట్టారంటే, ఇజ్జత్ ఘర్ అంటే ఆత్మ గౌరవ గృహాలని కూడా దీనికి పేరు పెట్టి దాంతో నిర్మించినటువంటి మరుగుదొడ్లు గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చేశాయి. అందుకే ఈ రోజున భారతదేశం ODF లాగా మారింది. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ రోగాల బారిన పడేటటువంటి వారి సంఖ్య తగ్గిపోయింది, గణనీయంగా తగ్గిపోయింది. వైద్య ఖర్చులు తగ్గాయి. ఎందుకంటే ఇదంతా ఒక చైన్, అంటే ఒక మొత్తం చైన్ లాగా ఉంటుంది. ఇందా చెప్పినట్టుగా ఎప్పుడైతే భూమి కలుషితం అవుతుందో అక్కడ నుంచి నీరు కలుషితం అవుతుంది, నీరు నుంచి అనారోగ్యం పాలవుతుంది, అనారోగ్యం పాలయ్యాలంటే మళ్ళీ ఖచ్చితంగా మెడికల్ వైద్యం కోసం అని చెప్పని ఖర్చు చేయాల్సి వస్తుంది. పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారికి ఇలాగ వైద్య ఖర్చులు తగ్గాయి. ఈ కేవలం మరుగుదొడ్లు కట్టడమే కాకుండా ప్రజల ఆలోచన విధానం అంటే బిహేవియర్ చేంజ్ దాన్ని తీసుకురావడం అనేది ఈ పథకం స్వచ్ఛ భారత్ చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సాధించినటువంటి విజయంగా మనం చెప్పుకోవచ్చు.
1: మేడం, అలాగే పట్టణాల్లో గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్న తడి పొడి వ్యర్థాల నిర్వహణ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ కోసం స్వచ్ఛ భారత్ 2.0 కింద ఎలాంటి ఆధునిక చర్యలు తీసుకుంటున్నారు?
0: స్వచ్ఛ భారత్ మిషన్ లో మరుగుదొడ్లు కట్టించడం ఒక ఎత్తు అయితే గనక, ఈ చెత్తని ఏదైతే ఉందో అంటే చాలా ఒక అవగాహన లోపం అనుకోవచ్చు. అంటే సహజంగా ప్రజలకి కొన్ని మనము దాన్ని మళ్ళీ దాని నుంచి వేస్ట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, లేదంటే బయోగ్యాస్ ని తయారు చేసుకోవచ్చు. కొన్ని ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలు ఉంటాయి, వాటిని తెలిసి తెలియకుండా కాల్చి వేసేయడం ఎక్కడ పడితే అక్కడ, దాని ద్వారా విపరీతమైనటువంటి పొల్యూషన్ అంటే ఎయిర్ వాయు కాలుష్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 SBM అర్బన్ అలానే SBM జి అంటే గ్రామీణ ఫేజ్ 2లో ఉన్నామన్నమాట. అంటే ఆ దిశగా ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కేవలం మన లక్ష్యం ఇప్పుడు ODF మాత్రమే కాకుండా ODF ప్లస్ అంటే మరుగుదొడ్లు ఒక లెవెల్ అయిపోయింది, ఒక ఫేజ్ అయిపోయింది, దాని నెక్స్ట్ ఫేజ్ ఏంటి ODF ప్లస్ అని పెట్టుకున్నాం. అలాగే ODF ప్లస్ ప్లస్ ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అంటే ఏంటంటే దాని లక్ష్యం ఏంటంటే తడి చెత్త పొడి చెత్త వర్గీకరణ, అలానే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, సపరేట్ గా మనం ప్లాస్టిక్ ని ఎలా ప్రాసెస్ చేస్తాము అనేది, మరియు మురుగునీటి శుద్ధి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనకి నగరాలు ఉంటుంది, మనకి మురుగునీరు ఉంటుంది, దాన్ని కూడా క్లీనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ చేసిన తర్వాత నగరాలని మనకి గార్బేజ్ ఫ్రీ సిటీస్ చెత్త రహిత నగరాల్లాగా తయారు చేసుకోవడం అనే దానిపైన ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వము మోదీ గారు దృష్టి పెట్టడం జరిగింది. అంటే ఒకటి అసలు చెత్తను తగ్గించడం, ఆ రెండోది వచ్చిన దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాం, పునరుపయోగించుకోవడం, దాని నుంచి ఎలా చేసుకోవడం అనేది. అంటే దీన్ని కొన్ని ఇంగ్లీష్ పదాల్లో చెప్తాను మామూలుగా, రెడ్యూస్ రీయూస్ రీసైకిల్, 3R అంటాం దీన్ని. 3R అంటే 3R లో ఉన్నట్టుగా, మొదటి ఆర్ వచ్చేసి రెడ్యూస్, రెండోది రీయూస్ ఒకటి తగ్గించడము, రెండోది రీయూస్ చేసుకోవడం, మూడోది రీసైకిల్ దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసుకుని ఇంకొకసారి వాడుకునే విధంగా అన్నమాట. అలా చేసే సూత్రం ఆధారంగా ఈ రోజున మన సంపద సృష్టి అంటున్నాం, అంటే చెత్త నుంచి కూడా సంపదని సృష్టించడము అనేది ఈ రోజు జరుగుతుంది. అంటే వేస్ట్ టు వెల్త్ అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఉంది. ఇది వ్యర్థాల నుండి విద్యుత్ ఏమేమి చేయొచ్చు అంటే, ఈ వ్యర్థాల నుంచి బేసిక్ గా అంటే విద్యుత్ కరెంటుని ప్రొడ్యూస్ చేయడము, అలా కాంపోస్ట్ ఎరువులు, ఇది మన అందరికి సహజంగా తెలుసు, చెత్త నుంచి కాంపోస్ట్ ఎరువులను తయారు చేయడం వంటి ప్రాజెక్ట్స్ కొన్ని వేల సంఖ్యలో ఈ రోజున మన దేశంలో జరుగుతున్నాయి.
1: మేడం, అలాగే రాబోయే రోజుల్లో మన పరిసరాలను పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి ప్రజలు ఎలాంటి బాధ్యత వహించాలంటారు?
0: నేను ప్రజలకి చెప్పేటటువంటి పిలుపు కూడా మన జీవన శైలిలో మార్పు రావాలి, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అది రానంత వరకు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నా, ఎంత అవగాహన దానిపైన కల్పిస్తున్నప్పటికీ కూడా మనిషి మారాలి. అతని ఆలోచన మారితే అది మనం ఇంట్లో ఉన్నామా, ఇంటిని శుభ్రంగా పెట్టుకున్నామా. చాలా మంది ఆలోచన అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉదాహరణకి నేను దాదాపు 40 దేశాల పైన తిరిగొచ్చాను, ఎందుకు అక్కడ అంటే ప్రభుత్వం ఉన్నటువంటి చట్టాలను చూసి భయపడతారా అని చెప్పనంటే, అది కూడా ఒకటి, వేరే విదేశాల్లో బహిరంగంగా ఉమ్మకూడదు, ఉమ్మితే ఫైన్, అలాగే చెత్త వేయకూడదు. ఎందుకు అట్లాంటిదేనని అంటే, ఒకటి చట్టం చేసిన దాన్ని ఫైన్ కట్టాలి అని ఒక భయం, రెండోది ఆ చట్టాల పైన గౌరవం. ఆ గౌరవం ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మనిషి తనకు తను రియలైజ్ అయినప్పుడు వస్తుంది. నేను ఉండేది చాలా క్లీన్ గా ఉండాలి, నేను క్లీన్ గా ఉండాలి.

0: ముందు ఫస్ట్ నేను చాలా శుభ్రంగా ఉండాలి లోపల బయట, అంటే మనిషి
1: అవును
0: లోపల కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, బయట కూడా నేను శుభ్రంగా శుచిగా స్నానాలు చేసుకోవడం, ఉతికిన బట్టలు, అంటే ఇటువంటి బేసిక్ హైజీన్ మనం పాటించాలి. నా ఇంటి చుట్టూ దోమలున్నాయి లేదంటే చాలా అస్తవ్యస్తంగా ఉంది అని అనుకోవడం కాదు, సమస్య ఉంది ఉంది అని అనుకోవడం ఒకటి, ఆ సమస్యకి మనం ఏమైనా పరిష్కారం చూపించగలుగుతామా అనేది అనుకోవడం రెండు, లేదు దానికోసం పోరాటం చేయడం మూడు. మన ఇంట్లో అయినా బయటనే డస్ట్ బిన్స్, లేదా బయటకు వచ్చినప్పుడు డస్ట్ బిన్ లోనే వెయ్యాలి, ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకూడదు, ఇలాంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన గాని మల విసర్జన గాని చేయకుండా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన చట్టాల పైన గౌరవం భయం ఉండడం ఒకటి అయితే, అది మనిషి యొక్క ఆలోచన ధోరణిలో మార్పు వస్తే గనక ఖచ్చితంగా ప్రభుత్వాల లక్ష్యం అనేది నెరవేరుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, స్వచ్ఛ భారత్ అనేది కేవలం ఒక పథకం కాదు, అది మన జీవన శైలిలాగా మనం మార్చుకోవాలి. ఎక్కడున్నా సరే ఈ విషయమే కాదండి, ఏ విషయమైనా సరే మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి. నేను మారాను, నేను మారాలి, నా నుంచి నా కుటుంబంలో మార్పు తీసుకురావాలి, నా కుటుంబం నుంచి నా వీధి, నా సమాజము, నా రాష్ట్రము, నా దేశము అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన దేశం కూడా శుభ్రంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి మనం స్నానం చేసినప్పుడు ఫ్రెష్ గా ఫీల్ అవుతాం ఎవరైనా యూజువల్, ఎందుకు మనకు తెలియని ఒక కొత్త ఉత్సాహం అన్నట్టుగా, అంటే కొంచెం బడలిక్కపోయి ఎందుకు ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది, నేను చాలా ఫ్రెష్ గా ఉన్నాను అంటే ఒక మోటివేషన్ వస్తుంది. అలాగే మన పరిసరాలు కూడా ఇటువంటి వ్యర్థాలు లేకుండా ఉంచుకున్నప్పుడు, ఇంట్లో లేవగానే ఇంటి చుట్టూ బెడ్ చుట్టూ మనకే అనుకోండి పడక దిగగానే చెత్త చెత్తగా ఉంటే ఒక మైండ్ డిస్టర్బెన్స్, ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే ఇంటి బయటకి వెళ్ళాం అనుకుంటే అదే నెగిటివ్ ఎనర్జీ కంటిన్యూ అవుతుంది. ఇంకా రోడ్ల పైన నడుస్తుండే చెప్పక్కర్లా, ఎక్కడైనా వాసన వస్తూ ఉంటుంది, చెత్త ఉంటే వాసన వస్తుంది, ముక్కులు మూసుకుంటాం, కానీ కనీసం ప్రభుత్వం వాళ్ళకి ఫోన్ అయినా చేయము, నాకెందుకులే, వాడు వచ్చినప్పుడు తీసుకుని వాళ్ళు వెళ్తారులే అన్న ఆ ఆలోచన మనుషులు మార్చుకుంటూ మన దేశాన్ని కూడా. ఇంకొకటి చాలా కీలకమైన అంశం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని కంప్లీట్ గా అంటే పూర్తిగా మనం నిషేధించాలి. అది దానికి మనకి మనము ప్రమాణం చేసుకోవాలి. ఎందుకంటే సింగిల్ యూజ్ ఇప్పుడు చాలా సన్న సన్న ప్లాస్టిక్ కవర్లు, లేదంటే గనక చాలా సన్నగా ప్రతి దానికి ప్లాస్టిక్ అయిపోయింది కదా,
1: అవి మట్టిలో కలవు,
0: అవి కలవు, అది మనం కాలిస్తే గనక మనం చూస్తే ఒక మొత్తం రబ్బర్ కదా, రబ్బర్ ఇలా నల్లగా అయిపోయి విపరీతమైన పొగొచ్చి అది ఎంత చిన్న ఒక కవర్ గురించి ఇంత వాసన మనకు వచ్చి ఇబ్బందిగా అనిపిస్తే, ప్రతిరోజు ఇన్ని కోట్ల మంది, 140 కోట్ల మంది, ఎన్ని కోటాను కోట్లు, అసలు సముద్రంలో ఎన్ని నీటి చుక్కలు ఉన్నాయో లెక్క పెట్టడం ఎలా కష్టమో అలాగనే అన్ని కోట్ల ప్లాస్టిక్ కవర్లు వస్తున్నాయి, అంటే సింగిల్ యూజ్ వల్ల, లేదా నీళ్లు తాగే గ్లాసులు. ఎందుకు అలాగా? మనం మంచి నీళ్ళ సీసం మనం తీసుకుని వెళ్తే తప్పేంటి? ఎక్కడికి వెళ్ళిన ఫంక్షన్లకు వెళ్ళండి, లేదంటే బయటికి వెళ్ళండి, ఇలాంటి అంటే చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. అందరం కూడా, అందరు తెలియని విషయాలేం కాదు ఇవన్నీ కూడా, మనం ఇప్పుడు చర్చించుకుంటుంది ఎవరికి తెలియనివి కాదు. సింగిల్ యూజ్ అనేది పూర్తిగా దాన్ని వాడడం అనేది నిషేధిద్దాము. అలాగే స్వచ్ఛత అనేది ఒక నినాదం కూడా కాదు. ఇప్పుడు నేను స్లోగన్ ఇచ్చినంత మాత్రాన స్వచ్ఛత అయిపోదు, జరిగిపోదు, దానికి మనం పూనుకొని చెయ్యాలి, అంటే అది ఒక క్రియ. నేను స్లోగన్ ఇచ్చినంత నోట్లోంచి మాట చెప్పగానే అక్కడ క్లీన్ అయిపోదు, దాన్ని మనం ఆచరణలో చేసేటటువంటి ఒక నిరంతర ప్రక్రియ ఆచరణలో పెట్టుకోవాలి. మనం ప్రతి సెకండ్ కూడా మన దృష్టిలో ముఖ్యంగా పర్యావరణం పట్ల అంతే జాగ్రత్తగా మనం మెలగలేదనుకోండి, నష్టం ఇప్పుడు మన తరాల వారికి, వచ్చే తరాల వాళ్ళకి కూడా. ఈ రోజున చూడండి, ఎక్కడ చూసినా ఎయిర్ పొల్యూషన్ అంటున్నాము, వాటర్ పొల్యూషన్ అంటున్నాము, ఫుడ్ పొల్యూషన్ అని, లేకపోతే ఇంకా ఒకటేమిటి, అన్ని పొల్యూషనే, అన్ని పొల్యూషనే. ఇంకా ఇప్పుడే ఇలా బతుకుతూ ఉంటే రేపొద్దున మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళు ఎలాంటి సమాజంలో బతకాలి? మనం ఇవ్వాల్సిన ఆస్తులు కాదు కదా పిల్లలకి, చిన్నపిల్లలకి మనం నేర్చుకుని నేర్పించాల్సింది శుభ్రంగా ఉండడము, పరిశుభ్రంగా పరిసరాలు ఉంచడము, అలానే పర్యావరణాన్ని కాపాడాలి, ప్రేమించాలి. ఈ రోజున ఒక మొక్క ఉండదండి హైవేల పైన, మనం అంటే ఇప్పుడుండే హైవేలు కడుతున్నారు, బాగా కడుతున్నారు, మొక్కలన్నీ పెడుతున్నారు. సహజంగా చాలా మటుకు రోడ్లు చూడండి, ఎండ మండిపోతూ ఉంటుంది, అలసిపోతుంటాం నడిచే వాళ్ళు, బండి మీద వెళ్ళేవాళ్ళు, ఆగుదామంటే ఎక్కడ ఒక్క చెట్టు కూడా కనిపించట్లేదు. నిజంగా పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి కూడా లేకుండా కొనుక్కోవాల్సి వస్తుంది. అంతేగా పోయినసారి మరి కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది, ఆక్సిజన్ కొనుక్కున్నాము. వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు అటువంటి పరిస్థితి వస్తుంది అంటే, పర్యావరణాన్ని మనం విస్మరించి దాన్ని ఎక్స్ప్లోయిట్ చేస్తున్నాం. ఎక్స్ప్లోయిట్ అంటే దాన్ని పూర్తిగా స్వార్థంతో లాగేసుకుంటున్నాం, అవసరానికి మించి లాగేసుకుంటున్నాం. అలానే ఇప్పుడు వ్యర్థము,

0: బడి ముబ్బడిగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వచ్చేస్తున్నాయి. అది ఫోన్ల ద్వారా అనుకోండి, కంప్యూటర్స్ ద్వారా అనుకోండి, వెహికల్స్ ద్వారా అనుకోండి, ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా పాడైందని అంటే వ్యర్థాలు వచ్చేస్తుంటాయి. ఉదాహరణకి పండ్ల తొక్కలు ఉంటాయి, అవి చెట్లలో వేయచ్చు కదా, కాదు వేయము, తీసుకుని వెళ్ళి ప్లాస్టిక్ కవర్, దానికి ఒక కవర్ కట్టి మళ్ళీ కవర్ని తీసుకుని వెళ్ళేస్తాం. ఇదో అడిషనల్ చెత్త అంటే అది ఇంకొకటి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇవన్నీ చెప్పినంత చిన్న అనిపిస్తాయి కానీ చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. సో ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ తీసుకుందాము. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలానే కొన్ని స్టాట్స్ అనుకున్నాం కదా ఇందాకంటే, దీనికి సంబంధించి అంటే మార్పుకి కొంత కావాలి, గణాంకాలు కావాలి. ఇప్పుడు బాగుంది, మరుగుదొడ్లు కట్టించామని అన్నాము, లేదా ODF అయిపోయినాయి అని చెప్పని అన్నాము, దాన్ని ఏ బేసిస్ పైన ఈ మాట చెప్తున్నాం. ఇలా మార్పు ఏంటేనంటే, ఈ రోజున దేశవ్యాప్తంగా ఎప్పుడైతే ఈ పథకం 2014 అక్టోబర్ 2 మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 11,70,00,000 పైగా మరుగుదొడ్లను నిర్మించడం జరిగింది మోదీ ప్రభుత్వం. అలానే దీనివల్ల ఇంకొకటి ఏంటంటే, 6,00,000 పైగా గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత ODF గా మారాయి. గ్రామాల్లో సామూహికంగా అంటే సామాన్య ప్రజలు కూడా వెళ్లడానికి వీలుగా మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. సామూహిక మరుగుదొడ్లు ఇంట్లోనూ నిర్మిస్తున్నారు, ఇళ్ల దగ్గర, అలానే సామూహికంగా కూడా నిర్మించడం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇదివరకు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అలా జరిగేవి, ఇప్పుడు VBG రామ్జీ పథకం ద్వారా కూడా ఇలాంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మూడోది ఏంటంటే, SBM ఇందాక చెప్పినట్టుగా SBM 2.0 ద్వారా 85% కంటే ఎక్కువ గ్రామాలు ఈరోజు ODF ప్లస్, ODF అంటే మరుగుదొడ్లు, ODF ప్లస్ అంటే ఏంటంటే తడి పొడి చెత్తని సెగ్రిగేట్ చేయడం. సో SBM ODF ప్లస్ ద్వారా చెత్త మురుగునీటి నిర్మాణం అంటే దాన్ని ప్రాసెస్ చేసేటటువంటి వివిధ ప్లాంట్స్ ఉంటాయో వాటి నిర్మాణం కూడా ఈ రోజున చాలా 85% జరిగిందండి దేశంలో. అంటే 85% మనకి నగరాల్లో ఇవి నిర్మాణం జరిగింది. ఇంకొక 15% ఉంది, అవి కూడా జియోగ్రఫికల్లీ కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్, అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్కి మనం చూస్తే గనక, ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛతలో సాధించినటువంటి విజయాలు పూర్తి స్థాయిలో 100% ODF రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 45,00,000 పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు మన రాష్ట్రంలో నిర్మించబడ్డాయి కేంద్ర నిధులతోటి. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా మనకి 10,000,000 పైగా సంపద సృష్టి, వేస్ట్ టు ఇందాక వెళ్తా అనుకున్నాం కదా, మన రాష్ట్రంలో 10,000,000 పైగా ఇలాంటి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే, ఈ కేంద్రాల్లో తడి పొడి చెత్తని వేరువేరు చేసి దాన్ని వర్మీ కాంపోస్ట్ లాగా తయారు చేసి మళ్ళీ రైతులకి తక్కువ ధరకి విక్రయిస్తున్నారు. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇది ప్యూర్ ఆర్గానిక్ అనమాట. అలానే మనకి మోడల్ నగరాలు ఉన్నాయి. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ అని మనం చూసే ఉంటాం, విజయవాడలో కానీ చాలా నగరాల్లో నగరపాలక సంస్థలు రాస్తూ ఉంటాయి స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా అండి అలా అని చెప్పి చూస్తాం. అవార్డ్స్ కూడా వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో విశాఖపట్నం వచ్చింది, విజయవాడ వచ్చింది, తిరుపతి నగరాలు దేశంలోనే టాప్10 లో ఉన్నాయి. సో నాకు చాలా గర్వకారణంగా ఉంది, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాను కాబట్టి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మొదటి నుంచి కూడా శుభ్రత ఎక్కువ అండి, ఏదైనా సరే. అంటే ఎడ్యుకేషన్ ఎక్కువే, ఎడ్యుకేషన్ అంటే PhD ఉండడం అని కాదు, బేసిక్ అవేర్నెస్, అవగాహన అనేది జీవితం, జీవనం ఎలా ఉండాలి. మన దగ్గర చూస్తే కనుక చాలా శుభ్రంగా పెట్టుకుంటాము, బట్టలు కూడా చక్కగా శుభ్రంగా ఉతుక్కుని వేసుకుంటాం. మిగతా రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, పేర్లు చెప్పదలుచుకోలేదు, ఆ కొన్ని రాష్ట్రాల్లో వారికి ఈ మాత్రం బేసిక్ ఇది కూడా ఉండదు. అరే మనం శుభ్రంగా ఉండాలి, ఉంచుకోవాలి, ఉతికిన వేసుకోవాలని ఉండదు వాళ్ళకి. కానీ మన రాష్ట్రంలో ప్రజలకు మొదటి నుంచి కూడా శుభ్రతకు ఎక్కువనే ఇస్తారు. ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా ప్రజలు చక్కగా ఆలోచన చేసి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు కూడా. అలానే టాప్10 పరిశుభ్రమైన నగరాలుగా మరియు 5-స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీస్ గా కూడా ఈ మూడు ఇందాక చెప్పుకున్నటువంటి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కూడా 5-స్టార్ నగరాలు. ఇవన్నీ ఆ కేటగిరీలో కూడా మనం ముందుకు వెళ్ళాం.
1: స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సాధనేని యామిని శర్మ గారు.
0: థాంక్యూ.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్ పై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: మీరింతవరకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా, సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి సాధినే

యామిని శర్మ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పరిచయకర్త కేరాణి గారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

లిసనర్స్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఏదారించి క్రీట మాలకించు ఆనందించు అందరికి పంచు. మనం నా పాటల పల్లకి, మరి పాటల పల్లకిలో నెక్స్ట్ రిక్వెస్ట్ ఇరుముడి మీ ఊరించి యాల యాల సాంగ్ కావాలంటూ బ్యూటిఫుల్ సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు రాజు గారు దొడ్డపత్తి నుంచి మీకోసం ఈ పాట.

పాటల పల్లకిలో నెక్స్ట్ రిక్వెస్ట్, నేను మోనార్క్ని నన్నెవరు మోసం చేయలేరు అనగానే మనకు గుర్తొచ్చేవారు ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారు ఈ డైలాగ్తో బాగా పేరు సంపాదించుకున్నారనే చెప్పుకోవాలి. సో అతను చేసినటువంటి సినిమాల్లో ఈ సినిమా కూడా అతనికి మంచి గుర్తింపుని తీసుకొచ్చిందనమాట. అదే సుస్వాగతం. ఆ మూవీ నుంచి హ్యాపీ హ్యాపీ బర్త్డే సాంగ్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు అంజలి, రోహిత్, రే అండ్ ఎన్జీపీ. ఎన్జీపీ అంటే నేను మీ లొకేషన్ ఎలా చెప్తాను చెప్పండి. కాబట్టి కొంచెం వివరంగా పెట్టాల్సిందిగా మనవి మీకోసం ఈ పాట.

0: 400 and 4 by 100 meter relay finals. And looking at the medal position, India is currently holding 12th place on the overall medal tally. The Indian contingent has secured a total of 46 medals, comprising 4 gold, 21 silver and 21 bronze medals. Talking about the top 3 leaders, in first place we have China leading the standings by a huge margin with 234 total medals, 135 gold, 53 silver and 46 bronze. Second place Japan and third place South Korea.
1: और वहीं आज आगे जिन मुकाबलों पे हमारी नज़र रहेगी प्रेरणा, उसमें बॉक्सिंग के मुकाबले बहुत अहम है क्योंकि वहां मेडल्स हम पक्के कर चुके हैं, मेडल का रंग बदलना बाकी है वहां.
2: మీరింతవరకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కి సంబంధించిన అవర్లీ తాజా సమాచారాన్ని విన్నారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: వెల్ లిసనర్స్, పాటల పల్లకిలో నెక్స్ట్ రిక్వెస్ట్ కలుసుందాం రా మూవీ నుంచి. కలుసుంటే కలుసు సుఖం సాంగ్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు మూర్తి బుక్ షాప్ ఫ్రమ్ శ్రీనివాల్తర్ అంట. సో మీకోసం ఈ పాట విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

చక్కగా కథానాయకుల అందరి పేర్లతోనూ వాళ్ళని వర్ణిస్తూ ఒక పాటను రాసినటువంటి సాంగ్ పెళ్లి సందడి మూవీ నుంచి సాంగ్ ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు శ్రీకాకుళం రూరల్ బైరి విలేజ్ నుంచి జగన్ గారు. మీకోసం ఈ పాట.

పాటల పల్లకీ లో హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మాకు మ్యాడ్ మూవీ నుంచి ఒక్కసారి పడతామా సాంగ్ కావాలంటే రిక్వెస్ట్ చేస్తున్నారు. యాకా శ్రీనివాసరావు, రామలక్ష్మి, జంగారెడ్డి గూడ నుంచి మీకోసం ఈ పాట.

పాటలు పల్లకిలో నెక్స్ట్ రిక్వెస్ట్ హీరో టెర్రీ వెంకటేష్ గారు నటించినటువంటి జెమిని మూవీ నుంచి టైటిల్ ట్రాక్ రిక్వెస్ట్ చేస్తున్నారు. చౌటప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర గణేష్, మీ అందరి కోసం ఈ పాట.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

0: రావడంతో సముద్ర పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సముద్రాలను పరిశుభ్రంగా ఉంచడం, తీర ప్రాంతాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దడం, ప్రజల్లో పర్యావరణ బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని సముద్ర తీర ప్రాంతంలో విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రజలు, విద్యార్థులు, మత్స్యకారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారుల భాగస్వామ్యంతో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమం నిర్వహిస్తోంది. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం క్రమంగా ఒక సాధారణ బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నుంచి ప్రజల భాగస్వామ్యంతో సాగే పర్యావరణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన సుదీర్ఘ తీర ప్రాంతంలో ప్రజలు, విద్యార్థులు, మత్స్యకారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది కలిసి సముద్ర తీరాలను శుభ్రం చేయడం ద్వారా సముద్ర పరిరక్షణ మనందరి బాధ్యత అనే సందేశాన్ని బలంగా చాటుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని సుమారు 11,098 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సెప్టెంబర్ 12 తేదీ నుంచి 19 తేదీ వరకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని నిర్వహించింది. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానంగా తీర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను తొలగించడం, సముద్ర కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం, భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన సముద్ర పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యతను గుర్తు చేయడం వంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సముద్ర పరిరక్షణపై ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని కూడా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సూచించింది. అంటే కేవలం బీచ్ను శుభ్రం చేయడం మాత్రమే కాకుండా సముద్ర పర్యావరణాన్ని కాపాడటాన్ని ప్రజల రోజువారీ బాధ్యతగా మార్చడమే కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. రాష్ట్రంలోని 14 తీర ప్రాంతాల్లో బీచ్ క్లీనింగ్ అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితో పాటు మత్స్యకారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ, జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం, ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మత్స్యకారులు, అధికారులు కలిసి సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. తీర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు విద్యార్థులు, ప్రజలను ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వల్ల పర్యావరణ బాధ్యత పెరుగుతుందని ఇన్కాయిస్ శాస్త్రవేత్త కె వెంకటేశ్వరరావు తెలిపారు.
1: ఇక్కడ తూపిలపాలెం బీచ్ తిరుపతి జిల్లాలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా సాగర్ తీర ప్రాంతాలు మరియు సముద్రంలో జరిగే కాలుష్యం గురించి ప్రజల్లో మరియు విద్యార్థుల్లో అవగాహన కల్పించి సాగర తీర ప్రాంతాలు శుభ్రం చేయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాగర తీర ప్రాంతాలు ఎలా కాలుష్యం అవుతున్నాయి, ప్లాస్టిక్ నిరోధన వినియోగం తగ్గించడం కానీ సాగర తీర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుని మరియు సముద్ర నీటిని కూడా శుభ్రంగా ఉంచుకునే దాని మీద అవగాహన కల్పించి ప్రజలకి, విద్యార్థులకి, అందరికి అవగాహన కల్పించడం జరుగుతుంది.
0: విద్యార్థులను ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణపై చిన్న వయసు నుంచే బాధ్యత పెరుగుతుంది. బీచ్పై కనిపించే ఒక ప్లాస్టిక్ కవర్ వెనుక సముద్ర జీవులపై పడే ప్రభావాన్ని వారికి ప్రత్యక్షంగా అర్థమయ్యేలా చేయడం ద్వారా అవగాహన మరింత బలపడుతుంది. కృష్ణా జిల్లా ఒర్లగొంది తిప్ప గ్రామంలో కూడా స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ నినాదంతో సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇన్కాయిస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, విద్యార్థులు, మత్స్యకారులు పాల్గొన్నారు. రాష్ట ఇన్కాయిస్ ప్రతినిధి ఎం మహేందర్, రాష్ట మత్స్య సంక్షేమ సమితి రాష్ట కార్యదర్శి వీర వెంకట సత్యనారాయణ తదితరుల సమక్షంలో తీర ప్రాంతంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను తొలగించారు. సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా సముద్ర జీవరాశులను రక్షించవచ్చని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.
2: స్వచ్ఛ సాగర్ కార్యక్రమం 2026 భాగంగా ఈ ఒర్లగొంది తిప్పలో బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ ఇన్కాయిస్ అండ్ ఎంఎస్ఎస్ కోఆర్డినేషన్ తో సో నిర్వహిస్తున్నాము. ఎస్పెషల్ గా కోస్టల్ ఏరియా క్లీనింగ్ తర్వాత పరిసరాలు శుభ్రంగా, తర్వాత ఈ మన ఊరు పక్కల బీచ్ లో ఎలాంటి ప్లాస్టిక్ గానీ సీసాలు గానీ వేయకుండా ఒక అవగాహన కార్యక్రమం ఈ బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాము. యాక్చువల్

0: బీచ్ క్లీన్ గా ఉంటేనే పక్కల కానీ అందరు బాగుంటుంది, పొల్యూట్ కాకుండా, ప్లాస్టిక్ వ్యర్థాలు అందులో పడేయకుండా ఒక అవగాహన కార్యక్రమం చేపడుతున్నాము.
1: సముద్ర పరిరక్షణతో పాటు సముద్రంపై ఆధారపడే ప్రజల భద్రతకు కూడా జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ కీలకమైన సేవలు అందిస్తోంది. మత్స్యకారులకు చేపలు అధికంగా లభించే ప్రాంతాలపై సమాచారం, సముద్ర అలల హెచ్చరికలు, సునామీ ముందస్తు సూచనలు, తుఫానులు, సముద్ర పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని అందించడం ద్వారా తీర ప్రాంత ప్రజల భద్రతకు సంస్థ తోడ్పడుతోంది. మత్స్యకారుల జీవనోపాధి సముద్రంతో నేరుగా ముడిపడి ఉన్నందున సముద్ర పర్యావరణ పరిరక్షణ కూడా వారి జీవన భద్రతలో ఒక ముఖ్యమైన భాగమే. అందుకే ఇన్కాయిస్ అందించే శాస్త్రీయ సమాచార సేవలతో పాటు సముద్ర పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపాలెం తీరంలో మత్స్యశాఖ ఇతర శాఖల భాగస్వామ్యంతో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు టి సుమలత మాట్లాడుతూ, తీర ప్రాంతాల పరిశుభ్రత పరిరక్షణతోనే మత్స్య సంపదతో పాటు పర్యావరణ భద్రత సాధ్యమవుతుందని తెలిపారు. కాలుష్యరహిత తీర ప్రాంతాల నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోస్టల్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, మత్స్యకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మత్స్యశాఖ సిబ్బంది, సాగరమిత్రులు పాల్గొన్నారు. బీచ్ పరిసరాల్లోని చెత్తా చెదారాన్ని స్వచ్ఛంగా తొలగించడంతో పాటు సముద్ర పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఒకే వేదికపైకి రావడం వల్ల సముద్ర పరిరక్షణ సామాజిక బాధ్యతగా మారుతుంది. బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో నిజాంపట్నం తీర రక్షణ దళం, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, కోస్టల్ గార్డ్ కమాండెంట్ సంకేత్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పౌరుల భాగస్వామ్యంతో సాగే తీరప్రాంత స్వచ్ఛత కార్యక్రమాల్లో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం ప్రాధాన్యమైందని వారు పేర్కొన్నారు. సముద్ర కాలుష్యాన్ని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
2: రెండు టీమ్ ని మనం పెట్టాం, దానికోసం రెండు ఎలక్ట్రిక్ ఆటో కూడా జిల్లాకి కేటాయించబడినాయి. ఇప్పుడు దాన్ని డిప్లాయ్ కూడా చేశాం. ఒక డ్రైవర్, ఇద్దరు శానిటేషన్ వర్కర్ ఆ వెహికల్లో ఉంటారు. సో ఆరుగురు, ఇక్కడ నుంచి ఒక టీం బయలుదేరితే అక్కడి నుంచి ఇంకొక టీం బయలుదేరాలి. సో కంటిన్యూస్ గా మీ పనినే కంటిన్యూస్ గా స్లోగా మూవ్ అయ్యి ఎక్కడెక్కడ చెత్త వేస్తున్నారు దాన్ని క్లియర్ చేసి అక్కడ పెట్టాలి. ఇది క్లీనింగ్ యాక్టివిటీ. అదే దువ్వెన లాంటిది ఒక రేక్స్ కూడా వస్తాయి, అవి కూడా పర్చేస్ చేసి మనం ఇద్దాం. ఇంకా కావాలంటే ఇంకా మనం చేసేద్దాం. అది ఈ ఎండి ఈ కాంపౌండ్ నుంచి మళ్ళా ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, గ్రీన్ అంబాసిడర్స్ క్లీనింగ్ అన్నప్పుడు నీళ్లు తడిగి ఎక్కడుంది, ఇసుక అక్కడ దాకా క్లీన్ చేస్తున్నారు, అక్కడి నుంచి ఈ గోడ దాకా కూడా క్లీన్ అవ్వాలి.
1: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ లోని వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కనకరాజు మాట్లాడుతూ, తీర ప్రాంతాలు పర్యావరణానికి ఎంతో కీలకమైనవని, వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. సముద్రంలో నివసించే కోట్లాది జీవరాశుల సంరక్షణకు పరిశుభ్రమైన సముద్ర పర్యావరణం అవసరమని పేర్కొంటూ బీచ్ క్లీనింగ్లో పాల్గొన్న వారిని అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సూరసేన యానం బీచ్లో కూడా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా బీచ్లోని వ్యర్థాలు, ప్లాస్టిక్ సామగ్రిని తొలగించారు. ఇన్కాయిస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఎస్ యానాం గ్రామానికి చెందిన మహిళలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బీచ్ను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై సామాజిక బాధ్యత మరింత విస్తరిస్తుందని తెలిపారు.
3: సువిశాల సముద్ర తీరం ఉన్న భారతదేశంలో అందమైనటువంటి ఆంధ్ర గోవా కోకో బీచ్ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ చేశాము. ఈ రోజు ప్లాస్టిక్ వ్యర్థాలని, ఇతర పదార్థాలు ఉంటాయో అవన్నీ ఈ రోజు అన్ని బీచ్ల్లో దేశవ్యాప్తంగా క్లీన్ చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కావలసినటువంటి పనులు చేశాము.
1: ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండల పరిధిలోని మడనూరు పెద్దపట్టపు పాలెం తీర ప్రాంతంలో ఇన్కాయిస్ మత్స్యకార సంక్షేమ సమితి, మత్స్యశాఖ, పర్యాటక శాఖ, వివిధ స్వచ్ఛ

0: సంస్థల ఆధ్వర్యంలో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ పాఠశాలలు కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని తీర ప్రాంతంలోని ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఇన్కాయిస్ శాస్త్రవేత్త వివేకానంద స్వామి మాట్లాడుతూ తీర ప్రాంత పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఇన్కాయిస్ పనిచేస్తోందని, సముద్ర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల సమాజానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.
1: ఈ వీక్ ఇంటర్నేషనల్ బీచ్ క్లీనింగ్ డే గా సెలబ్రేట్ చేస్తామండి. మేము ముఖ్యంగా ఇన్కాయిస్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి 10 చోట్ల చేస్తామండి. ఒక్క ఎంప్లాయ్ కి 2 బీచ్లు ఇవ్వడం జరిగింది. ఒకటేమో వర్క్ షాప్, ఇంకోటేమో మామూలు బీచ్ క్లీనింగ్ అండి. మా మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్లాస్టిక్ వ్యతిరేకంగా జనాల్లో చైతన్యం తీసుకురావడము, బీచ్లు పరిశుద్ధంగా ఉంచుకొని మన రాబోయే తరాలకు ఒక మంచి సురక్షితమైన సముద్రము, సురక్షితమైన బీచ్ ఇవ్వాలనేదే మా కోరిక అండి.
0: సముద్ర కాలుష్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలు అత్యంత ఆందోళన కలిగించే అంశాల్లో ఒకటి. ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులు కాలువలు, నదులు, వర్షపు నీటి ప్రవాహాల ద్వారా చివరకు సముద్రాల్లోకి చేరే అవకాశముంది. సముద్రంలోకి చేరిన ప్లాస్టిక్ పూర్తిగా కనుమరుగవ్వకుండా చిన్న చిన్న ముక్కలుగా మారి సూక్ష్మ ప్లాస్టిక్గా పరిణమించే ప్రమాదముంది. ఇవి సముద్ర జీవరాశుల ఆహార గొలుసులోకి ప్రవేశించే అవకాశముంది. ప్లాస్టిక్ సంచులు, సీసాలు, ప్యాకేజింగ్ వ్యర్థాలు, తాబేళ్లు, చేపలు, సముద్ర పక్షులు వంటి జీవులకు ప్రమాదకరంగా మారవచ్చు. అందువల్ల బీచ్ క్లీనింగ్ కార్యక్రమం అంటే కేవలం బీచ్పై కనిపించే చెత్తను తొలగించడం మాత్రమే కాదు, ప్లాస్టిక్ను ఉపయోగించే విధానం, వ్యర్థాలను పారవేసే విధానం సముద్ర పర్యావరణంపై మన జీవన శైలి చూపించే ప్రభావం గురించి ఆలోచించేలా చేయడం కూడా దాని ముఖ్య ఉద్దేశమే. తీరాన్ని ఒకరోజు శుభ్రం చేసి మరుసటి రోజు మళ్లీ ప్లాస్టిక్ వ్యర్థాలను పడేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. అందుకే స్వచ్ఛసాగర్, సురక్షిత సాగర్ వంటి కార్యక్రమాలు ప్రజల్లో నిరంతర అవగాహనను పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పునర్వినియోగ వస్తువులను ఉపయోగించడం, చెత్తను వేరుచేసి పారవేయడం, బీచ్లలో వ్యర్థాలను పడవేయకపోవడం, సముద్రంలోకి చెత్త చేరకుండా నిరోధించడం వంటి చిన్న చిన్న చర్యలు సమిష్టిగా పెద్ద మార్పును తీసుకురాగలవు. సముద్రం స్వచ్ఛంగా ఉంటేనే తీర ప్రాంతం సురక్షితంగా ఉంటుంది. తీర ప్రాంతం సురక్షితంగా ఉంటేనే సముద్రంపై ఆధారపడిన జీవన వ్యవస్థలు భద్రంగా ఉంటాయి. మత్స్యకారుల జీవనోపాధి నుంచి సముద్ర జీవరాశుల మనుగడ వరకు, పర్యావరణ సమతుల్యత నుంచి భవిష్యత్తు తరాల ఆరోగ్యకరమైన జీవనానికి వరకు సముద్రాల పరిరక్షణ ప్రభావం ఉంటుంది. స్వచ్ఛసాగర్, సురక్షిత సాగర్ 5.0లో ఆంధ్రప్రదేశ్లోని తూపిలపాలెం నుంచి ఒల్లిగొంద తిప్ప వరకు, కొత్తపాలెం నుంచి సూర్యలంక వరకు, మైపాడు నుంచి సూరసేన యానం, మడనూరు పెద్దపట్టపు పాలెం వరకు జరిగిన కార్యక్రమాలు ఒకే సందేశాన్ని అందిస్తున్నాయి. సముద్ర పరిరక్షణ ప్రభుత్వాల ఒక్కరి బాధ్యత కాదు, అది సమాజం మొత్తం బాధ్యత. బీచ్లో పడి ఉన్న ఒక ప్లాస్టిక్ సీసాను తొలగించడం చిన్న చర్యగా కనిపించవచ్చు, కాని అదే బాధ్యతను లక్షలాది మంది స్వీకరిస్తే అది ఒక పెద్ద పర్యావరణ ఉద్యమంగా మారుతుంది. విద్యార్థుల చేతుల్లో, చీపుళ్లు, మత్స్యకారుల చేతుల్లో అవగాహన సందేశాలు, అధికారుల పర్యవేక్షణ, స్వచ్ఛంద సంస్థల సహకారం, ప్రజల భాగస్వామ్యం ఇవన్నీ కలిసినప్పుడే పరిశుభ్రమైన తీరాలు సాధ్యమవుతాయి. సముద్రాన్ని మనం కాపాడితే సముద్రం మన భవిష్యత్తును కాపాడుతుంది. అందుకే ప్లాస్టిక్ను సముద్రంలోకి చేరనివ్వకుండా అడ్డుకోవడం, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, సముద్ర జీవరాశులను సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యతగా మారాలి. ఆ దిశగా స్వచ్ఛసాగర్, సురక్షిత సాగర్ ఒక కార్యక్రమం దోహదం చేస్తోందని చెప్పవచ్చు. స్వచ్ఛసాగర్, సురక్షిత సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన అల్లు మురళి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: మీరింతవరకు స్వచ్ఛసాగర్, సురక్షిత సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. విజయవాడ కేంద్రం నుంచి

వెల్ లిజనర్స్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఏదారించే కెల్టే ఆలకించు, ఆనందించు, అందరికీ పాంచు. మన్మన మధురిమ, మరి మధురిమలో 5 పాటలను నేను సిద్ధం చేసి పెట్టానన్నమాట. ఆ 5 పాటలు ఏంటో కూడా వినేద్దాము.

0: సాంగ్ నెంబర్ 3లో లేడీస్ టైలర్స్ నుంచి ఈ పాట మీకోసం సిద్ధంగా ఉంది. అండ్ అలానే సాంగ్ నెంబర్ 4లో ఏం పాట ఉందో కూడా చూసేద్దాం.
1: అందరికీ నమస్కారం.

ఓ పాపా లాలి మూవీ నుంచి ఈ పాట కూడా సిద్ధంగా ఉంది. సాంగ్ నెంబర్ 5లో మరి మీకు నచ్చినటువంటి పాటల్ని ఇందులో మీరు ప్లే చేయాలి, వినాలి అనుకునేది. సాంగ్ నెంబర్ చెప్పి మీ పేరు, ప్రాంతాన్ని క్లియర్గా మెన్షన్ చేసి వాట్సాప్ చేసేయండి. మధురిమలో ఫస్ట్ సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు కాజిత్ పవన్ గోపాల్ సహస్ర, తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలానే సాంగ్ నెంబర్ 1 ప్లీజ్ ప్లే అంటూ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలానే సాంగ్ నెంబర్ 1 రిక్వెస్ట్ చేస్తున్నారు, సాంగ్ నెంబర్ 1 కావాలి అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు ధోనిపూడి ప్రమీల సూర్యనారాయణ మూర్తి మద్దిలపాలెం నుంచి. సాంగ్ నెంబర్ 1 రిక్వెస్ట్ చేస్తున్నారు మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయ్ సోనిక లక్ష్మీ వర్మ లడ్డూబాబు మూసాపేట నరేష్ గ్రామ ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలానే 1వ నెంబర్ పాట కావాలి అంటే మునగపాక నుంచి నాగేశ్వర మంగనరత్నం నిర్మల కార్తీక్ నిరీక్ష రిక్వెస్ట్ చేస్తున్నారు.

కానీ మనకి టైం తక్కువ ఉంది కాబట్టి నేను అందరి పేర్లు కూడా వినిపించేసి సాంగ్ ప్లే చేసిస్తాను. ఫస్ట్ పార్ట్ రిక్వెస్ట్ చేస్తున్నారు అనకాపల్లి నుంచి మహేంద్ర. హాయ్ అంజలి గారు, సాంగ్ నెంబర్ 2 రిక్వెస్ట్ చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఆకుల నారాయణ సూర్య టైలర్స్ అంట. సాంగ్ నెంబర్ 1 కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు కుమార్ టైలర్స్ ఎన్ఈడి జంక్షన్. మధురమేలో మధురిమాలో ఒకటో నెంబర్ పాట కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు సత్యనారాయణ వెంకటలక్ష్మి మధురవాడ స్వతంత్ర నగర్ నుంచి. ఒకటో పాట కావాలి కొవ్వూరి సత్యరెడ్డి పసలపొడి నుంచి. సాంగ్ నెంబర్ 4 రిక్వెస్ట్ చేస్తున్నారు, బట్ టైం తక్కువ ఉంది కాబట్టి నేను 2 సాంగ్స్ మాత్రమే ప్లే చేయగలుగుతానండి. వెంకటేశ్వర రెడ్డి, కె వెంకట సుబ్బారెడ్డి, రామసుబ్బారెడ్డి, కనకాల విలేజ్ నంద్యాల జిల్లా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. నెంబర్ 1 సాంగ్ కావాలి అంటూ కాకినాడ జిల్లా పాతకట్ట నుంచి పలక సత్యనారాయణ కృష్ణమూర్తి అండ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలానే రేసుపానిపాలెం నుంచి శివ టైలర్స్ సాగర్ తరంగాల గ్రూప్ అంట. సాంగ్ నెంబర్ 2 కావాలంటే రవి టైలర్స్ దండపర్తి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సాంగ్ నెంబర్ 4 కావాలంటే రఘుబాబు గారు రాజమండ్రి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీ అందరి కోసం కూడా నేను ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ గీతాంజలి.

మధురిమలో మనకి టైం తక్కువగా ఉన్న కారణంగా సాంగ్స్ అన్ని ప్లే చేయలేకపోవచ్చు. మీరు అడిగినటువంటి సాంగ్ ప్లే చేసినా ప్లే చేయకపోయినా మీ పేరుని మాత్రం అనౌన్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో అందుకనే సాంగ్ నెంబర్ 4 రిక్వెస్ట్ చేస్తున్నారు. రామారావు, సావిత్రి, దేవిశ్రీ, హర్ష ఫ్రమ్ టెక్కల వలస విలేజ్, తెల్లం మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్. అలానే మధురిమలో సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. చింతలపూడి రాంబాబు, కాకి అప్పారావు, కాకి ఆనందలక్ష్మి, చెంగల్రావుపేట, తుమ్మలపల్లి వారి వీధి నుంచి. అండ్ అలానే సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్న వారు వేపగుంట నుండి లత, ధనంజయ రెడ్డి, రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు కొదమసింహం నుంచి సాంగ్ కావాలి అంటూ. అండ్ అలానే మరొక సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు గౌరపాల నుంచి, సత్యనారాయణ, మహేంద్ర, గణేష్, వరలక్ష్మి. మరొక రిక్వెస్ట్ ఆడారి సత్యనారాయణ, సంతోష్ కుమార్, అనూష. మరొక రిక్వెస్ట్ సుగుణ, సతీష్, ఓల్డ్ డైరీ ఫామ్, విశాఖపట్నం. లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం. అండ్ అలానే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి. అందులో నాకు హ్యాపీనెస్ ఇచ్చే విషయం ఏంటంటే మీ అందరి పేర్లు చదివేశాను చక్కగా. సో మీ అందరి కోసం కూడా కదమసింహం నుంచి పాట రిక్వెస్ట్ మేరకు వచ్చేస్తుంది. విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102.2 FM రెయిన్బో సాగరిక.

0: వద్దంటే ఓయస్సు, బుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు.
1: జపాన్ లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 కు సంబంధించిన అవర్లీ తాజా సమాచారాన్ని వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: एशियन गेम्स आईची नगोया में भारत के हिस्से आई है शानदार सफलता.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి
0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: వెల్ లిజనర్స్, క్లాక్ చూపిస్తుంది 11:36 అయ్యి కొన్ని సెకండ్లు అవుతుందన్నమాట. మరి ఇప్పుడైతే మనం ఏకచిత్ర గానం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం చక్కగా. ఆ టైటిల్ ట్రాక్తో ఈరోజు ఏ మూవీ తీసుకొచ్చేసాను, టైటిల్ ట్రాక్తో గెస్ట్ చేసేయండి.

టైటిల్ ట్రాక్తో మూవీ నేమ్ ఏంటో మీరు గెస్ చేస్తారని నాకైతే తెలిసిపోయింది అనమాట. ఎస్ భలే భలే మగాడి ఓయ్ సినిమా తీసుకొచ్చేసాను ఈరోజు. ఈ సినిమా విశేషాలతో పాటు ఈ మూవీలో సాంగ్స్ అన్నీ కూడా ప్లే చేసేస్తానమాట. కార్తీక్ మోహన భోగరాజ్ వాయిస్లో టైటిల్ ట్రాక్ వినేసిన తర్వాత మరి ఈ మూవీ డైరెక్షన్ ఏంటి అంటే డైరెక్టర్ ఎవరు అంటే మారుతి గారు అనమాట. ఆయన రచనా దర్శకత్వంలో 2015లో విడుదలైనటువంటి ఒక తెలుగు రొమాంటిక్ అండ్ కామెడీ చిత్రం అనమాట. సో ఈ మూవీలో నాని, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, అజయ్, నరేష్, సితార, వెన్నెల కిషోర్ ఇలా ప్రధాన పాత్రలు, సహాయ పాత్రల్లో కూడా నటించి వీళ్ళందరూ కూడా మనల్ని ఎంతగానో మెప్పించారనమాట. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేసరికి ఇందులో నాని పేరు లక్కీ అనమాట, అండ్ లావణ్య త్రిపాఠి పేరు, క్యారెక్టర్ నేమ్ వచ్చేసి నందన. లక్కీ మతిమరుపు మొక్కల శాస్త్రవేత్త అంట, అంటే అతనికి బేసిక్గానే మతిమరుపు ఉంటుందన్నమాట. దానితో అతనికి ఎలా మర్చిపోతున్నాడు, ఏం మర్చిపోతున్నాడు, ఆ విషయాలన్నీ కూడా ఈ కథాంశంలో చాలా వాటిని కూడా చాలా కామెడీగా చూపించారనమాట డైరెక్టర్. అండ్ ఇంకా నందన విషయానికి వచ్చేసరికి ఆమె చాలా కైండ్ పర్సన్ అనమాట, కూచిపూడి నర్తకి అనమాట. సో ఆమె ఒక క్లాసికల్ డాన్సర్. సో ఒక పాట వినేద్దాం, తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం.

ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వచ్చేసరికి, లక్కీ ఈజీగా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో నిమగ్నమై వేరే విషయాన్ని ఈజీగా మర్చిపోతాడు అనమాట. దాన్ని మతిమరుపు అనేది. అయితే ఈ మతిమరుపు గలవాడికి నందనాన్ని ఇష్టపడేటటువంటి ఆ అంశం ఏదైతే ఉందో అది నందనాకి కూడా అర్థమై నందన కూడా తన్ని ఇష్టపడుతూ ఉంటుంది అనమాట, మంచి వ్యక్తి అని చెప్పి రెస్పెక్ట్ఫుల్గా చూస్తూ ఉంటుంది. సో దాని ద్వారా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఇంత మతిమరుపు ఉన్నవాడికి నేను నా పిల్లని ఇవ్వను అని చెప్పి నందన తండ్రి పట్టుబట్టి కూర్చుంటాడు అనమాట. సో అలా కూర్చున్నప్పుడు ఇంకా ఈ స్టోరీ అంతా కూడా టర్న్ అయ్యి తిరుగుతా తిరుగుతా లాస్ట్కి అత్తనే పెళ్లి చేసుకోమని చెప్పేటటువంటి సిచ్యువేషన్ వరకు వస్తుంది అనమాట. అలా ఈ కథాంశం అంతా తిరుగుతూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే నందన వాళ్ళ ఓదినని తను ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి తను సేవ్ చేయడం జరుగుతుంది అనమాట. లక్కీ ఎప్పుడైతే అలా సేవ్ చేస్తాడో ఇంకా అక్కడి నుంచి నందన ఏదేమైనా కూడా ఇతని మంచి మనసుకి నేను ఇతన్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి కూర్చుంటుంది అనమాట. సో ఇవన్నీ డిస్కషన్స్ అవుతుండగా వన్ ఫైన్ డే వీళ్ళిద్దరూ కూడా జట్టు కుదిరిపోతుంది అనమాట. ఇది కథాంశం షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేశాను కదా. సో ఇప్పుడైతే మాత్రం మరొక పాట, భలే భలే మగాడివై మూవీ నుంచి.

ఇక భలే భలే మగాడి వై మూవీ యొక్క హైలైట్స్ విషయానికి వస్తే, 7.9 కోట్ల బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ సినిమా రిలీజ్ అయినాటికి 700 స్క్రీన్లు విడుదలైందంటండి ప్రపంచవ్యాప్తంగా. లాస్ట్కి 50.05 కోట్లకు పైగా వసూలు చేసిందంట ప్రపంచవ్యాప్తంగా తన పూర్తి ప్రదర్శనలో కలిపి. విడుదలైన సమయం నాటికి ఇది యునైటెడ్ స్టేట్స్ బాక్స్ ఆఫీసులో అత్యధిక వసూలు సాధించినటువంటి 4వ చిత్రంగా నిలిచిందంట, 4వ తెలుగు చిత్రంగా. ఈ మూవీకి స్పెషల్ హైలైట్ ఏంటి అంటే నానిగారి యాక్టింగ్ అనమాట. సో అతను చేసినటువంటి యాక్టింగ్, అతని సినిమాలన్నీ కూడా మ్యాక్సిమం మంచి హిట్లో ఉండటానికి రీజన్ ఏంటి అంటే అతను చేసేటటువంటి హార్డ్ వర్క్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ నందన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆమె అమాయకంగా చేసినటువంటి యాక్టింగ్ కూడా చాలా బాగా ప్లస్ అయిందనమాట. సో ఫైనల్గా మరొక మంచి సాంగ్తో ఏకచిత్రగానం కన్క్లూడ్ చేసేద్దాం. వింటూ ఉండండి, వింటూ ఎంజాయ్ చేయండి. 102 FM రెయిన్బో సాగరిక.

మీరు ఇంతవరకు ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు విన్నారు. వెను వెంటనే ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు విన్నారు.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్.

మన మధుమంజరి, మరి మధుమంజరిలో తెలుగు ఫిలిం సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లిజనర్స్? ఇప్పుడైతే మాత్రం వెంకటేష్ నయనతార జంటగా నటించినటువంటి లక్ష్మి మూవీ నుంచి తార సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్ రాబోతుంది సునీత వాయిస్లో. విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరి.

గోపిచంద్ మల్లిని దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా బలుపు 2013లో విడుదలైనటువంటి ఈ సినిమాలో శృతి హాసన్, రవితేజ, అంజలి, ప్రకాష్ రాజ్ ముఖ్యమైనటువంటి పాత్రల్లో ఉండగా పొట్లూరి వరప్రసాద్ గారి నిర్మాణంలో వచ్చినటువంటి ఈ సినిమా మ్యూజికల్గా కూడా హిట్ అయిందన్నమాట. మరి సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, భాస్కర్ పట్ల రవికుమార్ గారి సాహిత్యంలోనూ వచ్చినటువంటి ఈ సినిమా పాటల్లోంచి ఒక పాట మీకోసం.

అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో ఒకరి నాగార్జున గారి నిర్మాణంలో వచ్చినటువంటి సినిమా రారండ

వేడుక చూద్దాం. ఈ మూవీకి కళ్యాణ్ కృష్ణ గారు డైరెక్షన్ అన్నమాట. 2017లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఇంకా చెప్పాలి అంటే నాగ చైతన్య, రకుల్ ప్రీత్, ఈ పాట ఇప్పుడు నేను ప్లే చేయబోతున్న పాట అయితే మాత్రం మొత్తం సాంగ్ ఆల్మోస్ట్ వైజాగ్లోనే అయిందనమాట. అండ్ ఎక్కువ షూటింగ్ జరిగిన ఈ కథలో చాలా వరకు కూడా మన వైజాగ్ సరౌండింగ్స్లోనే తీశారు. అండ్ ఈ సాంగ్ ఇప్పుడు నేను ప్లే చేయబోతున్న సాంగ్ చాలా వరకు కూడా మన ఎరడ, తర్వాత ఉడా పార్క్ ఇలాంటి బీచ్ రోడ్, ఇలాంటి పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా షూట్ చేయడం జరిగిందనమాట. మరి ఈ సాంగ్ మీకోసం నేను ఎంజాయ్ చేయండి.

మధుమంజరిలో అంతఃపుర మూవీ గాను సౌందర్య గారు చాలా చక్కటి అభినయంతో చేసినటువంటి పాట అసలేం గుర్తుకురాదు. ఈ పాట ఇందులో నటించినటువంటి కథానాయకుడి వారి భార్యకి కానీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరికీ చాలా ఇష్టం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన

0: మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీంతో మన దేశం నుంచి జాబితాలో చేరిన ప్రదేశాల సంఖ్య మొత్తం 78 పెరిగిందన్నారు. కొత్తగా చేర్చిన ప్రదేశాల్లో బాగ్ గుహా చిత్రాల బౌద్ధ చిత్రకళలు, చంబళ్లోయ దేవాలయాల సమూహం, గుప్తకాలపు ఉదయగిరి గుహలు, గిన్నోర్ఘడ్ గిరిజన వారసత్వం, సత్యాగ్రహ ప్రదేశాలు ఉన్నాయని, ఇవి భారత వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. భారత నాగరికత వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ పురోగతి ప్రతిబింబిస్తుందని షెకావత్ పేర్కొన్నారు. దేశం యొక్క చారిత్రక సాంస్కృతిక సంపద అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పడంలో ఈ గుర్తింపు ఎంతగానో దోహదపడుతుందని, ఈ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం ద్వారా భవిష్యత్తులో ప్రపంచ వారసత్వ హోదా లభించే అవకాశం మరింత మెరుగవుతుందని మంత్రి తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, సకాలంలో వైద్యం పొందడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్టాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్టాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కూడా కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్ట కూడా ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: రాజ్య సర్కారోనే మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే భీ బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యోం కే సాథ్ డట్ కే ఖడీ రహేగీ. కర్ణాటక మే భీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రి జీ సే బాత్ హుయీ హై తో భావీ హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం భీ ఉన్ రాజ్యోం మే జా కే స్థితి దేఖూంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాథ్ రాజ్య సర్కారోం కే సాథ్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్నే కే.
0: వరి సాగు తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ది, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్ట్రంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, పనిచేసే సామర్థ్యం, జ్ఞానం, పరాక్రమం, ఈ 6 గుణాలు ప్రతి వ్యక్తిలో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఒక సంస్కృత సూక్తిని పంచుకుంటూ, ఈ గుణాలు ఉన్నవారికి దైవిక సహాయం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్రాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుపైన సమీక్షిస్తున్నారు. దేశంలో జాతీయ రహదారుల నెట్వర్క్ 2014 నుంచి ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 61% పెరిగి 91,000 కిలోమీటర్ల నుంచి 146,000 కిలోమీటర్లు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. భారతదేశ జాతీయ రహదారుల నెట్వర్క్ పచ్చదనం పెంపుదలకు 2015లో తీసుకొచ్చిన గ్రీన్ హైవేస్ పాలసీ జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటేందుకు ఒక విధానం రూపొందించేందుకు, వాయు కాలుష్యం, ధూళి ప్రభావం తగ్గించేందుకు, అదే సమయంలో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఈ విధానం రూపకల్పన చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పారాదీప్ తీరంలో జరిగిన రసాయన నౌక ప్రమాదంలో వేగంగా రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టం నివారించిన పోర్టు సిబ్బందిని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అభినందించారు. మన దేశంలో పోర్టులు, సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా సోనోవాల్ తెలిపారు. ఆ నౌకలో 23 మంది సిబ్బందితో పాటు దాదాపు 9,000 మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాన ఇంజిన్ వైఫల్యం, బాలస్ట్ ట్యాంక్ వేగంగా నీటిలో నిండిపోవడంతో ఆ నౌక ప్రమాదకర కోణంలో వంగిపోయిందని, దీంతో ఆ నౌక ఆదివారం ఉదయం అత్యవసర సహాయం కోసం పిలుపునిచ్చిందని తెలిపింది. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన 2వ ఎయిడ్ సదస్సుకు ఈరోజు నుంచి గురువారం వరకు న్యూఢిల్లీలో నిర్వహిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్

0: నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటుగా భారత సముద్ర ప్రయోజనాలు పరిరక్షించడంలో నావికాదళం పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. ఆరవ తరగతి విద్యార్థులకు మూడు భాషల విధానం నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఎస్ఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏడవ తరగతి విద్యార్థులకు కల్పించిన ఈ మినహాయింపును ఆరో తరగతి విద్యార్థులు కూడా వర్తింపచేయాలని కోర్టు సూచించింది. జాతీయ విద్యా విధానం 2020, పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2023కు అనుగుణంగా సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యార్థులు మూడు భాషలు అభ్యసించాలి. అయితే ప్రస్తుతం ఆరో తరగతి బ్యాచ్పై ఈ నిబంధన ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు కేంద్రం మొగ్గుచూపలేదు. దాదాపుగా 99% పాఠశాలలు మూడో భాష విధానం అమలు చేస్తున్నాయని, 1.2% పాఠశాలల్లో మాత్రమే అమల్లో ఇబ్బందులు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని న్యాయమూర్తి సూచించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థకు ప్రమాణ్ ధృవీకరణ పత్రాలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు అందజేశారు. సర్టిఫైడ్ అడవులు, అటవీ ఆధారిత వ్యవసాయోత్పత్తులకు దేశీయ అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం పెంపొందించే లక్ష్యంతో అడవులు, కలప, ఇతర అటవీ ఉత్పత్తుల సర్టిఫికేషన్ కోసం రూపొందించిన జాతీయ ఆమోదం కలిగిన వ్యవస్థే ప్రమాణ్ అని, ఈ సర్టిఫికేషన్ బాధ్యతాయుతమైన అటవీ నరికివేతలని కలప సేకరణ, జీవనోపాధి కల్పన కోసం ఉద్దేశించిన, అభివృద్ది చెందుతున్న ప్రపంచ అవసరాలు తీర్చేందుకు ఒక కీలక సాధనంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రమాణ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ నిర్వహించింది. E20 పెట్రోల్ దిగుమతులను తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు పరిష్కారాలపై చర్చించేందుకు IEW ఒక వేదికని వెల్లడించారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యజమానులకు ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలు ఒకేసారి రుసుము చెల్లించి 1 సంవత్సరంతో లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకన్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. అంతకుముందు ఆమె ఆషిమా అహ్లావత్, మనీషా కీర్లతో కలిసి మహిళల టీం విభాగంలో భారత్కు రజత పతకం అందించారు. చైనా 346 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా 325 పాయింట్లతో కువైట్ కామ్సింగ్ గెలుచుకుంది. ఇక అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల జావలిన్ త్రోలో భారత్ డబుల్ పొడియం సాధించింది. ఇష్వీర్ సింగ్ రజతం గెలుచుకోగా రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందించారు. వారి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్టపతి ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2వ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరింతవరకు తెలుగులో జాతీయ వార్తలు విన్నారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: సంధ్యారాగం ఈ అంశంలో భాగంగా మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం. ఈ అంశంపై కార్డియాలజిస్ట్ డాక్టర్ కేపీ రంగనాయుడు గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా గారు.
1: మన గుండె మన ఆరోగ్యానికి ఎంత అవసరమో మనందరికీ తెలుసు. మరి గుండె ఆరోగ్యం గురించి ఈరోజు వివరించడానికి మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ కేపీ రంగనాయకులు గారు వచ్చారు. వీరు హృదయరోగ నిపుణులు. వీరితో మాట్లాడి ఒక ఆరోగ్యమైన గుండెకి మనం ఏం చేస్తే బాగుంటుంది, మన గుండె ఆరోగ్యానికి ఉన్న సూచనలు ఆయన చెప్తారు. నమస్కారం అండి డాక్టర్ రంగనాయకులు గారు.
2: నమస్తే మేడం.
1: ఒక హెల్దీ హార్ట్ అంటే ఏమిటి ముందు చెప్తారా?
2: గుండె శరీరంలో ఒక పంప్. సో ఈ పంప్ సరిగ్గా పనిచేసినప్పుడు అన్ని అవయవాలకి ఆక్సిజన్ కరెక్ట్గా డెలివర్ అవుతుంది, పౌషకాహారాలు డెలివర్ అవుతాయి, వ్యర్థాలు క్లియర్ అవుతాయి, అండ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా క్లియర్ అవుతుంది. మనకి క్లినికల్గా ఈ పంప్ సరిగ్గా పనిచేసేటప్పుడు ఉండే లక్షణాలు, మామూలుగా రొటీన్గా పనిచేసుకున్నప్పుడు ఏ గుండెల్లో నొప్పి ఆయాసం లేకుండా ఉండడం, గుండె వేగం 60 నుంచి 100లో ఉండడం, బీపీ 120/80 ఉండడం, ఇవన్నీ జరిగినప్పుడు దాన్ని ఒక హెల్తీ హార్ట్ అని అంటాం.
1: గుండె ఆరోగ్యము చిన్నప్పటి నుంచి మన దానికోసం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే యాజ్ సచ్ నార్మల్గా ఉంటూ చిన్న ఆటపాటలతోటి పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ గుండె బాగానే ఉంటుందంటారా?
2: చాలా వరకు బాగానే ఉంటుంది మేడం, యూజువల్గా, అన్లెస్ మనం దాన్ని డీవియేట్ చేస్తే తప్పితే.
1: ఆ డీవియేషన్ అంటే ఏమిటి వివరిస్తారా?
2: డీవియేషన్ అంటే మనం తినే తిండిలో ఉంటుంది మేడం. వయసుతో వచ్చేవన్నీ మామూలుగా అయితే 40-45 దాటితే స్టార్ట్ అవుతాయి, కానీ మనం దాన్ని మార్చేస్తున్నాం. అకస్మాత్తుగా జరగడం అనేది ఎప్పుడైనా జరగచ్చు, కానీ యూజువల్గా ప్రతిదీ ఒక న్యాచురల్ కోర్స్ అనేది ఉంటుంది. దాన్ని మనం మార్చేస్తే ఆబ్వియస్లీ ఈ జబ్బులు అనేవి ముందే వచ్చేస్తాయి మనకి.
1: మరి హార్ట్కి రిలేటెడ్ జబ్బులు ఏముంటాయండి? అంటే ఒక హెల్దీగా పుట్టిన వారికి తర్వాత 30 దాటేసరికి కొంచెం హార్ట్లో చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి, వాటికి కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటారు? ఎటువంటి జబ్బులు ఉంటాయి ముఖ్యంగా?
2: చిన్నపిల్లల్లో కంజనిటల్ హార్ట్ డిజీజ్ అని ఉంటాయి మేడం, అంటే తయారీయే తప్పవడం. కొంచెం రిలేటివ్లీ యంగర్ ఏజ్ తీసుకున్నాం అంటే టీనేజర్స్లో వాటిలో అప్పుడు ఎక్వైర్డ్ డిజీజెస్ ఉంటాయి, అంటే రుమాటిక్ హార్ట్ డిజీజ్ అని. నా గుండె 4 గదుల్లో అనుకున్నాం అనుకోండి, గదికి గదికి మధ్యన కనెక్షన్ ఇప్పుడు ఒక గుమ్మ ఉంటుంది, దానికి ఒక తలుపు ఉంటుంది.
1: ఓకే.
2: సో ఈ చిన్న వయసులో యూజువల్గా మనకి జ్వరాలు గొంతు నొప్పులు వచ్చినాయి అనుకోండి, యాంటీబాడీస్ క్రిమిని ఎఫెక్ట్ చేసేవి, ఆ క్రిమి ఏమో మన వాల్వ్లా ఉంటుంది, వాల్వ్లో కొన్ని ప్రోటీన్స్ క్రిమిలా ఉంటాయి, దాన్ని అటాక్ చేసేటప్పుడల్లా గుండె దెబ్బతిండి ఉంటుంది, దాన్నే రొమాటిక్ హార్ట్ డిజీజ్ అంటాం. ఇది రిలేటివ్లీ యంగ్ పీపుల్, అంటే బిట్వీన్ 10 to 25 మధ్యలో చూస్తూ ఉంటాం. చెప్పాలంటే ఒకప్పుడు ప్రాబ్లీ మా ముందు జనరేషన్ డాక్టర్స్ ఆ కేసెస్ని చాలా చూసేటారు, ఈ రోజుల్లో హెల్త్ హైజీన్ బాగా ఇంప్రూవ్ అయింది. సో అండ్ ఎర్లీగా ఈ కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి, గొంతు నొప్పులు జ్వరాలు ఎర్లీగా ట్రీట్ చేసుకుంటున్నాం. సో ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే రీసెంట్గా చాలా తగ్గిపోయినాయి. తర్వాత వచ్చేవి ఈ ఎక్వైర్డ్ హార్ట్ డిజీజ్ వేర్ హార్ట్ అటాక్స్ అనేవి చూస్తాం. యూజువల్గా 40-45 దాటాక చూస్తూ ఉండేటోళ్ళం, ప్రాబ్లీ ఈ కోవిడ్లో కొంచెం రిలేటివ్లీ యంగర్ పీపుల్, బికాస్ వాళ్ళ గుండెలో రక్తం గడ్డకట్టే తత్వం ఎక్కువ చూసేటోళ్ళం. గుండెనే కాదు అన్ని భాగాల్లోనే రక్తం ఎక్కువ గడ్డకట్టేది. సో అప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ ద వే, ఈ 40కి బిఫోరే 20s లోని 25s లో కూడా మేము హార్ట్ అటాక్స్ కోవిడ్ టైంలో ట్రీట్ చేసాం. యాక్చువల్లీ
1: హార్ట్ అటాక్ వరకు వచ్చేసరికి, హార్ట్ అనేసరికి హార్ట్ అటాక్ అన్నది చాలా సీవియర్గా మనం ట్రీట్ చేస్తాం. ఒక ఒక ఏజ్తో పాటు హార్ట్ మీద స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందా, దానికి ఎటువంటి కారణాలు ఉంటాయి హార్ట్ అటాక్?
2: మేడం ఎప్పుడు ఒక్క కారణం ఉండదు మేడం. ఒక హార్ట్ అటాక్ మనం యూజువల్గా సడన్గా చూసినా సరే దాని బీజం ఎప్పుడో నాటేసి ఉంటుంది, దానికి కారణాలు ఎప్పుడూ ఉండి ఉంటాయి. సో జస్ట్ దట్ మనం ఆ మేనిఫెస్టేషన్ ఒక పాయింట్లో చూస్తున్నాం అంతే.
1: మరి ఈ కారణాలు ఏమేమి ఉండొచ్చు చెప్తారా?
2: మన డైట్ నుంచి తీసుకోవాలి మేడం, మనం తినే డైట్ ఇంపార్టెంట్, మనం చేసే వ్యాయామం ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్, మనం తీసుకునే స్ట్రెస్ ఇంపార్టెంట్, మనకు ఉండే అలవాట్లు ఇంపార్టెంట్, ఫెమిలియల్ అంటే కొంచెం పేరెంట్స్ నుంచి వచ్చేవి, లేకపోతే మనం ఉండే వాతావరణం నుంచి వచ్చేవి, ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కంట్రోల్లో పెడితేనే ఇవి మెయింటైన్ హెల్తీ హార్ట్.
1: సో ఒక కంట్రోల్డ్ కండిషన్లో హార్ట్ ఎలాగుంటుంది అన్నది ఒక హెల్తీగా ఉండొచ్చు. ఆ కంట్రోల్డ్ కండిషన్స్ ఏమిటి కొంచెం డీటెయిల్గా చెప్పగలరు?
2: అంటే మన డైట్ నుంచి అన్ని మేనేజ్ చేసుకోవాలి మేడం. ఎక్కువ వెజిటేబుల్స్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, నెక్స్ట్ ఈ సీడ్స్, నెక్స్ట్ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, ఆయిల్స్లో కూడా ఆయిల్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, లైక్ ఆలివ్ ఆయిల్, లైక్ సన్ఫ్లవర్ ఆయిల్, కెనాల్ ఆయిల్, సెసమీ ఆయిల్, వీటిని ప్రిఫర్ చేయాలి.

0: సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం, అండ్ యానిమల్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్, యానిమల్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్లో మనం చూసేది కోకోనట్ ఆయిల్, దీన్ని అవాయిడ్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఫ్యాట్స్లో కూడా తీసుకున్న లెస్ ఫ్యాట్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ కొంచెం మనం వాడుకోవాలి. మోర్ హార్డ్గా ఉండే ఆయిల్స్ అవాయిడ్ చేసుకోవాలి, లైక్ బటర్ ఇవన్నీ. అండ్ ఇప్పుడు ప్రోటీన్స్కి వస్తే, ఆల్వేస్ మనకి ప్లాంట్ నుంచే ప్రోటీన్స్ వచ్చేవి ఆర్ మచ్ మోర్ హెల్తియర్ దాన్ యానిమల్ ప్రోటీన్స్. యానిమల్ ప్రోటీన్స్ తింటారు, వాటిలో ఫిష్ ఈజ్ రిలేటివ్లీ సేఫ్. మనకి లీన్ ప్రోటీన్స్ అంటాం, వేర్ ద స్కిన్ దానిపైన ఉన్న ఫ్యాట్ తీసేస్తే తింటారు, దట్ ఈస్ ఆల్సో రిలేటివ్లీ సేఫర్ మీట్. ఈ రెడ్ మీటు, ప్రాసెస్డ్ మీట్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలి. అండ్ మనం ఆల్వేస్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, నిల్వ ఎక్కువ ఉంటుంది, అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు. సో ఆ నిల్వ పెరగడానికి మనం ఏం వాడతాం, ఆల్టర్డ్ షుగర్స్ వాడతాం, ఆల్టర్డ్ సాల్ట్, హై కంటెంట్ ఆఫ్ సాల్ట్ వాడతాం. దీస్ మనం అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది. కామన్గా మనం డ్రింక్ చేసే కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి, బికాస్ దే ఆర్ వెరీ హై ఇన్ షుగర్ కంటెంట్.
1: అంటే మీరు చెప్పేది అంటే అస్సలు వాడకూడదా, లేకపోతే అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదు?
0: ఎంత తక్కువలో మెయింటైన్ చేయగలిగితే ఇవన్నీ అంత మంచిది.
1: సరే, మరి మన ఇండియన్ డైట్ కండిషన్స్ లో, మన ఇండియన్ డైటరీ స్టాండర్డ్స్ లో మీరు చెప్పేది ఎంత వరకు
0: మనం వెస్టర్న్ ఫుడ్ వెళ్ళినప్పుడే ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి మేడం.
1: ట్రెడిషనల్ ఫుడ్,
0: ట్రెడిషనల్ ఫుడ్ ఎంతమంది చాలా బాగుంటుంది యాక్చువల్లీ.
1: ట్రెడిషనల్ ఫుడ్ అన్నది ఎప్పుడైనా
0: ఎప్పుడు బాగుంటుంది,
1: బాగా చెప్పారండి. అది కాకుండా వ్యాయామం అన్నది మన హార్ట్ కి ఎంత అవసరం?
0: హార్ట్ కండిషనింగ్ అవుతుంది మేడం వ్యాయామంతోనే. యూజువల్గా అట్లీస్ట్ ఒక మోడరేట్ లెవెల్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ ఒక వారానికి 150 మినిట్స్, అండ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ మోడరేట్ లెవెల్లో అయితే 150 మినిట్స్, విగరస్గా చేయగలిగితే ఒక 75 మినిట్స్ పర్ వీక్ చేస్తే చాలు. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తీసుకున్నాం, దట్ అంటే వెయిట్స్ లిఫ్టింగ్ ఇవన్నీ చేసామంటే అట్లీస్ట్ 2 డేస్ అ వీక్ అది అలా చేసుకోగలిగితే బెటర్. అండ్ ఆల్వేస్ మనం ఈ వ్యాయామం ఒక హాబీతో కలిపితే చాలా బాగుంటుంది. స్విమ్మింగ్ కానీ, టెన్నిస్ కానీ, ఒక స్పోర్ట్ రూపంలో మనం దాన్ని కన్వర్ట్ చేయగలిగితే ఇట్ గివ్స్ యూ ప్లెజర్, ఇట్ గివ్స్ యూ ఎంజాయ్మెంట్, ఇట్ గివ్స్ యూ రిలాక్సేషన్, అండ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మనకి.
1: ఇప్పుడు మీరు చెప్పిన వ్యాయామం చాలా వారీడ్ వెరైటీస్ ఉన్నాయి అందులోనే. మరి ట్రైనర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కార్డియో చాలా కంపల్సరీ అని చెప్తారు, ఆ కార్డియోలో ఏమేమి ఉంటుంది? ఇవన్నీలో కార్డియో అయినా?
0: ఎస్ మేడం, అన్నిట్లో హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది మేడం. బట్ హార్ట్ కండిషనింగ్ అంటే హార్ట్ రేట్ని మనం కంట్రోల్ చేయడం చూడాలి. ఇప్పుడే మనం తీసుకున్నాం అనుకోండి, అలవాటు లేని వ్యక్తి నడిచారు, వాళ్ళ నడక తక్కువ డిస్టెన్సే ఉంటుంది, ఆ తక్కువ డిస్టెన్స్లోనే గుండె పనితీరు మ్యాక్సిమంకి వెళ్ళిపోతుంది. అదే ఒక అలవాటైన పర్సన్స్ తీసుకోండి, అంటే పీపుల్ లైక్ హుసేన్ బోల్ట్ హూజ్ అ వెరీ గుడ్ రన్నర్ ఎథ్లెట్, వాళ్ళు తీసుకుంటే బేస్ లైన్ హార్ట్ రేటే 40 ఉంటుంది. మనమే చూడండి, ఒకవేళ అస్సలు ఎక్సర్సైజ్ అలవాట్లేదు, బేస్ లైన్ హార్ట్ రేటే 90-100కి వెళ్ళిపోతుంది. అంటే ఆ బేస్ లైన్ రిక్వైర్మెంట్స్ చేయడానికే గుండె 100 సార్లు కొట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి బేస్ లైన్ ఆ పని చేయడానికి 40లో వెళ్తుంది. సో మనిషి జీవితాన్ని మనం డ్యూరేషన్, లైఫ్ స్పాన్ని టైంలో కాకుండా నెంబర్ ఆఫ్ బీట్స్గా తీసుకున్నాం అనుకోండి, స్లోగా వాడుకుంటే ఎక్కువ రోజులు బ్రతుకుతాం. అంటే మరీ 30-20లు కాదండి, అరౌండ్ 50-60 మనం మెయింటైన్ చేయగలం.
1: మీరు ఇప్పుడు చెప్పిన విషయంలో చిన్న స్లోగా హార్ట్ రేట్ ఎంత స్లో ఉంటే అంత మంచిది అంటున్నారు, కానీ మనం ఒక గట్టిగా ఒక 10 నిమిషాలు పరిగెడితే మనకి హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది.
0: దట్ ఈస్ అప్పుడు మనం కూర్చునేటప్పుడు ఉండే రిక్వైర్మెంట్స్, వర్క్ చేసే రిక్వైర్మెంట్స్ సేమ్ కాదు కదా మేడం. సో వర్క్ చేసేటప్పుడు ఆ గుండెకి ఆహారం పెరగాలి, ఆహారం ఎలా పెరుగుతుంది, సర్క్యులేషన్ పెరగాలి, సర్క్యులేషన్ ఎలా పెరుగుతుంది, స్పీడ్ పెరగాలి, వర్కింగ్ స్పీడ్.
1: ఓకే,
0: సో ఆ వర్కింగ్ స్పీడ్ మనం ఎంత రిజర్వ్ పెట్టుకుంటే అంత యువర్ ఎఫర్ట్ టాలరెన్స్ బాగుంటుంది.
1: అంటే మనం హార్ట్ కి ఎక్సర్సైజ్ చేయాలి,
0: హార్ట్ కోసం ఎక్సర్సైజ్ చేయాలి, వేర్ తక్కువ పనితోనే ఎక్కువ పని జరుగుతుంది, తర్వాత అలవాటు అయిపోయి
1: అది రిజర్వ్ లో వెళ్తుంది,
0: రిజర్వ్ లోకి వెళ్తుంది. చాలా ఎక్కువ రిజర్వ్ ఎప్పుడు ఉంటుందో చాలా ఎక్కువ పని చేయగలుగుతాం, చాలా హెల్తీగా హార్ట్ ఉంటుంది,
1: అది హెల్తీ హార్ట్ ఉంటుంది. మరి హార్ట్ కి చాలా హార్మ్ చేసే అలవాట్లు ఏంటి, అది కూడా ఒక మాట చెప్పేసి.
0: ఒకప్పుడైతే ఓన్లీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అని మాట్లాడుకునేటోళ్ళం మేడం, బట్ ఇప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ వచ్చేసినాయి, వేపింగ్ అని, ఆర్టిఫిషియల్ సిగరెట్స్ అని, డ్రగ్స్ అని, ఆల్ ఇవన్నీ కూడా చాలా హార్మ్ఫుల్ టు హార్ట్.
1: ఒక చిన్న స్టేట్మెంట్ విన్నానండి, సిట్టింగ్ ఇస్ న్యూ ఏజ్ స్మోకింగ్ అంటారు, అదే పనిగా కూర్చొనే ఉండడం.
0: గుండె వేగం పెంచుతున్నాము, డిజీజెస్ పెంచుతున్నాము, ఆటోమేటిక్లీ సిట్టింగ్ ఇస్ ఎ న్యూ ఏజ్ బ్యాడ్ హ్యాబిట్.
1: బాగా చెప్పారు సార్. అది కాకుండా ఆలోచనలు, థాట్ ప్రాసెస్, అదే ఒకే వర్క్, ఒకే కారణం, ఇద్దరు మనుషుల్ని రెండు డిఫరెంట్ గా రియాక్ట్ చేస్తారు ఒకే రీజన్ కి, అది హార్ట్ మీద దాని ఎలాగ ఎఫెక్ట్ ఉంటుందండి?
0: ఇందాకలా మాట్లాడుకుందాం మేడం, ఎక్సర్సైజ్ లాగా కంటిన్యూస్ హార్ట్ స్టిమ్యులేట్ అయింది అనుకోండి, అడ్రినాలిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఈ అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అంటాం, అంటే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఇన్ బ్లడ్, అవి రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దెబ్బ ఎక్కడ తగిలినా సరే రక్తం గడ్డగడుతుంది. ఇమాజిన్ ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఒక రక్తనాళం, ఒక పైప్లో చిన్న దెబ్బ తగిలింది, రక్తం అక్కడికి వెళ్ళి గడ్డు కడుతుంది, ఒక హార్ట్ అటాక్ వస్తుంది. స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి

గుండె వేగం ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎడ్రినర్జిక్ డ్రైవ్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఎథెరోస్క్లెరోసిస్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ దే కంట్రిబ్యూట్ టు హార్ట్ అటాక్స్. సో వీటిని ఎలా చేయాలి? యోగా, మెడిటేషన్, ఈ హార్ట్ఫుల్నెస్, రిలాక్సేషన్. ఎందుకంటే జస్ట్ స్ట్రెస్ వస్తుందని ఉద్యోగాలు ఆపేసుకోలేం, అండ్

0: నేర్చుకుంటాం, హెల్త్ ఇంప్రూవ్మెంట్ నేర్చుకుంటాం.
1: బాగుందండి. అంటే మనం ఎక్సర్సైజ్ ఎంత అవసరమో రిలాక్సేషన్ కూడా
0: కూడా అంతే
1: అంతే అవసరం ఒక
0: అవసరమండి.
1: శరీరానికి. బాగా చెప్పారు సార్. ఒక పదం తరచూ వింటూ ఉంటాం, ముఖ్యంగా కార్డియోలజిస్ట్ దగ్గర, కొలెస్ట్రాల్ అన్న పదం.
0: అవును మేడం.
1: ఆ కొలెస్ట్రాల్ అన్నది, హై కొలెస్ట్రాల్ అన్నది అంటారు, అది హార్ట్ కి ఎఫెక్ట్ చేస్తుంది అంటారు. ఆ హై కొలెస్ట్రాల్ అంటే ఏమిటి, దాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి?
0: కొలెస్ట్రాల్ అన్న దాంట్లోనే మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది మేడం. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇస్ గుడ్ కొలెస్ట్రాల్. ఇందాక నేను మాట్లాడాను అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఆయిల్స్లోని దే ఇంక్రీజ్ మన హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, అండ్ దే డిక్రీజ్ ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్. సో అందరికీ ఒకే లెవెల్లో చెడు కొలెస్ట్రాల్ అనేది మనం చెప్పం. ఒక్కొక్కరికి ఆల్రెడీ ఒక వయసు వచ్చింది వేర్ ఒక గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 లోపల మెయింటైన్ చేయడానికి చూడాలి. సో నెక్స్ట్ ఒకవేళ ఆల్రెడీ గుండె జబ్బు సెట్ ఇన్ అయింది, సో వాళ్ళకి 60 కంటే తక్కువ మెయింటైన్ చేయడానికి చూడాలి మనం. సో అందరూ అడుగుతారు ఇప్పుడు మందులు వాడితే తర్వాత కూడా లైఫ్ లాంగ్ వాడాలని. ఇప్పుడు అవసరమైన మందు మనకి ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత ఎందుకు అవసరం ఉండదు, ప్రొవైడెడ్ అది కూడా చేయొచ్చు. ఇప్పుడు డాక్టర్గా నేనైతే మందు రాస్తాను, ఒక పర్సన్గా మీ రెస్పాన్సిబిలిటీ డైట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ అండ్ హ్యాబిట్స్ ఇవన్నీ మాడిఫై చేసి కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. ఇవన్నిటితో కానీ మనం చెకప్స్లో కొలెస్ట్రాల్ కానీ తగ్గిందని నిర్ధారణ అయింది, అప్పుడు కావాలంటే మందులు తగ్గించుకోవచ్చు.
1: బాగా చెప్పారండి. ఒకవేళ ఇప్పుడు మనం హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు ఒకవేళ హార్ట్ అటాక్ అనేది వస్తే దాన్ని ఎలా గుర్తించాలండి?
0: ఇందాకలా అన్నాను కదండి హార్ట్ అటాక్ అనేది ఒక మేనిఫెస్టేషన్, మెనీ ఏ టైమ్స్ దానికి ఒక బీజం ఎప్పుడూ నాటుంటుంది. బీజం లెవెల్లోనే జబ్బును పట్టగలగాలి. ఇనీషియల్గా ఒకవేళ ఒక నార్మల్ హెల్తీ ఇండివిజువల్ ఈ హార్ట్ అటాక్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ వే అంటే హార్ట్ ఈజ్ మెయిన్ మోటార్ మన గుండెకి, సడన్గా అయిపోయింది సడన్గా అన్నీ అయిపోతాయి. అండ్ చిన్నవాళ్ళలో అంటే అరౌండ్ 30-35లోని ప్రాబ్లం ఏంటంటే అందరూ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, వచ్చే సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేస్తారు. సో ఎర్లీగా సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసుకొని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం, ఆ సిమ్టమ్స్ని అడిక్వేట్గా డాక్టర్ ఎవాల్యుయేట్ చేస్తారు. మనం ఒక సిమ్టమ్స్ లేవు అరౌండ్ 40స్కి వచ్చాము, ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ చేసుకోవడం, వేరు మీకు కొలెస్ట్రాల్ చూసుకోవడం, షుగర్, బీపీ ఇవన్నీ చెక్ చేసుకోవడం, ఎనీ అబ్నార్మాలిటీస్ కనబడ్డాయి దాన్ని అడిక్వేట్గా ట్రీట్ చేసుకోవడం.
1: సార్ మరి సిమ్టమ్స్ అన్న పదం వాడారు, అది ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయండి ఒక ఇల్ హార్ట్కి?
0: ఇనీషియల్గా మనకి వచ్చేటప్పుడు మేడం గుండెల్లో నొప్పి, ఛాతిలో ఎడం వైపు ఉంటుంది, ఆ నొప్పి చెమటతో రావడం, నెక్స్ట్ ఆయాసంతో ఉండడం. ఈ నొప్పి యూజువల్గా ఎడం వైపే కాకుండా కొన్నిసార్లు కుడివైపు చూస్తాం, ఎడం చెయ్యలో చూస్తాం, దెవడ వరకు లాగడం చూస్తాం. అండ్ మోర్ ఎక్కడొచ్చింది ఇదంతా ఎంత ఇంపార్టెంటో వర్క్తో పెరుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ దెబ్బతినుంది కష్టపడుతుంది, దాన్ని ఇంకా పని చెప్తున్నాం, పని తగ్గించే కొద్దీ కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో ఎట్లాంటి సిమ్టమ్స్ వచ్చినాయి ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, దాని తాలూకా పరీక్షలు చేయడం. పరీక్షల్లో బేసిక్గా ఒక ఈసీజీ చూస్తాం, ఎకో గుండె పంపింగ్ ఎట్లా ఉందని చూస్తాం, దాన్ని స్ట్రెస్ గురి చేయడం అంటే థ్రెడ్మిల్ చేయించడం అవసరం బట్టి, ఆల్రెడీ హార్ట్ అటాక్స్ అయితే చేయం మనం. ఇవన్నీ చేసినా సరే ప్రాబ్లీ మనం ఒక 70-80% ఆఫ్ ద టైమ్స్ గుండె జబ్బుల్ని డిటెక్ట్ చేస్తాం, వాటిలో కూడా మిస్ అయ్యే ఉంటాయి. సిమ్టమ్స్ కానీ టిపికల్గా ఉన్నాయి అంటే గుండె జబ్బు లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. ఫెమిలియల్ తత్వం చాలా ఎక్కువ ఉంది, చాలా యంగ్ ఏజ్లోనే చాలా మందికి ఫ్యామిలీలో 40స్లోనే అలవాట్లు ఎక్కువ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్ టెస్ట్స్ ఉన్నాయి, న్యూక్లియర్ స్టడీస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నది సిటీ కాల్షియం స్కోరింగ్ అని అంటాం. అంటే ఎట్లా చెప్తామనంటే పైప్ లైన్ పైన తుప్పు చూసి లోపల పైప్ లైన్లు పాడైనాయో లేవో చెప్పచ్చు. అంటే వస్తమాటు పైప్ లైన్ లోపలికి వెళ్ళి చెక్ చేసాకంటే బయట ఉంది తుప్పు ఎక్కువ ఉంది, పైప్ లైన్ లోపల చెక్ చేయడం. డైరెక్ట్గా యాంజియో, యాంజియో అనేది డైరెక్ట్గా ఎందుకు చేయమని అంటే బయట నుంచి పదార్థాలు లోపలికి పంపిస్తాం కాంట్రాస్ట్ అన్నది, సో వాటితో ఎలర్జిక్ రియాక్షన్స్ ఉండొచ్చు. అండ్ వాటిలో కూడా సిటీ యాంజియో అని కన్వెన్షనల్ యాంజియో అని అవసరం బట్టి మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం.
1: ఒక హెల్దీ లైఫ్ స్టైల్ గురించి చెప్పారు, హెల్దీ డైట్ అండ్ ఆల్, బట్ ఈ మధ్య పోస్ట్ కరోనా కూడా చాలా మంది యంగ్స్టర్స్ మన సెలబ్రిటీస్లోని కూడా చూడండి మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఉంది, జిమ్మింగ్ చేస్తారు, డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు, అయినా సడన్ మ్యాసివ్ కార్డియక్ అరెస్ట్ అండ్ దే ఆర్ గాన్. వీటికి కారణాలు ఏమండి?
0: మేడం కోవిడ్లో యాక్చువల్లీ మనం ఏ రిస్క్ లేకుండా కూడా వచ్చిన కేసెస్ చాలానే చూసాం, బట్ యూజువల్గా ఏదో ఒకటి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది మేడం. అండ్ ఈ పర్టికులర్ సినారియో కోవిడ్ టైంలో ఏం చూసామంటే రక్తం గడ్డకట్టే తత్వం ఎక్కువ చూసాం. యాక్చువల్లీ ఆ టైంలో ఓన్లీ హార్ట్ అటాక్స్ ఎక్కువ చూడలేదు, పెరాలిసిస్లు ఎక్కువ చూసాం, పేగుల్లో రక్తం గడ్డకట్టడాలు చూసాం, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడాలు చూసాం, కాళ్ళు చేతుల్లో రక్తం గడ్డకట్టడాలు చూసాం. ఆ కేసెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి, కానీ కామన్గా గుండె అయిపోయిందంటే ప్రాణం అయిపోతుంది. సో ఇవన్నీ ఎక్కువగా రిపోర్ట్ అవుతాయి. కోవిడ్ వాజ్ అన్ ఎక్సెప్షన్, కోవిడ్ వాజ్ అ డీవియేషన్ ఫ్రమ్ నార్మల్. మనకి వేర్ రక్తం గడ్డగట్టే తత్వం పెరిగింది. అందుకే యాక్చువల్లీ చాలా మందికి ఆ రోజుల్లో మనం కోవిడ్ వచ్చిన వాళ్ళకి, కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళకి బ్లడ్ థినర్స్కి వచ్చి హైయర్ డోసులు అని పెట్టేటోళ్ళం.

0: మా శ్రోతలకి మీరు ఏదైనా చెప్తారా, ఒక మంచి హార్ట్ గురించి, ఒక హెల్దీ లైఫ్ గురించి?
1: హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయడం చాలా ఈజియర్ మేడం, చాలా చీపర్ కూడా. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ కొనుక్కోవాలి, మనకి రెడీలీ అవైలబుల్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ చవకగానే దొరుకుతాయి. నడవడం అదేం ఖర్చు పెట్టక్కర్లేదు, అలవాట్లు ఖర్చు పెట్టక్కర్లేదు. అలవాట్లు చేసుకోవాలంటే ఖర్చు పెట్టాలి, అలవాట్లకు దూరంగా ఉండడం అనేది ఖర్చు లేని పని. సో అన్హెల్దీగా ఉండడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది హెల్తీగా ఉండడం కంటే.
0: బాగా చెప్పారు సార్. సార్, మీ అమూల్యమైన సమయం మా ఆకాశవాణికి ఇచ్చి, గుండె ఎంత బాగా పనిచేస్తే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము అని చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్తే మేడం.
2: చాలా చక్కటి ఇంటర్వ్యూ. సంధ్యారాగంలో మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం ఈ అంశంపై కార్డియాలజిస్ట్ డాక్టర్ కేపీ రంగనాయుల గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీమతి కె ఇంద్రా గారు.

ఒక చక్కటి పాట తర్వాత మరొక పాట, జయప్రద కృష్ణ నటించినటువంటి అల్లరి బుల్లోడు చిత్రం నుంచి పాట మీకోసం.

బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మహేశ్వరి రవితేజ జంటగా నటించిన నీకోసం మూవీ నుంచి టైటిల్ ట్రాక్ మీకోసం.

కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో శ్రీదేవి అక్కినేని నాగార్జున సుహాసిని గారు నటించినటువంటి సినిమా ఆఖరి పోరాటం. ఈ చిత్రం నుంచి ఒక మంచి పాట మీకోసం. ఈ పాటను లతా మంగేష్కర్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారంటండి. మీకోసం ఈ పాట.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలోని మచిలీపట్నం కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. మిషన్ కర్మయోగిలో భాగంగా సాధన శృంఖల పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని అన్నారు. ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశ ప్రజల ఆలోచన విధానాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా విధానాలను రూపొందించడంతో పాటు వాటిని నిబద్దతతో అమలు చేయడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: India is capable of becoming developed nation. That is where one is after economic reforms, thinking process has been changed. All IT companies are leading by Indian origin. That is where we adopted technology mid-90s. Biggest advantage for India, demographic dividend.

0: This is where youngsters are emerging in a big way. Aspirations also is increasing. I am requesting all of us, if you create policy, that policy has to be executed with a true spirit.
1: అంతకుముందు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడంతో పాటు సేవాభావం అనే స్ఫూర్తితో ప్రతి పౌరుడికి సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన నాగరిక్ దేవోభవ సూత్రాన్ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆచరించాలని తెలియజేస్తూ,
2: మిషన్ కర్మయోగి ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ కర్మచారి హూ వ్యూస్ his duties as a job to be performed into a karma yogi who keenly performs his responsibilities as part of contributing to the building of this nation and serves every citizen in the true spirit of seva bhav. The honorable prime minister of India, when he addressed us, gave us the mool mantra of mission karma yogi, where he said nagarik devo bhava, citizen at the center in all that we do.
1: కాగా, ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్యాన్ని పెంచడం, ఉద్యోగులు అధికారుల్లో నైపుణ్యాలను అభివృద్ది చేయడం వంటి అంశాలపై సదస్సులో చర్చిస్తున్నారు. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధికారులు ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా సామర్థ్యాల పెంపు కోసం ఐగాట్ మిషన్ కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్వర్క్ భాగస్వామ్యంతో ముసాయిదా రూపొందించే అంశంపై కూడా సదస్సులో చర్చిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్కు మంత్రి కె అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది కానిస్టేబుళ్లను అభినందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదని, సమాజ సేవలో ఎంతో బాధ్యతతో కూడిన వృత్తి అని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు మరింతగా వినియోగించుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ సేవల నాణ్యత లభ్యతను మరింత మెరుగుపరిచి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్కు చెందిన ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట, ఒడిశా, హర్యానా, తమిళనాడు, నార్త్ ఈస్ట్ వన్ సర్కిళ్ల పనితీరుపై సమీక్ష నిర్వహించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. టవర్ల లభ్యత విషయంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు వెల్లడించారు. సీనియర్ అధికారులు మరింత విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్వయంగా విక్రయ కార్యక్రమాలకు నాయకత్వం వహించాలని, ప్రతి సైట్లో సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో చిరుధాన్యాల కోసం అమలు చేస్తున్న శ్రీ అన్న కార్యక్రమాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో చిరుధాన్యాల ప్రాధాన్యతను తెలియజేసేందుకు శ్రీ అన్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలను భారతదేశంలో శతాబ్దాలుగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పోషక విలువ, పర్యావరణ అనుకూలత కారణంగా చిరుధాన్యాల ప్రాధాన్యత పెరుగుతోంది. శ్రీ అన్న కార్యక్రమం ద్వారా చిరుధాన్యాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందించడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ, పాఠశాల భోజన కార్యక్రమాల్లో వీటిని చేర్చడం, ఎగుమతులను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడుతున్నారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. అతి తక్కువ నీటితోనే దిగుబడిని ఇచ్చే భారతీయ చిరుధాన్యాలకు శ్రీ అన్న పేరుతో దేశీయంగా, అంతర్జాతీయంగా మరింత ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
3: భారత్ మిలెట్స్ కా దునియా కా సబ్సే బడా ప్రొడ్యూసర్ జినే దునియా సూపర్ ఫుడ్ కహతీ హై ఔర్ ఉసే హమ్నే శ్రీ అన్న కి పెహచాన్ ది. యే మినిమం వాటర్ మాక్సిమం ప్రొడక్షన్ కే సిద్ధాంత్ పర్ చల్తే భారత్ కే అలగ్ అలగ్ సూపర్ ఫుడ్స్ గ్లోబల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ కో అడ్రెస్ కర్నే మే బడీ భూమికా నిభా సక్తే. భారత్ అప్నే సూపర్ ఫుడ్ కి ఇస్ బాస్కెట్ కో దునియా కే సాథ్ సాజా కర్నా చాహతా.
1: వ్యాధులను ప్రారంభ దశలను గుర్తించి తగిన

0: చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేవలం అనారోగ్యంతో బాధపడుతున్న వారు మాత్రమే కాకుండా 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని, గిరిజన ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని మంత్రి కోరారు. మచిలీపట్నం కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా వారానికి 3 రోజుల పాటు నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలు సేవకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 499 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు మచిలీపట్నం నుంచి కర్నూలుకు సోమ, బుధ, శనివారాల్లో, కర్నూలు నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు మంగళ, గురు, ఆదివారాల్లో నడుస్తుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వెనుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సింగపూర్ న్యాయశాఖ మంత్రి షణ్ముగం మంత్రి నారా లోకేష్ తో కలిసి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుప్రభాతం, తోమాల, అర్చన సేవల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి షణ్ముగం మాట్లాడుతూ, భక్తుల కోసం టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నప్పటికీ టీటీడీ నిర్వహణ తీరు అభినందనీయంగా ఉందని షణ్ముగం పేర్కొన్నారు. గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించి వాటిని అధిగమించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్టంలోని మచిలీపట్నం, కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: एशियन गेम्स 2026 आईची नगोया.
2: Hello and once again we are back with the early updates on Asian Games in Aichi Nagoya, and we are shifting right to the live action right now. I'm Prerna Sharma and I have alongside me Mudita, and the live action inside the park arena Komaki, we have an absolute thriller unfolding in the men's volleyball preliminary round pool C as Team India battles Qatar. So talking about the set one, the Qatar took the opening set by 28 when India remains at 26. A grueling neck and neck 34-minute battle happened in the set 1 and Qatar led it. India came into this decisive pool C clash riding massive momentum after consecutive 3-0 straight set victories over Vietnam and Hong Kong, China. However, Qatar managed to edge out India in the extra points of set 1 to draw first blood. And the current match status, the overall score as of now is Qatar is at 16 and India at 18. India is leading for now, and let's see how the second set turns up. India needs to mount an immediate response in the second set to level the contest and stay on the top of pool C. So what is the updates in the shooting? A wonderful day has been there in shooting today, Mudita.
3: Ji bilkul Prerna, shooting mein aaj shandar din raha hai Bharat ka. Ek ke baad ek do safaltaye mili hain. Aaj subah pehle trap shooting mein Bharatiya mahila team ne shandar pradarshan karte hue rajat padak jeeta. Hamari जो श्रोता अभी तक की अपडेट्स नहीं सुन पाए थे, हम उनके लिए फिर से बताना चाहेंगे कि भारतीय महिला टीम ने ट्रैप शूटिंग में रजत पदक जीता. नीरू ढांडा, आशिमा एलावर और मनीषा कीर की भारतीय तिकड़ी ने कुल 328 अंक हासिल किए और दूसरे स्थान पर रही. उसके बाद आई वो सफलता जिसका सबको बेसब्री से इंतजार था. नीरू ढांडा ने भारत को स्वर्ण पदक दिलाया. महिलाओं की ट्रैप स्पर्धा के फाइनल में शानदार परफॉर्मेंस रही नीरू की, और ये

ఆరోగ్యంగా ఉంటుంది. అదే సమయంలో అధికంగా ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారం, తరచుగా తీసుకునే అత్యధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గిస్తే మంచిది. ఏమంటారు? ఒక రకంగా చెప్పాలంటే రంగురంగుల కూరగాయలు ప్రకృతి ఇచ్చిన కానుకలు, పండ్లలోని పోషకాలు మన గుండెకు ఆరోగ్య రక్షకాలన్నమాట. మరొక విషయం అండి, అధికంగా ఉప్పు తీసుకోవడంతో కొంతమందిలో రక్తపోటు పెరగడానికి దోహదపడుతుంది. అందుకే అంటారుగా, అధిక రక్తపోటు గుండెపై అదనపు భారాన్ని పెంచుతుంది అని. ఉప్పు రుచికి సరిపడనంతా ఉంటే మన ఆరోగ్యం కూడా ఆనందంగా ఉంటుంది. వేటిలో ఎక్కువగా ఉప్పు ఉంటుందంటారు? నిలవ పచ్చళ్ళు, ప్యాకేజ్డ్ స్నాక్స్, అలాగే కొన్ని ఇన్స్టంట్ ఫుడ్స్లో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుందండి. అందుకే మనం ఏది తిన్నా కూడా లేదా ఏది కొన్నా కూడా వాటి లేబుల్స్ని చదివే అలవాటు చేసుకోవడం చాలా మంచిదన్నమాట. అలా చేసుకోవడం వల్ల ఇది మన ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మరి ఉప్పేనా షడ్రుచులు అంటారు. ఈ షడ్రుచులు మన గుండెపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకునే ముందు ఒక పాట విందామా?

ఇందాక మనం షడ్రుచులు అనుకున్నాం కదా, దానిలో ఒక రుచి అయితే అయిపోయింది. మరి అందరికీ ఇష్టమైన తీపికి వెళ్దాం. తీపి రుచి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది, కణజాలాలను కూడా నిర్మిస్తుంది, అలాగే నాడీ వ్యవస్థను కూడా శాంతిపరుస్తుంది, గుండెకు కావలసిన పోషన్ను ఖచ్చితంగా అందిస్తుంది. కానీ అతిగా తీసుకుంటే మాత్రం శరీరంలో కఫం పెరిగి ఊబకాయం, కొలెస్ట్రాల్, అలాగే డయాబెటీస్ వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇవి గుండె ధమనుల్లో కొవ్వు అంటే బ్లాకేజెస్ అంటారు చూడండి హృదయంలో, అలాంటివి పేరుకుపోయేలా చేసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయన్నమాట. అతిమధురం విషప్రాయం. అమృతం లాంటి తీపైనా సరే ఎక్కువైతే విషంతో సమానం అవుతుంది అని చెప్పారుగా పెద్దలు. అరే, చిన్నప్పుడు ఒక పాట గుర్తొచ్చిందండి, నారింజకాయ నిన్ను చూడగానే నోరూరుతున్నది, తొక్క తీసి తినగా అబ్బబ్బ పులుపు, తిననే తినను నెలకేసి కట్టు. ఈ పాట అందరికీ గుర్తుండే ఉంటుంది కదా, మన చిన్నప్పుడు చదువుకున్నది. మరి అలాంటి పులుపు ఎక్కువైతే అది శరీరంలో పిత్తదోషం పెరిగి గుండెల్లో మంట, అలాగే రక్తంలో ఎసిడిటీ పెరిగి రక్తపోటుపై ప్రభావం పడుతుందంట. అందుకే మితంగా తీసుకున్నామనుకోండి పులుపుని, జీర్ణక్రియను పెంచుతుంది, అలాగే రక్తాన్ని ఉత్తేజపరుస్తాయి కూడా, గుండె పనితీరును కూడా ప్రేరేపిస్తుంది. అందుకే ఆయుర్వేదంలో పులుపు రుచిని హృదయ అంటారంట, అంటే గుండెకు మేలు చేసేది అని. అలాగే మరొక రుచి కారం. కారం అనగానే మనకి ఎండుమిర్చి కారమే గుర్తొస్తుంది, కానీ మిరియాలు, అల్లం, వెల్లుల్లి ఇలాంటి కారపు పదార్థాలు రక్తాన్ని పల్చగా ఉండడానికి, అలాగే రక్త ప్రసరణను వేగవంతం చేయడానికి సహాయపడతాయండి. మన గుండెకైతే కణాలను శుభ్రపరచడంలో తోడ్పడతాయి. మరి అదే కారం ఎక్కువ తీసుకుంటే శరీరంలో వేడి పెరిగి గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తనాళాల్లో మంట, ఇలాంటి ఎన్నో సమస్యలు రావచ్చట. అబ్బా, షడ్రుచుల్లో భయంకరమైన రుచి, అందరినీ భయపెట్టే రుచి చేదు, కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేప పువ్వు, కాకరకాయ వంటి చేదు పదార్థాలైతే రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కానీ ఏమిటో, కాకరకాయ చూడగానే ఆమడంత దూరం పోతాం కదూ. ఇవి రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్స్, అలాగే అదనపు కొవ్వును అంటే విష పదార్థాలు, అలాగే కొలెస్ట్రాల్ను కరిగించి గుండె జబ్బులను నివారిస్తాయట. ఎంత మంచిదైనప్పటికీ కూడా దేన్ని అతిగా తీసుకున్నా ఇబ్బంది పెడుతుందండోయ్. ఈ చేదు అతిగా తినడం వల్ల శరీరంలో వాతం పెరిగి నాడులు బలహీనపడటం, అలాగే గుండె కండరాల బలం తగ్గడం జరగవచ్చట. ఇక వగరుంది చూశారు, మామిడికాయ, దానిమ్మ, చిక్కుళ్ళు వంటి వగరు రుచిగల పదార్థాలు రక్తనాళాలను దృఢపరుస్తాయంట, అంతర్గత రక్తస్రావాన్ని అరికడతాయి, అలాగే వాపుల్ను కూడా తగ్గిస్తాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా దీన్ని అతిగా తీసుకున్నా కూడా ఇబ్బందే, రక్తం గడ్డకట్టే గుణం పెరుగుతుందంట, అలాగే మలబద్ధకం ఏర్పడి గుండెపై ఒత్తిడి కూడా పడుతుంది. దీన్ని బట్టి మనకేమర్థమైందంటారు, అతి సర్వత్రా వజ్జేత్, అంటే ఏదైనా అతిగా చేస్తే మంచిది కాదు అని. అలాగని పూర్తిగా ఆపేయడం కూడా మంచిది కాదు. మన హృదయం ఆనందంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి పెద్దలు చెప్పారు నడక ఆరోగ్యానికి మెడికల్ టానిక్ అని కదూ. మరి రోజు శారీరకంగా చురుకుగా ఉండటం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా. వయస్సు, ఆరోగ్యం, శారీరక సామర్థ్యాన్ని బట్టి నడక గాని, సైక్లింగ్, ఈత, యోగా ఇలాంటివి ఏవైనా సరే మనం ఎంచుకోవచ్చు. మనం పెద్ద పెద్ద వ్యాయామాలు చేయలేకపోయినా కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా అలా నడుస్తూ ఉంటే మన గుండెకి ఆరోగ్యం అనేది

కొరుతుంది. అలాగే ఈ కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు లేదా రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటున్నారు. నిజం చెప్పాలంటే ఒక మిషన్ జీవితం అయిపోయింది అందరిది. మరి ఇలాంటి సమయంలో నిద్ర అనేది చాలా అవసరం. మనం ఎంత చక్కగా నిద్రపోతామో మన మెదడు, మన గుండె, మన ఆరోగ్యం అన్నీ కూడా బాగుంటాయి. లేదు అంటే నిద్ర సమస్యతో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివల్ల మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఏది ఆలోచించలేము, సరైన నిర్ణయం తీసుకోలేము కూడా. మనకి పని ఎంత ముఖ్యమో విశ్రాంతి కూడా అంతే ముఖ్యం. ఈ మధ్యకాలంలో చరవాణి మనల్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది కదూ. ఏమిటో, ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేశాం కదా, రాత్రి కాసేపు అలా చరవాణిని చూస్తూ అంటే ఫోన్ని చూస్తూ గడిపేద్దాం అనుకుంటాం. కానీ అలా రాత్రి పడుకునే ముందు ఫోన్ చూస్తూ ఉంటే మనకి సరైన నిద్ర అనేది చేకూరదండి. మనం పడుకోవడానికి కనీసం 2 గంటల ముందు నుంచైనా మన ఫోన్ మన చేతిలో ఉండకూడదు, పక్కన పెట్టి కూడా చూడకూడదండోయ్. సో అలా చేస్తూ ఉదయం ఆలస్యంగా లేచే అలవాటును కూడా తగ్గించుకుంటే మంచిది. నిద్ర సరిగ్గా ఉంటే శరీరం సంతోషంగా ఉంటుంది. మరిన్ని విషయాలు వినే ముందు ఒక పాట విందామా?

ఇందాక చెప్పాను చూసారా, ఈ ఫోన్లు చూడడం వల్ల మనకి ఒత్తిడి పెరుగుతుంది అని. అయితే ఈ రోజుల్లో మనిషి గుండెపై పడుతున్న మరో భారం ఈ ఒత్తిడేనండి. పెద్దవాళ్ళకైతే పని ఒత్తిడి, చిన్నవాళ్ళకైతే చదువు ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఎన్నో కారణాలు మన మనసుని ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. సమస్యల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండటం వల్ల ఆ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. కొంత సమయం కుటుంబంతో గడపడం, సంగీతం వినడం, ప్రకృతిలో నడవడం, ధ్యానం లేదా యోగా ఇలాంటి ఆరోగ్యకరమైన పద్ధతులు మన ఒత్తిడిని నిర్వహించడంలో సహాయపడతాయన్నమాట. ఎందుకంటే మనసు ప్రశాంతమైతే మాట ప్రశాంతమవుతుంది, మాట ప్రశాంతమైతే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ప్రశాంతమవుతుంది. అలాగే పొగ తాగడం గుండెకి అతిపెద్ద శత్రువు. ఏమంటారు, నిజమే కదూ? ఇది పొగ తాగే వ్యక్తిని కాదండి, చుట్టూ ఉన్నవారిని కూడా ఇబ్బంది పెడుతుంది. అందుకే ధూమపానం అలాగే మందు తాగడం ఇలాంటి వాటికి దూరంగా ఉండడం వల్ల మన హృదయానికి మనం మేలు చేసుకున్నట్టు అవుతుంది. మరొక మాట చెప్పనా, ఈ మధ్య కాలంలో బయట దొరికే జంక్ ఫుడ్స్ తినడం వల్ల మన శరీరం భారీ కాయంగా మారుతుంది. మన శరీర బరువు పెరగడం వల్ల అది గుండె మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే చాలామంది బరువు తగ్గితే మనకి ఆరోగ్యం కలుగుతుంది అని అనుకుంటారు, కానీ ఆ బరువు తగ్గించే మార్గం సరైనది అయితేనే ఆరోగ్యం బాగుంటుందన్నమాట. కొంతమంది నెల రోజులు కంప్లీట్గా డైట్ మెయింటైన్ చేసి మనం ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ అన్నీ చేసేస్తే వెంటనే తగ్గిపోతుంది అని చెప్పి అలా చేస్తూ ఉంటారు. మనం నెల రోజుల్లో 10 కేజీలు తగ్గిపోయాము ఇలా చెప్తూ ఉంటారు, కానీ అది సరైన పద్ధతి కాదండి. కొద్ది కొద్దిగా తగ్గించుకోవాలి ఏదైనా సరే. ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నియంత్రణ అలాగే క్రమశిక్షణ ఇవన్నీ కూడా మన జీవనశైలిని ఆరోగ్యంగా మారుస్తాయి. ముఖ్యంగా మన హృదయంపై మంచి ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. ఎప్పుడూ కూడా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ను చెక్ చేసుకుంటూ ఉండాలి. మరొక మాట చెప్పనా, ఖాళీ కడుపుతో భారీ భోజనం తినడం కూడా మంచిది కాదంట. అంతేకాదు, నూనె, చక్కెర అధికంగా ఉన్న అల్పాహారాలు తీసుకోవడం కూడా మంచిది కాదు. అలాగే ఆకస్మిక వ్యాయామం చేయడం అతిగా నష్టాన్ని కలిగిస్తుంది. కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం కూడా మనకి మంచిది కాదు. ఎక్కువగా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఏదైనా సమయం దాటిపోక ముందే చూసుకోవాలి. అందుకే పూర్తిగా మన హృదయాన్ని ఇబ్బంది

0: పెట్టే పనులన్నీ చేసి మన హృదయం బాధపడిన తర్వాత కాకుండా మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి ముందు నుంచే మనం వేసుకోవాల్సిన ప్రణాళిక వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదండి, మంచి అలవాట్లను మదిని నిలుప కల్మషము లేని హృదయము గలుగునప్పుడు వ్యాధులన్నీ పటాపంచలైపోవు, స్వస్థతను పొంది జీవించు జగతిలోనా అని ఒక తేటగీతి పద్యం ఉందండోయ్. మనం ఎప్పుడైతే మంచి అలవాట్లను మనస్సులో నింపుకుంటామో అప్పుడు మన హృదయం ఎటువంటి కల్మషం లేకుండా నిర్మలంగా మారుతుందట. అలాంటి ఆరోగ్యకరమైన మనస్సు శరీరం ఉన్నప్పుడు రోగాలన్నీ దూరమైపోతాయి. మనిషి ఈ లోకంలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవించగలుగుతాడు. అందుకే కోపతాపాలను తగ్గించుకొని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం మంచిది. మీ అందరికీ తెలుసు కదా, హృదయం అంటే ప్రేమకు ప్రతీక అని. కుటుంబంతో కలిసి భోజనం చేయడం, స్నేహితులతో మాట్లాడటం, మనసులోని విషయాలను పంచుకోవడం, ఇతరులకు సహాయం చేయడం, ఇవన్నీ మన మానసిక ఆరోగ్యానికి మంచివవుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అన్నారు కదా. గుండె కొట్టుకునే ప్రతీ క్షణం జీవితం ఇచ్చే ఒక వరం. ఆరోగ్యాన్ని కాపాడే ప్రతీ అలవాటు మన భవిష్యత్తును బంగారు బాటగా మారుస్తుంది. మంచి ఆహారం, మంచి ఆలోచన, నిత్య వ్యాయామం, ప్రశాంత జీవనం, ఇవే గుండెకు రక్షణ కవచాలు. ఇవే ఆరోగ్య జీవితానికి చిరునామాలు. మరి మన హృదయాన్ని మనం కాపాడుకుందామా? మంచి అలవాట్లను తెలుసుకుందాం, పాటిద్దాం. విన్నారుగా ఈనాటి అంశాన్ని. మరొక అంశంతో మీ ముందుకు వచ్చేంతవరకు సెలవు తీసుకుంటుంది మీ మనస.
1: మీరు ఇంతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హృదయానికి మేలు చేసే అలవాట్లు ఈ అంశంపై శ్రీమతి డివి మానస వ్యాఖ్యానం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సూచన. సాధారణంగా మేఘావృతమైన ఆకాశం ఉండి చిరుజల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వాల్తేర్లోని నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్. ఇది ఇంతవరకున్న వాతావరణ సూచన.

రంగస్థలి కార్యక్రమంలో ఈరోజు శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ పాత్ర, శ్రీమతి కె. రత్నకుమారి పాడిన రంగస్థల పద్యాలు వింటారు.

ఆ ప్రేమయే లేకున్నా ఈ లోకమే పాడు కదా. నీ ప్రణయమే కదా నాకీ లోకమును వాసయోగ్యముగా అనుచుచున్నది. ఈ ప్రణయ మహిమ నిర్వర్ణీయము.

0: నాథ,
1: ఇట్టి వార్తలెన్ని పర్యాయములు విన్నను, ఇంతులకు వెగటగునా? చూడు, మీరు నాపై ప్రేమ కలిగి ఉన్నంత వరకు నాకీ లోకమంతయు ప్రేమమయముగా ఉన్నది. ఈ ప్రేమ ప్రభావంబు అనివార్యంబు.

మృగము మృగిని చేరి శృంగమ్ముతో గీరి స్పర్శన సుఖము గన్పర్చు.

హంసంబు హంసికి అర్ధ భుక్తములగు విషకాండములదిన నసకుచుండు. సుఖము సుఖ కాంతకాత్మ చెంచు ఉందెచ్చి మా విఫలములు మెసవ

0: నలిని, నా ప్రాణప్రియుండు, నా ప్రేమ అగణ్యమని ఎరింగియు ఆ రుక్మిణి భక్తురాలని ఆ మాలిని ప్రార్థనకియ్యకునిన ఇక నాకు దిక్కెవరే.
1: మృక్కెడువారి చేవిడచీ

మణి విశేష ధనాంబర ధాన్య వాహన వ్రతతుల దానమిచ్చిన శుభంబని ఇత్తురుగాని ఎవరే ముపతుల నిత్తురయ్యా మునినాథ వ్రత.

చాలు చాలు నీ మృషోక్తులు, నిన్ను నీ దాస్యమును నమ్మి చెడి తిన్. చాలు చాలు నీ మృషోక్తులు, నిన్ను నీ దాస్యమును నమ్మి చెడి తిని.

నాథ, ఇది విశ్వాసనీయమా? నిక్కువమా? అయినా మీరు నాచే వరములు నడిగించుకుందుగా ఇట్లా నచ్చున్నది. సరే, అట్లే కానిండు. నాథ, ఇంతకు మున్నే నాథ ఇన్

నారద, ఇదేమి అన్యాయము? నీవు మామక శ్రేయస్కామి అనుకుంటును గాని మత్సపత్ని హితైశవని తలంపనైతిని, మేకవన్నె పులివని ఎరుగనైతిని, నిన్ను నమ్మి మోసపోయితిని.

నారద, ఇదేమి అన్యాయము? నీవు మామక శ్రేష్కామి అనుకుంటుని గాని మత్ సపత్ని హితైషివని తలంపనైతిని, మేకవన్నె పులివని ఎరుగనైతిని, నిన్ను నమ్మి మోసపోయి తిని. పతినొక పూజనీయ గుణవార్ధికి దానము సంగీ, పుణ్యక వ్రతం.

నారద, ఇదేమి అన్యాయము? నన్నప్పుడు వ్రతమునకు పురుగొల్పి ఇప్పుడిటి మాట్లాడ పాడియా? నా బంధువర్గమునకు నేనేమని ప్రత్యుత్తరం ఇయ్యగలచాలను?

మీరింతవరకు శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ పాత్ర, శ్రీమతి కె రత్నకుమారి పాడిన రంగస్థల పద్యాలను విన్నారు. ఇప్పుడు సినీ చిత్రగీతాన్ని వింటారు.

102 FM రేడియో లవర్స్, మీ రోజు ఎలా ఉంది? బోరింగ్గా ఉందా? అయితే ఆ బోరింగ్కి, మూడ్కి ఇప్పుడే బాయ్ బాయ్ చెప్పేయండి. ఎందుకంటే మీతో సరదా కబర్లు, అదిరిపోయే పాటలు, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో రెడీగా ఉంది మీ అల్లరి పిల్ల. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న కార్యక్రమం ఏంటి? మధురమే సుధాగానం. మరి ఆ కార్యక్రమంలో అలనాటి గీతాలు మరి ఈ టైంలో వినాలి. మీ జ్ఞాపకాలన్నీ మరలా మరలా జ్ఞాపకం చేసే ఈ కార్యక్రమం మధురమే సుధాగానం. మరి ఈ సమయంలో మీ పాటను, అంటే ఆ పాత చిత్ర గీతాన్ని వినాలి అనుకుంటే వెంటనే మీ పేరు, మీ ప్రాంతంతో పాటుగా ఏ మూవీ నుంచి ఏ పాట కావాలని క్లియర్గా టైప్ చేసి 6304767436 నెంబర్కి సెండ్ చేసినట్లయితే ఈ టైంలో మీ పాటని వినేయచ్చు, వినిపించేయచ్చు. మరి ముందుగా మనకి మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే, నిర్దోషి చిత్రం నుంచి మాకు ఏదైనా పాటను ప్లే చేయండి అంటూ మెసేజ్ చేసిన వారు. ఓకే, ఇదైతే మిస్ అయింది. నేనైతే పాటను ప్లే చేస్తున్నాను, వింటున్నానండి 102 FM.

వాళ్ళు ఎగ్జాక్ట్లీ మీ ట్యూన్ చేసి వింటున్నారు 102 FM. మరి మంచి సాంగ్ నైతే మన మధురమే సదాగన కార్యక్రమంలో విన్నాం కదండి. అలాగే నెక్స్ట్ మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే, అనుకున్నది సాధిస్తా అనే చిత్రం నుంచి ప్రేమంటే లోకములో అనే పాటను మా కోసం ప్లే చేయండి అంటూ శోభ రాజేంద్ర మురళీనగర్ నుంచి మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి ఎవరైనా మెసేజ్ చేసే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకోండి, మీ పాట పేరు, మీ ప్రాంతం పేరు అండ్ మీ పేరు పక్కగా రాసినట్లయితేనే మీరు అంటే ఆ పాటని మీకోసం ప్లే చేస్తామని మీరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా మీ పేరు వినడానికి. సో ప్లీజ్ ఆ పేరుని అయితే కంపల్సరీగా మీరు టైప్ చేసి పంపించండి. మరి మీ అందరి కోసం ఈ పాటతో మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

ఎస్ రేంజ్ చక్కటి గీతాన్ని అయితే మనం విన్నాం కదండి. ఇలాంటి పాటలు ఈ సమయంలో వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఎస్, నాకైతే తెలిసిపోతుంది. మరి చాలామంది అయితే మెసేజ్ పెడుతున్నారు, మరి మధురమే సుధా గాన కార్యక్రమంలో మరి పాటలతో పాటుగా మనం భారతదేశ నలుమూలలో జరిగే విశేషాల గురించి కూడా తెలుసుకుంటున్నాం. మరి అలాగే ఈరోజు అరణ్ముల కన్నాడి అనే హస్తకళ గురించి మనం తెలుసుకుందాం. మనమంతా అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటాం, కానీ ఒక్కసారి ఊహించండి, గాజు లేకుండా తయారైన అద్దంలో మన ప్రతిబింబాన్ని చూస్తే ఎలా ఉంటుంది? అద్దం అంటే గాజు అని మనం అనుకుంటాం, కానీ కేరళలోని ఒక చిన్న గ్రామం మన ఆలోచననే మార్చేస్తుందండి. ఆ గ్రామం పేరు అరణ్ముల. ఇక్కడ తరతరాలుగా ఒక అద్భుతమైన హస్తకళ కొనసాగుతుంది, అదే అరణ్ముల కన్నాడి. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఉన్న అరణ్ముల గ్రామం ప్రకృతి అందాలతో, సంస్కృతితో, సాంప్రదాయాలతో ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామానికి చెందిన ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వాటిల్లో ఈ హస్తకళ ఒకటి. సాధారణ అద్దాలు చాలా అంటే గాజుతో తయారు చేస్తారు, ఇది చేతితో తయారు చేసే ప్రత్యేకమైన లోహపు అద్దం అన్నమాట. అరణ్ముల కన్నాడి పురాతన కాలంలో ఒక ముఖ్యమైన దేవాలయ నిర్మాణానికి సంబంధించిన పనుల కోసం తమిళనాడు ప్రాంతం నుంచి కొంతమంది కళాకారుల కుటుంబాలు తీసుకువచ్చి ఇది ప్రత్యేకంగా తయారు చేశారంట. అదెందుకు తయారు చేశారు, అదెందుకు ఉపయోగపడిందో తెలుసుకునే ముందు నెక్స్ట్ మెసేజ్ చేసిన వారు ఎవరో చూసేద్దాం. అంతస్తులు చిత్రం నుంచి తెల్ల చీర కట్టుకునేది ఎవరి కోసం అనే పాటను మా కోసం ప్లే చేయండి అంటూ మేడ్చల్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల. వీరందరూ కోరారండి, తప్పకుండా వీరందరి కోసం ఈ గీతం.

వెల్ ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102.2 FM. మధురమైన గీతం వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. అలాంటి పాటలను శ్రోతలు ఈ టైంలో వింటూ ఉన్నారు కాబట్టి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు కదా. నేను కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నాను. మరి నెక్స్ట్ మనం అరణ్మన్నుల కన్నాడి కోసం తెలుసుకున్నాం కదా. ఈ కళాకారులు లోహాలతో పనిచేయడంలో చాలా నిపుణులంట. వారి తరతరాల జ్ఞానం, ప్రయోగాలు, లోహాలపై ఉన్న అవగాహనతో ఒక ప్రత్యేకమైన ప్రతిబింబించే లోహ మిశ్రమాన్ని అభివృద్ధి చేశారని స్థానిక సంప్రదాయం చెబుతుంది. అలాగే క్రమంగా లోహంతో తయారయ్యే ఈ ప్రత్యేకమైన అద్దం ఆర్మనుల గుర్తింపుగా మారింది.

మరి ఈరోజు మీరెంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి మా పదం మీ భావం కార్యక్రమంలో మన పదం ఏంటి అంటే హృదయం అండి. మరి హృదయం మీద మీకు ఫస్ట్ తలిచే ఆ పదం మీద మీకు ఆ కవితా భావాన్ని మాతో షేర్ చేయాలి, అందరికీ వినిపించాలి అనుకుంటే వెంటనే మరి మీకు వచ్చిన రాత్రుల్లో రాసి వెంటనే నాకు మెసేజ్ చేయండి. 630 ఓహో ఇప్పుడు కాదండి, 5:30 టైంకి. సో ముందుగానే పదం చెప్పాలి కాబట్టి ముందుగానే చెప్తున్నారు. సో నోట్ చేసుకున్నారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పదం ఏంటి? హృదయం. హృదయం మీద మీకు నచ్చిన కవితల్ని చక్కగా రాసి మీరు పంపించవచ్చు. మరి నెక్స్ట్ మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే నూకరాజు గారు, వరలక్ష్మి గారు, సత్యం, మనీష, శోభన్. ఓ మనీష గారు మెసేజ్ చేశారు, శోభన్ బాబు గారు నటించిన శారదా చిత్రం నుంచి కన్నె వధువుగా మారేది అనే పాటను మా కోసం ప్లే చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మరి ఈ కార్యక్రమంలో మరి ఆ పాటతో కొనసాగిద్దాం.

ఎస్, చక్కటి గీతాన్ని అయితే మనం విన్నాం కదండి. మరి అలాగే అర్మణుల కన్నాడి గురించి మనం తెలుసుకుంటున్నాం. మరి ఇది ఒక లోహంతో అయితే

చాలా ప్రయోగాలు చేసిన తర్వాత ఆ లోహంతో తయారైన ప్రత్యేకమైన అద్దంగా గుర్తింపు పొందిందంట కేరళలోని. మరి కేరళలోని పతనంతిట్ట జిల్లాలో చేసిన ఈ అద్దానికి చాలా గుర్తింపు అయితే ఉందండి. అసలు ఈ అద్దం ఎలా పనిచేస్తుందని నాకు కూడా డౌట్ వచ్చింది. మరి అలాగే మీకు కూడా డౌట్ వచ్చింది కదా ఇది స్పెషల్ ఏంటి అని. ఎందుకంటే సాధారణ అద్దంలో మనకు కనిపించే ప్రతిబింబం గాజు వెనుక ఉండే రిఫ్లెక్టివ్ కోటింగ్ ద్వారా మనకు ఏర్పడుతుంది. కానీ ఆర్మనల కన్నాడీలో ప్రతిబింబించే ఉపరితలం ముందు భాగంతోనే ఉంటుంది. అందుకే దీని సాధారణ మిర్రర్తో పోలిస్తే ఒక ప్రత్యేకమైన దర్పణంగా ఉంటుంది. అంటే ఫ్రంట్ సర్ఫేస్ రిఫ్లెక్షన్ మిర్రర్గా పనిచేస్తుందని చెప్పచ్చు. అందులో మనల్ని ముఖాన్ని చూసినప్పుడు మన ప్రతిబింబం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనకి ఎండ నుండి వచ్చే రిఫ్లెక్టివ్ కూడా అందులో కనిపించదంట. అందుకే దీని ప్రత్యేకత అంటే ఎటువంటి చెడు దృష్టి ఉండకుండా ఉండాలి అని అక్కడ ఆలయం యొక్క దగ్గర ఈ లోహాలతో చేసిన అద్దాలను పెట్టి చక్కగా అమర్చారంట అప్పుడు ఉన్న హస్తకళ నిపుణులు. మరి ఇంకా దానికోసం తెలుసుకునే ముందు మరి నెక్స్ట్ మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే, ఆస్తులు అంతస్తులు అనే సినిమా నుంచి ఒకటై పోదామా అనే పాటను మాకోసం ప్లే చేయండి అంటూ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మరి ఆ పాటతో మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. వింటూనే ఉండండి 102 FM.

0: మరి చక్కని గీతాన్ని అయితే మనం మధుర మేసత గారి కార్యక్రమంలో చివరి సాంగ్గా విన్నాం కదండి. మరి చాలామంది మెసేజ్ చేశారు, మరి సమయం లేకపోనచో మరి పాటలు అయితే ప్లే చేయడానికి కుదరలేదు. మరి ముందుగా మెసేజ్ చేసిన వాళ్ళందరికీ మరి మంచి సాంగ్స్తో మన కార్యక్రమం కొనసాగింది ఇప్పటి వరకు. మరి ఈరోజు మరి అరిమణల కన్నాడి గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం. మరి ఇది కేరళ సంస్కృతిలో ప్రత్యేక స్థానంలో ఉంది. మరి కేరళలో వివాహాలు, పండుగలు, శుభకార్యాల్లో దీని శుభప్రదమైన వస్తువుగా భావించి సాంప్రదాయం కూడా ఉందండి. మరి అలాగే ఈ ప్రత్యేకమైన హస్తకళను భారతదేశంలో కూడా ప్రత్యేక గుర్తింపు లభించింది. మరి ఇది ఈరోజు యొక్క విశేషం. మరి ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ప్రోగ్రామ్తో మనం కంటిన్యూ చేసేద్దాం. మరి ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో ఎన్సీఈఆర్టీ ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: స్టూడియోలో సమయం అయితే 4:36 అనమాట. మరి మీ జోష్ని రెట్టింపు చేసే ప్రోగ్రాం సరదాగా కాసేపు. మరి ఈరోజు మన ప్రోగ్రాంలో ఫన్నీ టాపిక్ ఏంటి అంటే, చిన్నప్పుడు మనల్ని పెద్దవాళ్ళు తరచూ అడిగే ప్రశ్న, పెద్దయ్యాక ఏమవుతారు? అప్పుడు మన ఆన్సర్స్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. సో ఈ టాపిక్ మీద మీరు మాతో మాట్లాడాలి, మీ జ్ఞాపకాలని మరలా తలుచుకొని మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కాల్ చేయండి 0891-2727-244 అండ్ 2727-288 అనమాట. సో టాపిక్ అయితే అర్థమైంది కదా, మనం మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను ఒకసారి. మనం ఎప్పుడు అంటే పెద్దవాళ్ళు తరచుగా మనల్ని ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట ఈ టైంలో, అంటే చిన్నప్పుడు టైంలో, పెద్దయ్యాక ఏమవుతారు కదా. సో ఈ టాపిక్పై మాట్లాడాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. మరి కాలేజ్ అయితే చాలా జోష్గా ఉన్నారండి, ఇప్పుడే ఇలా చెప్పాను అప్పుడే కాల్స్ అయితే రెడీగా ఉన్నారు. మరి మాట్లాడేద్దాం మన శ్రోతలతో. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడినారు? ఓకే చెప్పండి, ఏమవుదా అనుకున్నారు?
1: నేను టీచర్ అవుతాను మేడం, రైల్వేలో ఆఫీస్ క్లర్క్గా అయ్యాను.
0: ఎందుకు టీచర్ అవ్వాలనుకున్నారు?
1: మా అందరూ టీచర్లే, మా గ్రాండ్ ఫాదర్, మా ఫాదర్ అందరూ టీచర్లే.
0: ఓకే, వాళ్ళ అంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ తో వాళ్ళని చూసి చూసి మీరు కూడా టీచర్ అయిపోదని ఫిక్స్ అయిపోయారు
1: అనుకున్నాను. మనకి నైన్ కాదు,
0: ఎలా డైవర్ట్ అయింది అటువైపు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్, చాలా సింపుల్ సింపుల్ గా చెప్తున్నారు అనమాట, సూపర్. మరి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది కాలర్స్ కూడా లైన్ లో ఉంటారు కాబట్టి. మాట్లాడేద్దాం నెక్స్ట్ కాలర్ తో. హలో.
2: హలో,
0: హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
2: బాగున్నారు మేడం, నా పేరు నాగరాజు.
0: చాలా చాలా బాగున్నాను, మాట్లాడేద్దామా? అవునా, అందరు బాగున్నారు అక్కడ?
2: ఓకే మేడం, అందరూ.
0: ఓకే అండి, చెప్పండి.
2: నేను పెద్దవుతే సింగింగ్ అవుదామని అనుకున్నాను మేడం.
0: సింగర్ అవుదాం అనుకున్నారు?
2: అవును మేడం.
0: మరి మా శ్రోతలకు పాడరా ఒక పాట?
2: ఓకే ఓకే మేడం,
0: పాడరా అయితే. హలో, ఓకే సరే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సో సారీ. హలో
3: హలో,
0: నమస్తే.
3: హాయ్ కవ్య,
0: నాకు తెలుసు మీరు ఎవరు, వాసవి గారు.
3: థ్యాంక్ యూ అమ్మా.
0: ఓకే చెప్పండి, పాడేయండి మరి. ఓ సారీ సారీ, చెప్పండి మీరేమవుదాం అనుకుంటున్నారు? అదే నేను ముందు కాలర్ లోనే ఉండి, లేదు లేదు, ముందు కాలర్ దగ్గర ఆగిపోయాను అనమాట. సో

0: కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. సో చెప్పండి.
1: అప్పుడు అంటే చిన్నప్పుడు అంటే నేను ఏదైనా అంటే దాన్ని ఏమంటారు అంటే టీవీలోని వార్తలు చదువుతారు కదమ్మా,
0: న్యూస్ రీడర్
1: న్యూస్ రీడర్ అది అవుదో అనుకున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళు బ్రదర్ అన్నమాట లోకల్ ఛానల్ లోని వార్తలు చదివి పెడతాను,
0: చదు.
1: అలాగా మనం కూడా టీవీలో కనిపిస్తాం కదా.
0: మరేం ట్రై చేయలేదా?
1: ట్రై చేయలేదమ్మా, భయం కదా రీజన్ గా నాకు
0: అయ్యయ్యో, ట్రై చేయాల్సిందే. మాకు
1: అంటే.
0: వినిపించేవారు మీరు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, మరి మీరు కూడా, మీకు అంటే మీ జ్ఞాపకాలు నాకు తెలుసు చాలా చాలా ఉంటాయి, పోగేసి ఉంచారు నాకు తెలుసు. బట్ మరి ఇప్పుడు తవ్వకాల్లో అవి దొరికాయి కాబట్టి, మీకు ఛాన్స్ వచ్చింది కాబట్టి, సో మీకు ఒక ప్లాట్ఫామ్ కూడా ఉంది కాబట్టి వెంటనే నాకు కాల్ చేయండి. 0891-272-7277-2772-7272-7. మరి నెక్స్ట్ కాలర్ మాట్లాడేసి చక్కటి సాంగ్ అయితే మనం వినేద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే, బాగున్నారండి?
0: నేను చాలా చాలా బాగున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేనెవరు చెప్పుకోండి చూద్దాం.
0: ఇప్పుడు నాకా? క్షమించి చెప్పేయండి.
1: ఇందిరా అత్తయ్యపాలెం విశ్వసత్న.
0: ఓకే, ఇందిరమ్మ గారు బాగున్నారా?
1: బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: చాలా చాలా బాగున్నాను.
1: ఇవాళ
0: మరి
1: ఏం
0: మా
1: టాపిక్?
0: ఇందిరమ్మ గారు ఏమవుతారో అనుకున్నారు?
1: ఏమవుతాను ఎప్పుడు అనుకోలేదండి.
0: ఏమీ
1: ఈ
0: అనుకోలేదా?
1: ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో ఆడపిల్లలకి చదువు వద్దనేవాళ్ళు కదా
0: అవును.
1: మా నాన్నగారు. మేము ఐదుగురు అక్కచెల్లెలు. మా నాన్నగారు ఏంటన్నారంటే మా అన్నయ్యలు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు చదువుకున్నారు. అంటే అప్పటి వాళ్ళు 11th క్లాస్ వరకే ఆడపిల్లల్ని ఉంటనే కూర్చోపెట్టే వాళ్ళకి ఇటు అటు వాళ్ళ కబుర్లు తప్ప మరేం రావు, చదువులో పెట్టి వాళ్ళ బ్రతు ఒక జీవితం ఏర్పడుతుంది కదా, వాళ్ళంతా వాళ్ళ అన్నిటికీ జీవనాధారం ఎవరి మీద పడక్కర్లేదని మమ్మల్ని డిగ్రీ వరకు చదివించారండి.
0: సూపర్ కదా,
1: అంటే
0: అప్పట్లో డిగ్రీ అంటే మామూలు విషయం కాదు కదా.
1: మామూలు కాదమ్మా. అంటే చదివాక అన్నారు ఇందిరా, నేను ఇందిరా ఎంఏ చూశానంటే ప్రైవేట్ గా ఎంఏ తెలుగు కట్టాను.
0: సూపర్ సూపర్ సూపర్ అమ్మా.
1: డిగ్రీ 6 నెలలకి తెలుగు పండిట్ ఉద్యోగం వచ్చిందమ్మా, 37.5 సంవత్సరాలు చేశాను.
0: ఓకే, నాన్నగారు బాటలో నడిచారు, మంచిగా టీచర్
1: నాన్నగారు
0: గా
1: మా
0: సెటిల్
1: అందరికి
0: అయిపోయారు.
1: జీవితాలు ఇచ్చారమ్మా.
0: ఇచ్చారు,
1: అమ్మ
0: సూపర్.
1: మనకున్న ఆస్తి చదివే తల్లి ఈ రోజుల్లో
0: అవునండి,
1: కూడా.
0: మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ,
1: ధన్యవాదములమ్మా,
0: థ్యాంక్
1: బాయ్.
0: యూ, థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, మరి మీరు కూడా మీ జ్ఞాపకాన్ని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే వెంటనే కాల్ చేసేయండి. మరి అంతకన్నా ముందు సూపర్ హిట్ ట్రాక్ తో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. వింటూనే ఉండండి 102 FM.

0: సూపర్ సాంగ్ అయితే మనం విన్నాం కదండి. ఇలాంటి ట్రాక్స్ వింటూ ఉంటే ఎలా అనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది? ఎస్, నేనైతే ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం, వారి మాటల్లో ఏం చెప్తారా అనేది. హలో,
1: హలో కావ్య గారు, నమస్తే, గుడ్ ఈవినింగ్.
0: నమస్తే, గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: రాధా ఫ్రమ్ శ్రీకాకుళం.
0: ఓకే రాధా గారు, చాలా జోష్ గా ఉన్నారు.
1: నేను ఎప్పుడు జోష్గా ఉంటాను.
0: సూపర్ సూపర్. అయితే మరి విన్నారా టాపిక్?
1: విన్నాను విన్నాను.
0: మరి మీరే, థ్యాంక్ యూ, మీరేం అవ్వాలనుకున్నారు?
1: నాకైతే సింగింగ్ అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు పాడుతుంటాను ఏదో కొద్దిగా.
0: పడద్దాం మరి,
1: పూర్తిగా నేర్చుకుని ఇంకా సంగీతంలోని సరిగమ్మలు అవి నేర్చుకుని పాడుంటే ఇంకా బాగుండేదని నేను అనుకుంటున్నాను.
0: మరి నేర్చుకుందామా ఇప్పుడు, అవుతుందా? ఓకే ట్రై చేయండి, మళ్ళీ వినిపిద్దాం మన ఛానల్లోనే, సరేనా? థ్యాంక్ యూ. ఎస్, మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. ఎస్ ఫ్రెండ్స్, మరి టాపిక్ అయితే విన్నారు కదా, సో మీరు కూడా ఈ టాపిక్పై మాట్లాడాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి 0891-2727-244 and 2727-288. నెక్స్ట్ కాల్. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
2: శ్రీకాకుళం జిల్లా ఆమదాల నుంచి సుమార్ మురళి మేడం.
0: ఓకే మురళి గారు, బాగున్నారు? ఓకే, నేను చాలా చాలా బాగున్నాను. మరి టాపిక్ విన్నారా?
2: టాపిక్ విన్నాం. నేను యాక్చువల్గా 8th క్లాస్ నుంచి జర్నలిస్ట్ అవ్వాలనుకున్నాను. అలాగే జర్నలిస్ట్ అయినా అయ్యాను.
0: అయ్యారా, సాధించారు. సూపర్ సూపర్ సూపర్ అండి. హలో, డిస్కనెక్ట్ అవుతుంది, కొంచెం చూసుకోండి. నాకన్నా మీకే బాగా తెలుసు ఎక్కడ సిగ్నల్ పాయింట్ వస్తే ఎక్కడ బాగా మీకు సిగ్నల్ వచ్చి మాట్లాడడానికి అవుతుంది, ఇలా కట్ అవ్వకుండా. మరి నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
3: హలో, నమస్తే మేడం. ఆత్రేయపురం నారాయణరావు, ఓల్డ్ సీవే డౌన్, విశాఖపట్నం.
0: పిన్ కోడ్ మిస్సింగ్.
3: పిన్ కోడ్ 3.
0: ఓకే గుడ్. మరి ఏమవుదాం అనుకుంటున్నారు, ఏమవ్వాలనుకున్నారు?
3: సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేసి పబ్లిక్ హెల్ప్ చేద్దామని చెప్పని అనుకున్నాను, అలాగే అయ్యాను, అలాగే రిటైర్ అయ్యా.
0: సూపర్ సూపర్ సార్, అందరికి చాలా ఇన్స్పిరేషన్ అన్నమాట మీరంతా.
3: హెల్ప్ చేసే అవకాశం కూడా కలిగింది నాకు పబ్లిక్ కి.
0: సూపర్. అయితే
3: భగవంతుడి దయ వల్ల అందరికి హెల్ప్ చేశానా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇలాంటివి అంటే ఆ గోల్ని, అంటే చెప్పింది గోల్ని సాధించడంలో ఆ కిక్కే వేరబ్బా. ఇప్పుడు వింటున్నారు కదా చాలామంది, అలా అనుకున్నారు, అలా జరిగేలా చూసుకున్నారు, మరి ప్రయత్నిస్తే ఏదైనా జరుగుతుంది అని నిరూపించుకున్నారు. నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
4: లైన్లో ఉన్నారండి?
0: నేను లైన్లోనే
4: ఉన్నారు. నవరాణి గారు,
0: నేను భోజనం చేసేసాను ఇంకొద్దు నాకు.
4: ఏంటండి మీ నవ్వులోనే నవరత్నాలు రాలిపోతున్నాయండి మాకు,
0: ఇక్కడ పట్టుకోవడానికి ఎవరు లేరు.

0: బట్ మీరు
1: ఏం
0: చెప్పండి.
1: లేరు కానీ నాకు అర్థమైంది. నా పేరు అగ్రహారం శ్రీనాథని, నేను చిన్నమారి నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే అండి, మరి మీరే ఏం అవుదాం అనుకున్నారు?
1: నేనైతే ఏమవుదా అనుకున్నానంటే ఒక ఘంటసాల సింగర్ లాగా, ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం సింగర్ లాగా అవుదామని అనుకున్నానండి, కానీ నేను అవ్వలేకపోయాను.
0: ఏం అడ్డు
1: మామూలు సింగర్
0: వచ్చింది?
1: అయ్యాను, మామూలు సింగర్ అయ్యాను కానీ నేను వాళ్ళలాగా నేను అవ్వలేకపోయానండి.
0: ఎందుకలా?
1: ఎందుకలాగంటే ఇంకా
0: ప్రయత్నించలేదా? ప్రయత్నించాలని అనుకున్నారా?
1: నేను ముందు నుంచే అనుకున్నానండి.
0: అనుకున్నారు. మరి అనుకున్నది
1: నేను చిన్నప్పటి నుంచి, రేడియో వాయిస్ తో కూడా పాడేవాడిని.
0: మరి ఒకసారి ఛాన్స్ ఇస్తే పాడేస్తారా? మరి
1: తప్పకుండానండి,
0: మరి
1: లేదా
0: పాడేయండి.
1: అంటే మా జెన్ వాయిస్ వల్ల పాడాలి కదా. మరి
0: ఇప్పుడు మీరు లేడీస్ అన్నారు కాబట్టి చక్కగా పాడేయండి. ఇప్పుడు విందాం.
1: అది చిన్న పిసరైనా పాడాలి.
0: అవునా?
1: నేను పాడతానైతే చిన్న పిసర పాడతాను.
0: చిన్నదే
1: ఇది పాట కానే కాదు,

0: నందన శృతిగా నోందన లయగా సాగిదానని ఇది పాట కానీ కాదు ఈ రోగం నాకు రాదు.
1: థ్యాంక్ యూ సో మచ్ అడగగానే పాడినందుకు, థ్యాంక్ యూ. ఎస్, సో ఇలాంటి మల్టీ టాలెంట్స్ మనలోనే ఉంటాయన్నమాట, అప్పుడప్పుడు ఇలా బయటికి తీయాలి. సో నేనున్నాను కదా మీ అందరికీ గుర్తు చేయడానికి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడి మనం చక్కటి ట్రాక్ అయితే వినేద్దాం. హలో, ఓకే, హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్, నా పేరు గోపి, మల్కాపురం ఏరియా మాట్లాడుతున్నాను.
1: ఓకే గోపి గారు, టాపిక్ విన్నారా అండి?
2: విన్నాను మేడం.
1: ఓకే, మరి మీరు ఏం అవ్వాలి అనుకున్నారు?
2: మరి నేనంటే మొన్న అప్పుడులో టెన్త్ ఎగ్జామ్ మేడం నాది. మరి ఏమవుదాం అనుకుంటాం, ఇంకేమీ చేయలేదు. కాకపోతే ఏంటంటే నేను అనుకున్నాను, మా అన్నయ్య గారింటికి వైజాగ్ వచ్చేటప్పుడు అదే ఇంటి పక్కన కొద్ది వెల్డింగ్ చేసేవాళ్ళు అనమాట.
1: ఓకే,
2: ఆ లైటింగ్ చూసి నాకు అనిపించింది వెల్డింగ్ ఇలా చేస్తే నేను బాగుండు అని.
1: ఓకే,
2: భగవంతుడు నాకు అదే తపాస్ ఇచ్చాడు అనమాట. ఈ రోజు ఏంటంటే వెల్డింగ్ షాప్ పెట్టుకున్నాను మేడం.
1: మంచిగా రన్ చేస్తున్నారు అయితే, సూపర్ సూపర్. నేనెప్పుడు వినలే ఇలాగా. సూపర్ అండి, థ్యాంక్ యూ,
2: థ్యాంక్ యూ మేడం,
1: థ్యాంక్ యూ. ఎస్, ఓకేనా? సో కాల్ అయితే కట్ అయింది. సో మీ అందరి కోసం కేఆర్ఎఫ్ కంచర్పాలెం చిత్ర నుంచి ఈ గీతం.

0: జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువులో తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: వాళ్ళు ఎగ్జాక్ట్లీ మీ ట్యూన్ చేసి వింటున్నారు 102 FM. ఇది అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి టాపిక్ తో చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం. మరి నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేము ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసరావు రామలక్ష్మి.
0: ఓకే అండి, మరి టాపిక్ విన్నారా?
1: బాగున్నారా మేడం?
0: నేను చాలా బాగున్నాను. మరి మీరు
1: టాపిక్
0: ఏం
1: ఏందా
0: అవ్వాలి
1: మేడం?
0: అనుకున్నారు?
1: నేను చదువుకునే రోజుల్లో పోలీస్ అవ్వాలనుకున్నాను మేడం,
0: ఓకే,
1: కాకపోతే ఇప్పుడు టైలర్ అయ్యి మిషన్ పని చేసుకుంటున్నాను.
0: ఎందుకు ఆగిపోయిందంటారు?
1: ఆర్థిక పరిస్థితి కొంచెం ఇదిగా ఉండి ఆగిపోయింది మేడం.
0: ఓకే, కానీ ఇలా చెప్పుకున్నారనమాట నేను పోలీస్ అవుతాను అని.
1: అవును మేడం, ఉన్న కోరికే కదండి ఇది.
0: సూపర్. అప్పుడు నాన్నగారు ఏమని ఉంటారు?
1: నాన్నగారు ఏమనలేదండి, ఆయన చదువుకోమని అన్నాడు, కాకపోతే మా ఫ్యామిలీ పెద్దదవడంలో కష్టపడి కుటుంబం అండి, ఎవరు ఆర్థికంగా చేయో తందించేవాళ్ళు లేరు,
0: ఓకే
1: అందుకని చెప్పేసి ఇంకా అలా అయిపోవడం జరిగింది.
0: ఓకే అండి, సూపర్ అయితే. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, ఎస్, ఇలాంటి ఒక్కొక్క సందర్భంలో కూడా చాలా అవ్వాలి అనుకుంటారు బట్ ప్రయత్నిస్తారు, కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల అలా కూడా ఆగిపోతూ ఉంటాయన్నమాట. ఎనీవే, మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి సూపర్. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
2: నమస్కారం అండి. అమ్మ
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: మంగళపాలెం నుండి సత్యనారాయణ మాట్లాడుతున్నాను అమ్మా.
0: ఓకే అండి, టాపిక్ విన్నారా?
2: విన్నానమ్మా. నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక తెలుగు మాస్టర్ అవ్వాలనుకున్నాను కానీ అవ్వలేదమ్మా. అయితే మాత్రం ఖచ్చితంగా మాస్టర్ అయ్యానమ్మా.
0: సూపర్.
2: మా భార్యకు భర్తను అయ్యానమ్మా.
0: మంచి పొజిషన్ కొట్టేశారు కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, చూడండి ఎంత గ్రేట్గా చెప్పుకుంటున్నారు కదా, సూపర్. మరి నెక్స్ట్ కాలర్ నేను చెప్పేస్తాను అన్నారు, వారితో మాట్లాడి మంచి సాంగ్ అయితే మనం వినేద్దాం. హలో,
3: 102 FM, అజయ్ కావ్య గారు బాగున్నారని?
0: చాలా చాలా బాగున్నానండి, మీరు బాగున్నారా?
3: మీకు అసలు బాగున్నది అనుకున్నాం.
0: ఓకే, విన్నారా టాపిక్?
3: అసలు పూడి సత్యరెడ్డి. ఆకాశవాణి విశాఖపట్నం అనే రేడియో అవ్వాలనుకున్నప్పుడు అండి, రేడియో సరదా ఉంటుంది చిన్నప్పుడు వినిపించే వార్తలుగా చదివారు కదండి, హాజీ అవుదాం అనుకున్నాం కానీ నా కోరిక తీరిందండి.
0: ఎలా
3: ఇలాగా?
0: ఇలా సూపర్ సూపర్ అయితే
3: ఇవాళ మళ్ళీ కాపాడమని నా గొంతుకి అంత కనపడుతుంది కదండి.
0: అవునండి,
3: అదే
0: సూపర్ అయితే. హలో, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. అర్థమైంది మీ జోజ్ ఏంటి, మీ మాటల్లోనే తెలుస్తుంది అనమాట, అవ్వాలి అనుకున్నారు బట్ ఇలా అయిపోయారు అనమాట.

0: వాళ్ళు ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. మరి నెక్స్ట్ మన సరదాగా కాసేపు కాల్ వస్తా అయితే మాట్లాడేద్దా. మరి కాలర్స్ అయితే లైన్లో ఉన్నారు. హలో,
1: నమస్తే అండి. రమ్య, భవ్య, శ్రవ్య, కావ్య గారు.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఎవరు మాట్లాడుతున్నారు? నేను తప్ప ఇంకెవరు ఇలాగ అంటారు మిమ్మల్ని?
0: చెప్పండి.
1: నేను ఎవరైనా గెస్ట్ లేదా?
0: అస్సలు.
1: చిరంజీవి అండి.
0: ఓకే, చిరంజీవి గారు.
1: మీ నవ్వు సూపర్ అండి, మీ యాంకరింగ్ మరీ సూపర్.
0: ఓకే, మరి మీరేం అవుదాం
1: నేను
0: అనుకున్నారు?
1: నేనైతే సింగరు కమ్ మిమిక్రీ స్టార్, రెండిట్లో ఏదైనా అవుదారనుకున్నాను, లేదా రెండు రెండు దగ్గరయ్యాయి కాబట్టి అది అవుదారనుకున్నాను.
0: మరి ఎందుకు అవ్వలేదు?
1: ట్రై చేయలేదు, ఎక్కువ ట్రై చేయటానికి పరిస్థితులు అనుకూలించలేదు. ఇంట్లో అందరూ వ్యతిరేకం నేను ఏదైనా చేద్దాం అనుకుంటే.
0: మరి ఇప్పుడు ఛాన్స్ ఉంది కదా, మరి ట్రై
1: ఇప్పుడు ఇంకా
0: చేయొచ్చుగా.
1: ఛాన్స్ లేదండి, నాకు ఇప్పటికే 50 దాటిపోయినాయి.
0: ఎవరు చెప్పారు? ఇప్పుడు కూడా ట్రై చేయొచ్చు, ఒకసారి ట్రై చేద్దాం.
1: ఎక్కువ సింగింగ్ ఎక్కువ, నేను చిన్నప్పటి నుంచి బాలు అభిమాని నేను.
0: హలో చిరంజీవి గారు, ఏమైపోయారు? ఓకే, మరి నెక్స్ట్ కాలర్ ఒక్కసారి. మీకు తెలుసు కదా సిగ్నల్ పాయింట్ అంటే కొంచెం డిస్టర్బెన్స్గా వచ్చింది, బట్ అయినా ట్రై చేశాను బట్ కట్ అయింది. ఐఎమ్ సో సారీ. మరి నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం.
1: మళ్ళీ
0: హలో.
1: కనెక్ట్ అయిందండి.
0: ఓకే, లక్కీ పర్సన్ మీరు.
1: లక్కీ పర్సన్ అండి, మరి చిరంజీవి కదా.
0: సూపర్ సూపర్, చెప్పండి.
1: ఏముందండి, ఇప్పుడు నేను ఒక చిన్న ఐటమ్ చెప్తాను. కమల్ హాసన్ గారు సతీ లీలావతిలో డిఫరెంట్ గా మాట్లాడతారు, ఆ మాట మాట్లాడతాను మీరు వినండి.
0: ఓకే.
1: కావ్య గారు మీరు చాలా బాగా చేస్తున్నారండి, మీ మీ క్రీ సూపర్ అండి బాబా. అది ఉంటానండి.

0: థ్యాంక్ యూ అండి. ఎస్, ఎలాంటి టాలెంట్స్ వాటికి తీసుకొచ్చేదే కావ్య అనమాట. మరి నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నూకరాజన్ దగ్గర నుండి.
0: ఏంటి అంత డల్గా మాట్లాడుతున్నారు?
1: హుషారుగానే ఉన్నాం.
0: హుషారుగానే ఉన్నారు, గుడ్. మరి మీరు ఏది అవుదాం అనుకున్నారు?
1: నేను ఉపాధ్యాయుడు అవుదాం అనుకున్నానండి. లెక్కలు సూపర్ గా
0: చేసేవారు,
1: చదివేవాడిని. 7th క్లాస్ వరకే చదివాను నేను. అప్పుడు నాకు యాక్సిడెంటల్ గా కరెంటు షాక్ వల్ల ఒక చెయ్యి కన్ను పోగొట్టుకున్నాను.
0: ఓకే అండి.
1: ఇంకా మూలంగా ఇంకా చదువుకు ముందుకెళ్ళలేకపోయాను, అనుకున్నది సాధించలేకపోయాను.
0: మీ కళ్ళ ముందే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో ఎవరో ఒకరు అవుతారు కదా, సో హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ.
1: అయితే ట్యూషన్స్ చెప్తుంటానండి, 1 నుండి 5వ తరగతి వరకు.
0: ఓ సూపర్, ఇంకేంటి, మన గోల్ రీచ్ అయినట్లే కదా.
1: గవర్నమెంట్ జాబ్ కొట్టలేకపోయాను.
0: పర్వాలేదు, మీరు అనుకున్నది జరిగింది కదా. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, ఇలా కూడా జరుగుతూ ఉంటాయి, వాళ్ళు ఇన్స్పిరేషన్ గా మనం తీసుకొని మనం కూడా తప్పకుండా మనం ఏం అవ్వాలి అనుకుంటున్నామో ఖచ్చితంగా అయ్యేలా మనం చూసుకుందాం. మరి నెక్స్ట్ కాలర్ అయితే నేను అయిపోతాను అంటున్నారు, ఏమైపోయారో చూద్దాం. హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: బాగున్నారండి.
0: చాలా బాగున్నాను.
2: అనకాపల్లి జిల్లా నా పేరు తాతారావు టైలర్ అండి.
0: తాతారావు గారు, కొంచెం చాలా డిస్టర్బెన్స్ గా ఉంది.
2: బయటకొచ్చానండి షాప్ల నుంచి.
0: కొంచెం ఇంకొంచెం ముందుకు రారా,
2: రోడ్డు మీద వచ్చానండి.
0: వద్దొద్దొద్దు, అలా కాదు, పక్కకి రమ్మనండి, రోడ్డు మీదకి వెళ్ళొద్దు.
2: పాల్వాన్ రోడ్ అండి మాది. అయితే అండి, నేనైతే యాక్చువల్గా డాక్టర్ అవుదాం అనుకున్నానండి.
0: ఓకే,
2: అయితే యాత్ర కూడా వెళ్ళిపోయానండి. టైలర్ నేనండి.
0: సంతోషమే కదా. ఏమైంది, నేను చెప్తూనే ఉన్నాను కదా ముందుగానే. సో సిగ్నల్ పాయింట్కి వచ్చి, అంటే మీకు తెలుసు ఆ పాయింట్లో చక్కగా వినిపిస్తుంది అని మంచిగా చెప్తున్నారు, కాల్ కట్ అయింది. సో నో ప్రాబ్లం, మళ్ళీ ట్రై చేయండి, కనెక్ట్ అవుతుంది. ఇంకా మనకి చాలా టైం ఉంది కాబట్టి నెక్స్ట్ కాల్లో నేను మాట్లాడేస్తాను అంటున్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో,
3: నమస్తే మేడం.
0: గోవింద్ గారు, ఈస్ట్ గోదావరి అందరూ బాగున్నారా?
3: మొత్తం ఆకాశవాణి అయితే మొత్తం అందరూ కూడా ఆకాశవాణి వినేవాళ్ళు.
0: ఓకే, ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరిలో అందరూ బాగున్నారు.
3: అందరూ బాగున్నారు, అదే కాకుండా మొత్తం ఇండియా అందరూ, మొత్తం ప్రపంచం అందరూ బాగుంటారు మేడం.
0: బాగుండాలి, అవునండి. ఓకే, మరి మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు అనుకున్నారు?
3: నేను ఆల్రెడీ చేసే వరకే ఇంకా డెవలప్ చేయొచ్చు అనుకున్నాను, కానీ జనం మనకి అందుబాటులో లేక డెవలప్ అవ్వలేదండి.
0: ఓకే,
3: కానీ నేను చేసే వరకు కూడా మంచి సివిల్ కన్స్ట్రక్షన్ లో నేను గవర్నమెంట్ వర్క్ కాంట్రాక్టర్, మెయిన్ కాంట్రాక్టర్ గారి దగ్గర నేను తీసుకుని చేపిస్తా ఉంటాను అనమాట అండి.
0: ఓకే అండి,
3: నేను చేసేది కూడా కాంట్రాక్ట్ బేసిక్ అండి, కానీ ఏంటంటే జనం అందుబాటులో లేక కొన్ని కొన్ని వర్క్లు గవర్నమెంట్ వర్క్ చేస్తున్నాం అనమాట అండి.
0: ఓకే అండి, సో మీకు దొరకాలని నేను కోరుకుంటున్నాను, తప్పకుండా మీరు అనుకుంది సాధిస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ ఫ్రెండ్స్, మరి మీరు కూడా నాతో మాట్లాడాలి, మీకు అంటే మీరు ఏం అవ్వాలి అనుకున్నారో అప్పుడు అవ్వలేదు, బట్ ఇప్పుడు అవ్వాలి అనుకుంటే కంపల్సరిగా నాతో చెప్పాలి, ఇప్పుడు చేయాలి, నాతో మాట్లాడాలనుకుంటే వెంటనే కాల్ చేయండి 0891272744 అండ్ 2727288. మరి మీ అందరు వెయిట్ చేస్తున్నారు ఏ సాంగ్ నెక్స్ట్ అని. మరి మీ అందరి కోసం ఈ సాంగ్.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్. సరదాగా కాసేపు కార్యక్రమంలో మన కాలర్స్ తో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. నేను చెప్పానా కాల్ కనెక్ట్ అవుతుంది అని?
1: నేను యాక్చువల్ ఏంటంటే డాక్టర్ అవుదాం అనుకున్నానండి. ఇంట్లో పరిస్థితులు బాగుంటాయి కూడా అవ్వకపోయాను. లాస్ట్ టైం ఫైనల్ టైలర్ అయ్యానండి. అందరూ బట్టలు కొట్టడానికి
0: చూసారు చాలా హ్యాపీగా ఉన్నారు. మీ మాటల్లోనే తెలుస్తుంది అనమాట చాలా బిజీగా కూడా ఉన్నారు.
1: అందరూ బాగుండాలన్నమాట. అందరూ పేరు పేరు నాయ చెప్పండి.
0: ఓకే, మీరే చెప్పేశారు. ఇంకా
1: దాయండి.
0: ఎస్, చాలా చాలా బాగా చెప్పారనమాట. మరి నెక్స్ట్ కాల్ తో మాట్లాడేద్దాం. హలో
2: హలో, శుభ సాయంత్రం కావ్య గారు.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు?
2: నా పేరు రాజు, గోపాలపురం అండి.
0: ఓకే రాజు గారు.
2: కావ్య మాటలు, కావ్య గారి మాటలంటే వస్తాయి మధురమైన జ్ఞాపకాలు.
0: 5:30 గంటలకు వస్తుంది అక్కడ చెప్పాలి.
2: ఆ కవితల కన్నా ఈ కావ్య గారి మాటలు బాగుంటాయండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి విన్నారా టాపిక?
2: విన్నానండి.
0: ఏంటండి అంత డల్ గా ఉన్నారు?
2: నేను తెలుగు టీచర్ అవ్వాలనుకున్నానండి. ఇంటర్ చదివి టీటీసీ తీసుకున్నానండి.
0: ఓ సూపర్ కదా.
2: 2 మంత్స్ అయ్యేటప్పటికి బ్రదర్ చనిపోయాడండి.

0: వ్యవసాయ భారం పడింది అండి, చదువు అటకెక్కింది, నేను పారబడిన పొలం వచ్చింది.
1: ఓకే, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు?
0: మామూలుగా ఫార్మర్ అండి.
1: ఓకే అండి, సూపర్ ఫార్మర్ అంటే మాకు ఎంత రెస్పెక్టో మీరు అంతే రెస్పెక్ట్.
0: అవునండి,
1: థ్యాంక్ యూ.
0: కానీ కళ అనేది నెరవేరలేదు.
1: అవుతుందండి, ఇప్పటికైనా అవుతుంది, మీరు ట్రై చేయండి.
0: అందుకని మా పాపని చేద్దారని అనుకుంటున్నానండి.
1: సూపర్ కదా, మనం ఏమనుకుంటామో అది అవ్వకపోతే
0: అవునండి,
1: ఖచ్చితంగా
0: అవునండి,
1: మన పిల్లల పిల్లల మీద నుంచి చూపించుకోవాలి కదా. సూపర్,
0: అవునండి,
1: తప్పకుండా అవుతుంది, మీ
0: మా
1: ట్రై
0: పాప నా
1: చేయండి.
0: ఆశయాన్ని నెరవేర్చానని ప్రామిస్ చేసిందండి.
1: ఇంకేం కావాలండి మీకు? చాలు, ఇంకా మీరు అయిపోయినట్లే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ,
0: చదువుకోండి.
1: సూపర్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్, నాకు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ విషయాలు అయితే నాకు బాగా తెలుసు. ఒకవేళ వాళ్ళు అవ్వను అంటే, ఇలాంటిది అవ్వాలి అనుకున్నాను ఆ టైంలో, సో వాళ్ళు అవ్వకపోయినా పిల్లల రూపంలో జరగాలి, వాళ్ళతో ఎలా అయినా చేయించాలి అనుకునే ఫాదర్స్లో మా ఫాదర్ కూడా ఉన్నారు. సో మరి ఇంకో ఫాదర్ కూడా ట్రై చేస్తున్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారో, మరి మంచి మంచి ఇలాంటివి చెప్పడానికి, మనకి గైడ్ చేయడానికి. సూపర్ కదా. సో నెక్స్ట్ కాల్తో మాట్లాడేద్దాం, ఏం చెప్తారో
0: హలో,
1: వినేద్దాం. హలో,
0: శుభ సాయంత్రం అమ్మా.
1: శుభ సాయంత్రం, ఎవరు మాట్లాడుతున్నారు?
0: బాగున్నారా?
1: మీరు బాగున్నారా?
0: మీదేదో బాగున్నామ్మా.
1: చెప్పండి.
0: సూరబాబు డాబా గారి ట్రాన్స్ఫర్ మాట్లాడుతున్నామా.
1: ఓకే, మరి మీరు ఏరి?
0: ఏదమ్మా,
1: చాలా డిస్టర్బెన్స్గా ఉంది. హలో, హలో, నేను చెప్తూనే ఉన్నా కదా కాల్ కట్ అవుతుంది. మరి నెక్స్ట్ మన కాలర్. హలో, డిస్కనెక్ట్ అవుతుంది అన్నమాట. మరి ఇలాంటి టైంలో ఇలాంటివి అవుతుంటే చాలా చాలా కొంచెం ఇరిటేట్గా ఉంటుంది, ఎందుకంటే మీకు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు కాల్ కనెక్ట్ అవ్వలేదు అని. బట్ మనం కొంచెం సిగ్నల్ ఉన్న పాయింట్కి వచ్చి మాట్లాడుకున్నట్లయితే మనం క్లియర్గా మీ మాట్లాడేది మాకు వినిపిస్తుంది, మీ మీ భావం ఏంటో మాకు తెలుస్తుంది, మనకి అందరూ వింటారు కదా. సో నెక్స్ట్ కాలర్. ఓకే, హలో, ఓకే ఫ్రెండ్స్, మరి సూపర్ హిట్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ అష్టాచమ్మా నుంచి మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూనే ఉండండి.

0: వైల్ సుబ హీ ట్రాక్ అయితే మనం విన్నాం కదా, శ్రీకృష్ణ వాయిస్తో ఎంత స్మూత్గా ఉంది అంటే అంత స్మూత్గా ఉంది. మరి నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, అతను మాట్లాడేద్దాం. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, కాల్ డిస్కనెక్ట్. నెక్స్ట్ కాలర్, హలో,
1: హలో,
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి. నేను గుంటూరు నుంచి కుమార్ మాట్లాడుతున్నాను.
0: ఓకే కుమార్ గారు, ఓకే,
1: నేను
0: మీ వాయిస్
1: చిన్నప్పుడు
0: చెప్పండి చెప్పండి.
1: బ్యాంక్ మేనేజర్ అవుదాం అనుకున్నాను,
0: ఓకే,
1: కాకపోతే రీజనింగ్ అర్థమెటిక్ నేను ఫీచర్ అవడం కష్టమైపోయి అది అవ్వలేకున్నాను. కాకపోతే ఇప్పుడు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటున్నా. కాకపోతే
0: ఓకే, వెరీ ఆల్ ది బెస్ట్ అండి.
1: పై ఇంకొక విషయం ఏమిటంటే నా ప్యాషన్ సింగింగ్.
0: ఓకే అండి,
1: నా ప్యాషన్ సింగింగ్, ఇంకా దాన్ని అంటే ప్రొఫెషన్ గా ఎంచుకోవాలనుకుంటున్నాను అది, కానీ కుదరట్లా.
0: ఓకే, ట్రై చేయండి,
1: అది కూడా ప్రొఫెషన్ లో ఎంచుకోవాలి అది కూడా.
0: తప్పకుండా మీరు చేయాలి
1: అది
0: అనుకున్నారు, చేసేయండి, ట్రై చేయండి, ఓకేనా?
1: సింగింగ్ ఒకటి, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఒకటి వస్తే నాకు రెండు ఫుల్ఫిల్ అయితే బాగుంటుందండి.
0: షోర్ షోర్ అండి. హలో, సారీ, మరి నెక్స్ట్ కాలర్ అయితే లైన్లోనే, వారితో మాట్లాడేద్దాం. హలో, ఓకే, ఎస్ ఫ్రెండ్స్, మరి ఈ టాపిక్పై చాలా చాలా విషయాలు అయితే నేను తెలుసుకున్నాను. అండ్ ఏమవుతారు అనగానే ఏం చెప్పారండి, సూపర్ చెప్పారనమాట. మరి ఇలాంటివి మీరు కూడా మాట్లాడాలి, చేయాలి, నాతో షేర్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ 0891272724 అండ్ 2727288. మరి టైం కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి సో వెంటనే కాల్స్ చేయండి. హలో, ఓకే ఫ్రెండ్స్, మరి కాల్ అయితే రావడం లేదు, మరి కాల్ అయితే డిస్కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ పార్ట్తో ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్పేద్దాం. వింటూనే ఉండండి 102 FM.

ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు 102 FM. ఇది అలరించే కేరడం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి స్టూడియోలో సమయం 5:01 దాటి 30 సెకండ్లు. మరి ఇప్పుడు స్టార్ట్ అవుతున్న కార్యక్రమం యువవాణి యువజనుల కార్యక్రమం. మరి ఈరోజు జీవితంలోనూ ఉద్యోగంలోనూ మనకి అవసరమైన నైపుణ్యాలు విషయాలన్నీ కాలేజీలోనే నేర్పించరు. కొన్ని మనం సొంతంగా సాధన చేస్తేనే మనకి అవి వస్తాయి. అలాంటప్పుడు వాటిని సరిగ్గా నేర్చుకోలేకపోతే చాలా నష్టం కలుగుతుంది కదా. అందుకే దేన్నైనా సరే సొంతంగా నేర్చుకునేటప్పుడు, అంటే సెల్ఫ్ లెర్నింగ్, కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు నిపుణులు. మరి ఈ కార్యక్రమంలో మరి ఆ చిట్కాలు అయితే మనం తెలుసుకుందాం. మరి ముందుగా ఒక సూపర్ హిట్ ట్రాక్తో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. వింటూనే ఉండండి 102 FM.

బిజినెస్ ఫ్రెండ్ సూపర్ హిట్ ట్రాక్ అయితే మనం విన్నాం ఫ్రమ్ ద మూవీ తొలి ప్రేమ చిత్రం నుంచి. మరి సొంతంగా నేర్చుకునేటప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేది మన యువవాణి కార్యక్రమంలో వింటున్నాం. ఆసక్తి, దేన్నైనా మనం నేర్చుకునేందుకు కుతూహలంగా ఎక్కువగా తొలిమెట్టు ఏంటో తెలుసా? నేర్చుకోవడానికి చూపించే తపన మనల్ని పూర్తిగా ప్రేరేపిస్తుంది. అందుకే ఆ అంశం పట్ల ఆసక్తి పెంచుకోవాలి. మొత్తంగా ఆ విద్య ఒంటుబట్టే వరకు దాన్ని కొనసాగించగలగాలి. మధ్యలో విసుగ్గా అనిపించినా, వల్ల కాదు అనిపించినా వదిలేకుండా చివరి వరకు నేర్చుకునేలా మనకు మనమే ప్రేరణ పొందాలి. ఇలా అయితే మనం ఏవైతే నేర్చుకోవాలి అనుకుంటున్నామో దాని మీద ఆసక్తి అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. అలాగే వినియోగం, మనం దేన్నైనా ఎంతవరకు నేర్చుకున్నామో తెలుసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా చేయాల్సిన పని దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించడం. ఉదాహరణకు ఏదైనా మనం సాఫ్ట్వేర్లో లేకపోతే ఏదో ఒక హార్డ్వేర్ వర్క్నో నేర్చుకున్నాం, మరి అది ఉపయోగించాలంటే ప్రయత్నిస్తేనే కదా మీకు ఎంతవరకు వచ్చింది, ఏం తెలుసు, తెలిసిన విషయాన్ని అంచనా వేయచ్చు, ఎక్కడ వెనుకబడ్డారో తెలుసుకొని తప్పులు సరిదిద్దుకోవచ్చు. ఏ నైపుణ్యానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది కదా. సో తప్పకుండా మనం ఏదైతే ఆసక్తి చూపిస్తున్నామో ఆ వర్క్ని నేర్చుకొని నేర్చుకున్న దాన్ని ఎలా ఉపయోగించాలి అనే దాని మీద మనం ఆసక్తి అండ్ వినియోగం చేసినట్లు అయితే తప్పకుండా మనం వాటి దారిని మనం నేర్చుకుంటాం అన్నమాట. చాలా టిప్ అనేది ఉపయోగపడుతుంది. మరి నెక్స్ట్ సాంగ్ అయితే మీకు వస్తుంది బెస్ట్ మూవీ నుంచి. వింటూనే ఉండండి 102 FM.

వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రోగ్రామ్ యువవాణి. మరి యువవాణి కార్యక్రమంలో సొంతంగా నేర్చుకునేటప్పుడు ఎలాంటి చిట్కాలు తీసుకోవాలి అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుంటున్నాం. నేర్చుకోవలసిన విషయానికి సంబంధించిన మెటీరియల్ రిసోర్సెస్ను పక్కాగా నిర్ణీత సంఖ్యలో మాత్రమే తీసుకోవాలండి. అంటే ఏవైతే అవి మనకి అంటే అవసరం లేనివి చాలామంది కొంటూ ఉంటారు, వాటికి చాలా దూరం ఉండాలి. వాటిని మనం అనుసరించేలాగా కనిపించిందల్లా చదివితే ఏదీ పూర్తిగా రాదు. కాబట్టి మనకి నచ్చింది కాకుండా ఏదైతే సరైనది ఉందో అది తెలుసుకొని, అంటే మీ ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే పేరెంట్స్ ద్వారానో, లేదంటే ఎక్కువగా మీకు బాగా బుక్స్ చదివే వాళ్ళు మీకు తెలిసే ఉంటారు, వాళ్ళతో ఒక్క విషయం అంటే దీనికోసం మాట్లాడిన అయితే వాళ్ళు బాగా సజెస్ట్ చేస్తారు. ఆ విషయం మనకు పనికి రావచ్చు రాకపోవచ్చు, అందులో తప్పులు ఉండవచ్చు. అందువల్ల నాణ్యమైన మెటీరియల్ ఎంపిక ప్రాధాన్యం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. మరి ఇంకా విషయాలు తెలుసుకునే ముందు ఇంకో సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం వింటూనే ఉండండి 102.5 FM.

వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ యువవాణి. మరి యువవాణి కార్యక్రమంలో మనం చాలా అంటే సొంతంగా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే ఎలాగ మనం ప్రణాళిక అనేది ఉంటుంది అనే టిప్స్ అయితే నేర్చుకుంటున్నాం. మరి ప్రణాళిక సమయం ఉన్నప్పుడు చేద్దాంలే అనే భావన వాయిదాకు దారితీస్తుందట. స్థిరమైన ప్రణాళికతో ముందుకెళ్ళినప్పుడే నేర్చుకునే ప్రక్రియ ప్రభావవంతంగా మారుతుంది. పక్కాగా టైం టేబుల్ వేసుకోవడం, దాన్ని అంతే ఖచ్చితంగా అమలు చేయడం సెల్ఫ్ లెర్నింగ్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో అలాగే మీలాగే నేర్చుకోవాలి అనుకుంటున్న వారితో బృందంగా ఏర్పడవచ్చు. అందరూ కలిసి సాధన చేయడం ద్వారా ఒకరి పొరపాట్ల నుంచి మరొకరు పాఠాలు నేర్చుకోవచ్చు. ఆన్లైన్లో లెర్నింగ్ అయితే కమ్యూనిటీగా ఏర్పడి ఒకరికొకరు సహాయపడడం ద్వారా అధిక ప్రయోజనాలు కూడా పొందొచ్చు. కాబట్టి మన గ్రూప్ డిస్కషన్ కూడా ఇందులోనే ఒక భాగమే అంటున్నారు నిపుణులు. ఇంకా మనం టిప్స్ అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు సూపర్ హిట్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ గురు.

అందలు చూడగానే కళ్ళు మెరిసెరా, పెదవి మీద నవ్వు పోల వాన కురిసెరా. ఆడపిల్లలాగా ఉన్న లేడి పిల్లరా, ఆకాశాన ఎగురుతున్న చేప పిల్లరా.

ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం విత్ మీ ఆర్చీ కావ్యతో. ఎస్, ఇప్పుడు కంటిన్యూ అవుతున్న కార్యక్రమం యువవాణి కార్యక్రమంలో సొంతంగా నేర్చుకునేటప్పుడు అంటే సెల్ఫ్ లెర్నింగ్ చిట్కాలు అనేది మనం తెలుసుకుంటున్నాం. మరి చివరిగా లక్ష్యం అండి, నేర్చుకునే ప్రక్రియలో వీలైనంత చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించడం ద్వారా మొత్తం పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. లక్ష్య సాధన ఇచ్చే ఆత్మవిశ్వాసంతో మరింత ఉత్సాహంగా నేర్చుకోగలుగుతాం. లక్ష్యం లేని ప్రయత్నం అంతగా ఫలించదండి. అందుకే ఏదో గాల్లో చదివేయకుండా ఒక టార్గెట్ అంటూ నిర్దేశించుకుంటే దాన్ని అందుకునేందుకు ప్రయత్నించాలి. మరి చాలా టిప్స్ అయితే మనం యువవాణి కార్యక్రమంలో తెలుసుకున్నాం కదండి. మరి ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. మరి ఫ్రెండ్స్, ఈ పాటతో ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ని వెల్కమ్ చెప్పేద్దాం. వింటూ నేనండి 102 ఎఫ్ఎం.

మరికొద్ది క్షణాల్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క తాజా సమాచారాన్ని వింటారు.

వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ మా పదం మీ భావం. మరి ఈ కార్యక్రమంలో మనం ఈరోజు హృదయం అనే పదం ఇచ్చామాట. ఆ పదం మీద మీకు నచ్చిన మీ భావాన్ని మీ కవితల్ని మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే 6304767436 నెంబర్కి పంపించినట్లయితే మీ భావాన్ని మీ కవితల్ని ఈ సమయంలో అందరూ వినిపించేలా నేను చదివేస్తానన్నమాట. మరి ఇప్పటికే చాలా మెసేజెస్ వచ్చాయి కాబట్టి సో మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు చూద్దామా. హృదయం. హృదయం అంటే మనసు మనసు మెచ్చే మధురమైన తీపి జ్ఞాపకాలు. ఈ తీయని జ్ఞాపకాలు మనసుకు ఎంతో హాయినిచ్చే మన ఎఫ్ఎం రెయిన్బో రేడియో ప్రసారాల్లాగా. సరిగమల సవ్వడిలో సమహారమే మనసుకు ఆనందం పరమానందం. గోపాలరావు గారు, హేమలత గారు, ఉషా గారు, టోనీ గారు విశాఖపట్నం నుంచి మెసేజ్ చేశారు. చాలా బాగుందండి. మరి నెక్స్ట్ మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే, ప్రతి ఉదయం నా హృదయం నీకే పుష్పించినలే, మనసే సుగంధం తలిపే తీయందం. గుండెలోని బద్దలే కళ్ళలోని కన్నీరవుతుంటే హృదయం నిజానికి ఒక రహస్యము. బీశెట్టి సుమలత గంగాధర్ గారు మెసేజ్ చేశారు. మరి ఫ్రమ్ అయితే పంపించలేదు, మరి నెక్స్ట్ టైం చూసుకోండి. మరి నెక్స్ట్ మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే, ఓకే, హృదయం. మాటల కందని భావాల గుడి హృదయం. మౌనంలోనూ మధురంగా పలికే స్వర్గం హృదయం. కన్నీటి చుక్కల్లో కరిగే ఓదార్పు, చిరునవ్వులో మెరిసే చిన్న వెలుకు. ప్రేమను పంచితే పరిమళించే పువ్వు, ఆప్యత నింపితే ఆనందించే లోకం. ఎన్ని గాయాలొచ్చినా ప్రేమని మర్చిపోలేని, ఎన్ని దూరాలున్నా బంధాన్ని విడిచిపెట్టని, మనసులోని మానవత్వానికి చిరునామా అదే మన హృదయం. మరి ఇది పంపించిన వారు ఎవరు అంటే, చంద్రిక కుమార్, రామ్ చరణ్, దిలీప్ భుజరాజ్పాలెం నుంచి పంపించారు. చాలా చక్కగా పంపించారండి. మరి మీరు కూడా పంపించాలి, ఇలాగే నేను చదవాలి, అందరికీ వినిపించాలి అనుకుంటే వెంటనే నాకు మెసేజ్ ద్వారా పంపించేయండి 6304767436 నెంబర్కి. మరి ముందుగా ఈ సూపర్ హిట్ ట్రాక్తో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. వింటూనే ఉండండి 102 FM.

జీనియస్ బ్రెయిన్ సూపర్ హిట్ ట్రాక్ అయితే మనం విన్నాం కదా. ఇలాంటి సమయంలో అలాంటి ట్రాక్స్ వింటూ ఉంటే ఏమనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది. సో అన్ని అలాంటి సాంగ్ ప్లే చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి నెక్స్ట్ మన లిజనర్స్ అందరూ మరి మెసేజ్ అయితే చేశారు, మరి నెక్స్ట్ ఎవరు మెసేజ్ చేశారో చూసేద్దాం. హృదయం హృదయం లయ తప్పక జపిస్తుంది, నిన్ను నీవు కనిపిస్తే పూతకొచ్చిన గులాబీ పూచినట్లు, నీవు కనిపిస్తే కన్నీరు ఆనంద పుష్పాలు పూయమని హృదయం చెప్పింది. ఎందుకో మరి ఎప్పుడు మౌనానికి రాగాలు కడుతూ కవితల పువ్వుల్ని అలరిస్తుంది. హృదయం కదా ఎప్పుడు ఏదో కావాలని పరిచయం చేస్తుంది. నీకోసం అన్నీ ఇప్పటికీ తెలియలేదు, హృదయాన్ని డీకోడ్ చేయడం మనసు వల్ల కావడం లేదు. మరి పంపించిన వారు వీరేంద్ర గారండి, చాలా బాగా రాశారు. మరి నెక్స్ట్ ఎవరు మెసేజ్ చేశారో చూద్దామా. అడారి నాగేశ్వర గారు మెసేజ్ చేశారండి, హృదయం మానవ నిత్య జీవితంలో ప్రేమ దయ జాలి ఆప్యాయత కలిగి ఉన్నవారిని విశాల హృదయం గల మనిషి అంటారు. అంతేకాదు హృదయానికి అనుకూలంగా నడుచుకుంటే మనిషికి మనశ్శాంతి కలుగుతుంది. చాలా చాలా బాగా రాసి పంపించారు. మరి నెక్స్ట్ ఎవరు మెసేజ్ చేశారో చూద్దామా. హృదయం ఉదయాన్నే గుర్తొచ్చే మరో హృదయం ఉండటానికి దూరంగా ఉంటుంది, మనసు ఒకప్పుడు దగ్గరగా ఉంటుంది. నా హృదయంతో పాటు నాకు ఇష్టమైన మరొకరు హృదయం, పసిపిల్లల నుంచి కాలమానం లేని హృదయానికి మనిషి మనిషికి ఇష్టం ఉంటే ఆ హృదయం ఎలా ఉంటుందో ఉదయాన్నే లేచిన వాడికి తెలుస్తుంది. రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి మెసేజ్ చేశారండి, చాలా చాలా బాగుంది. మరి నెక్స్ట్ మెసేజ్ చదివి మరి చక్కటి సాంగ్ అయితే వినేద్దాం. పలకని పెదవుల వెనుక దాగున్న భావాల సడి, అక్షరం కాని చోట ఆగని మౌనపు ఒడి, కలకాలం మోసే బరువు కంటికి కనపడే నిధి, కన్నీటి తెర వెనక కరిగేటి ప్రేమల నిధి, అంతరంగ లోపల అలల వలె పొంగుతుంది, ఆప్యాయత పంచిన చోట ఆనందమవుతుంది, చెప్పలేని మాటలను చిరునవ్వుతో దాచును, చావని అనురాగాన్ని గుండెల్లో మోయను. మరి ఇది మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే సుందరపల్లి నుంచి హనుమంత్ సూర్యప్రసాద్ ఆదిలక్ష్మి తేజస్విని లహరి పంపించారండి, చాలా బాగుంది. మరి ఇంకా మనకి కవితలు ఉన్నాయి కాబట్టి ఈ సూపర్ హిట్ ట్రాక్ తో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసేద్దాం. వింటూనేనండి 102 FM.

వాళ్ళ ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM. మరి కంటిన్యూ అవుతున్న కార్యక్రమం మా పదం మీ భావంలో చాలా చాలా మెసేజ్లు అయితే పంపించారు, చాలా చక్కగా రాసి. మరి నెక్స్ట్ మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే, మనకు సమయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను ఒకటి తర్వాత ఒకటి ఫాస్ట్గా చదివేస్తాను. హృదయం తెరుచుకునే ఒక విశాల గావక్షం, అంతరంగిక భావాల్ని చూపులతో ఒడిసిపట్టి జీవితాన్ని చదివే అనుభవంతో కొత్త రెక్కలు విప్పుతుంది. తొలి మంచు తెరలా స్వచ్ఛంగా, నిర్మలంగా, నిశ్చలంగా, నిజాయితీగా పరుచుకోవలసిన క్షణాల్లో కొన్నిసార్లు జీవన సంఘర్షణలు తిరగదోడే సందర్భాలు ఎక్కడో నుంచి ఎక్కడికో చేసే ప్రయాణంలో కొత్త చూపుని పంచుతుంది. హృదయం ఉన్న ప్రతి ప్రాణి కాలవేగంతో పోటీపడే వేటలో అనేక గమ్యాలకు ప్రతీకగా వేదికగా నిలిచి జీవితానికి సార్థకం చేస్తుంది. చాలా చక్కగా రాసి పంపించారండి రాజా చంద్రశేఖర్ గారు, బాబామెట్ట విజయనగరం నుంచి. సూపర్. మరి నెక్స్ట్ ఎవరు మెసేజ్ చేశారు అంటే, హృదయం కోసం వేచి చూసిన మనసు ఆ మనిషికి కావాలి. ఇంకొక హృదయం ఉన్నప్పుడే అమ్మని, నాన్నని, అక్కని, చెల్లిని, అన్నయ్యని, తమ్ముణ్ణి అందరికీ హృదయంతో చెప్పలేని అనుబంధాలు గుర్తుకొస్తూ ఉంటాయి. హృదయం ఒకసారి చాలా బాధలు పెడుతూ ఉంటుంది. ఆ బాధలు మార్చిపోవడానికి హృదయం సున్నితమైనది. మన్మధరావు విశాఖపట్నం నుంచి. ఓకే, క్లియర్ కట్గా రాశారు, చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే, ఓకే క్లియర్గా అయితే రాలేదు ప్రాంప్ట్ అనేది. ఓకే పర్వాలేదండి. నెక్స్ట్ మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే, కళ్ళకు కనిపించిన ఎన్నో భావాలకు నిలయమై నిలిచేది హృదయం. మాటల్లో చెప్పలేని ప్రేమను మౌనంగా తెలిపేది హృదయం. కాలం గడిచినా చెరిగిపోలేని జ్ఞాపకాలను దాచేది హృదయం. దూరంగా ఉన్నా దగ్గరగా అనిపించే మనుషులను గుర్తు చేసేది హృదయం. నవ్వుల్లో ఆనందాన్ని, కన్నీటిలో బాధను, మౌనంలో ప్రేమను దాచుకొని ప్రతి క్షణం మనతో ప్రయాణించేది మన హృదయం, మన భావాల అందమైన చిరునామా. చాలా చక్కగా రాశారు. పంపించిన వారు ఎవరు అంటే, కీర్తి అని మెసేజ్ చేశారు బట్ ఫ్రమ్ అనేది పంపించలేదండి. సూపర్ సూపర్గా చేశారు. మరి ఫ్రెండ్స్, మరి టైం అయితే మనకు అయిపోయింది కాబట్టి మనం ఇంతటితో కార్యక్రమాన్ని కంక్లూడ్ చేసేద్దాం ఈ పాటతో. వింటూనే ఉండండి 102 FM.

0: కాస్ట్యూమ్ పార్టీకి నేవీ యూనిఫామ్ ట్రై చేశాను.
1: మరికొద్ది క్షణాల్లో ఉద్యోగ వార్తలు వింటారు. చదువుతున్నవారు బి రాజు.

0: ఉద్యోగ వార్తలు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్స్ మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉన్న వారెవరైనా 7వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు. మొత్తం ఖాళీల సంఖ్య 2536. పోస్టులు: లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డిసి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత, డిఈఓ, డిఈఓ గ్రేడ్ ఏ పోస్టుల కోసం. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి. గణితం ఒక సబ్జెక్టుగా, సైన్స్ స్ట్రీంలో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2 ఆగస్టు 1999 నుంచి 1 ఆగస్టు 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 15 ఏళ్ళు గరిష్ట వయసులు సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక విధానం: టైర్ 1, టైర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 7 సెప్టెంబర్ 2026 నుంచి 7 అక్టోబర్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ 8 అక్టోబర్ 2026. దరఖాస్తు సవరణ తేదీలు 14 అక్టోబర్ 2026 నుంచి 16 అక్టోబర్ 2026 వరకు. మరిన్ని వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్ ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ TIFR ముంబై అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం 10 ట్రేడ్మెన్స్ ట్రైనీలు, ట్రేడ్మెన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ సెలక్షన్ కోసం ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 30 సెప్టెంబర్ నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. పోస్టుల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్, మొత్తం ఖాళీల సంఖ్య 10. విభాగాలు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెషనిస్ట్, టర్నర్ తదితరాలు. అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఎన్సీవీటీ గుర్తించిన కార్పెంటర్ ట్రేడ్లో కనీసం 60% మార్కులతో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 28 సంవత్సరాల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ: వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల చివరి తేదీ 2026 సెప్టెంబర్ 30. మరిన్ని వివరాలకు www.tifr.res.in వెబ్సైట్ ను సందర్శించగలరు.
1: మీరిప్పటి వరకు ఉద్యోగ వార్తలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సూచన. సాధారణంగా మేఘావృతమై ఆకాశం ఉండి చిరుజల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల

0: ఒక బావి ప్రపంచాన్ని మార్చింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో 11,85 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతాన్ పేరిట విజయవాడలో 2022 మారథాన్ నిర్వహిస్తున్నామని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే అంశంపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అందులో భాగంగానే గోకులం షెడ్లు, మ్యాజిక్ ట్రైన్లు, రహదారులను నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కాకొల్లువారిపాలెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. 11,85 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది పనుల ప్రారంభానికి సూచికగా పల్లె పండుగ 3.0 శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పల్లె పండుగ 3.0లో 15,500 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రహదారులు నిర్మిస్తామని చెప్పారు. ఈ రహదారుల ఏర్పాటుతో రాకపోకలు సాఫీగా సాగుతాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: పల్లె పండుగ 3లో 15,500 కిలోమీటర్ల బీటీ సీసీ రోడ్లు వేస్తున్నాం. 2,700 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేస్తున్నాం. ప్రతి ఇంటి ముందర సీసీ రోడ్డు కనపడొస్తుంది. వీటితో రాకపోకలు సాఫీగా సాగుతాయి. పిల్లలు స్కూలుకు పోవాలన్నా, మీరు పండించిన పంటలు మార్కెట్ పోవాలన్నా, మీరు వ్యవసాయ పనులకి పొలానికి పోవాలన్నా సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం వస్తుంది.
1: అదేవిధంగా సభావేదిక నుంచి పెద్దిరెడ్డిపల్లె రిజర్వాయర్ కాలువ పనులకు 52 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్ 1 నిర్మాణానికి అవసరమైన 85 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు. కనిగిరి మండలంలోని 189 ఫ్లోరైడ్ గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పిస్తామని, అందుకోసం 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. రహదారులు, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి, పరిశుభ్రత, మౌలిక వసతులతో పాటు పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం చుట్టామని ఆయన స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా 11,85 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గత 2 పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా 9,000 కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరిగాయని, ఈ 3వ విడతలో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామీణ అభివృద్ది సాధ్యమవుతుందని, అభివృద్ది పనుల నాణ్యతపై ప్రజల పర్యవేక్షణ అవసరమని చెప్పారు. ఈ 2.5 ఏళ్లలో పల్లె పండుగ, జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార వంటి అనేక సంస్కరణలు చేపట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
3: ఈ 2 ఏళ్లలో పల్లె పండుగ, జల్ జీవన్ మిషన్, అమర్జీవి జలధార, 15వ ఆర్థిక సంఘం, 10,000కు పైగా పదోన్నతులు, డిడిఓ కార్యాలయాలు, ఎన్నో సంస్కరణలతో ఒకవైపు గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూనే మరోవైపు పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేశారు. ఒకప్పుడు పంచాయతీలు శుభ్రం చేద్దామంటే బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి నుంచి

0: ఇప్పుడు తమ గ్రామానికి అవసరమైన పనులను తామే నిర్ణయించుకుని గ్రామాభివృద్ధికి తామే ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీరాజ్ వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకొచ్చాం.
1: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛ దివస్ లో భాగంగా విజయవాడ అమరావతి ప్రాంతంలో స్వచ్ఛథాన్ మారథాన్ నిర్వహిస్తున్నట్టు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈరోజు స్వచ్ఛథాన్ వివరాలను వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పరిశుభ్రత పారిశుద్ధ్యంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా గత ఏడాది ప్రారంభించిన స్వచ్ఛథాన్ రన్ తొలి ఎడిషన్ విజయవంతమైందని చెప్పారు. పరిశుభ్రత పారిశుద్ధ్యం ఆరోగ్యం అనే ప్రధాన ఇతివృత్తాలతో ఈ ఏడాది రెండవ ఎడిషన్ను నిర్వహిస్తున్నామని, దీనిలో సుమారు 10,000 మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని తెలిపారు. 5K, 10K, 21K హాఫ్ మారథాన్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలకు మొత్తం 10,00,000 రూపాయల నగదు బహుమతులు అందించనున్నట్టు చెప్పారు. అక్టోబరు 2వ తేదీన ఉదయం 5 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి స్వచ్ఛథాన్ మారథాన్ ప్రారంభమవుతుందని పట్టాభిరామ్ తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ నేరాలు, మానసిక వేధింపులపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేయడం మంచిది కాదన్నారు. ఒకప్పుడు ఆకతాయిలు నేరుగా వెంబడించి వేధించేవారని, కానీ ప్రస్తుతం సాంకేతికత వినియోగం పెరగడంతో ఫోన్లోనూ సామాజిక మాధ్యమాల్లోనూ సైబర్ స్టాకింగ్ ఘటనలు ఎక్కువవుతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా వస్తు సేవల పన్ను, జీఎస్టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో పన్నుల వ్యవస్థలో సమూల మార్పు తీసుకువచ్చిన చారిత్రాత్మక సంస్కరణల్లో వస్తు సేవల పన్ను, జీఎస్టీ ఒకటి. దేశవ్యాప్తంగా వస్తు సేవలపై విధించే అనేక పరోక్ష పన్నులను ఒకే పన్ను విధానంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో జీఎస్టీని 2017 జూలై 1న అమల్లోకి తీసుకువచ్చారు. జీఎస్టీ అమలుకు ముందు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు వివిధ రకాల పరోక్ష పన్నులను విధించేవి. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, రాష్ట్రాల వ్యాట్, ఎంట్రీ ట్యాక్స్ వంటి పన్నులు వేర్వేరుగా ఉండేవి. దీనివల్ల వ్యాపారులు, వినియోగదారులకు పన్నుల వ్యవస్థ సంక్లిష్టంగా ఉండేది. జీఎస్టీ ద్వారా ఈ పన్నులన్నీ ఒకే వ్యవస్థలోకి వచ్చాయి. జీఎస్టీ రాకతో దేశవ్యాప్తంగా వస్తు సేవల రవాణా, వ్యాపార లావాదేవీలలో పన్ను విధానం మరింత ఏకరీతిగా మారింది. పన్నుపై పన్ను విధించే విధానాన్ని తగ్గించడం జీఎస్టీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం ద్వారా వ్యాపారులు ఇప్పటికే చెల్లించిన పన్నును తదుపరి దశలో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. జీఎస్టీ వల్ల పన్నుల వ్యవస్థలో డిజిటలైజేషన్, పారదర్శకత పెరగడంతో వ్యాపార కార్యకలాపాలు కూడా వేగవంతమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
2: హమారి జో ఎసే సెక్టర్ హై జిస్మే సబ్సే జ్యాదా లేబర్ లగ్తీ హై ఉన్కో జీఎస్టీ కి కమ్ దరో సే బహుత్ బడా సహారా మిల్నే వాలా హై. టెక్స్టైల్ హో, హ్యాండీక్రాఫ్ట్ హో, లేదర్ హో, ఇస్మే కామ్ కర్నే వాలే సాథీ, ఇస్ బిజినెస్ సే జుడే సాథియో కో బడీ మదద్ మిలీ హై. ఇస్కే సాథ్ సాథ్ కపడో ఔర్ జూతో కి కీమతో మే భీ బహుత్ కమీ ఆనే వాలీ హై. హమారే స్టార్టప్స్, ఎంఎస్ఎంఈ, ఛోటే వ్యాపారీ, కారోబారియో కే లియే సాథీ కుచ్ ప్రక్రియాఓ కో భీ సరల్ కియా గయా హై. ఇస్సే ఉన్కీ సహూలియత్ ఔర్ బడేగీ.
1: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒంగోలులో పర్యటించారు. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట అధ్యకుడు కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించినట్టు వైఎస్సార్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత తెలిపారు. తాగు, సాగునీరు, పశువుల సంరక్షణతో పాటు వైద్య సేవలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించినట్టు చెప్పారు. జిల్లాలోని 40 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించే అంశాన్ని ముఖ్యమంత్రి ఇటీవల కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారని ఆమె తెలిపారు.

0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ ప్రాంతాల్లో 11,85 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. సీమారోధ సమాధానేన భారత చీన సంబంధాః సుదృఢాః సంజాతాః ఇతి విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః. రక్షామంత్రిణా రాజనాథసింహేన న్యరూపి యత్ హింద మహాసాగర క్షేత్రె భారతం ప్రాథమిక సురక్షా సహభాగీ అథ చ విశ్వసనీయతాయాః ప్రతీకత్వేన దృఢతయా ప్రతిష్ఠితం వర్తతే. దోహానగరే AIIB వార్షిక సమ్మేళనావధౌ భారత సౌదీ అరబ్ దేశాభ్యాం రక్షా సురక్షా వ్యాపార నివేశ ఊర్జా ప్రౌద్యోగికీ క్షేత్రేషు సహయోగస్య సమీక్షా విహితా. నిర్వాచనాయోగేన ఉత్తరప్రదేశ ఉత్తరాఖండయోః 11 రాజ్యసభాసనానాం ద్వివార్షిక నిర్వాచనాయ ప్రకాశితా అధిసూచనా. అపి చ ఏషియన్ క్రీడా ప్రతిస్పర్ధాసు నీరు ఢాండా ఇత్యనయా మహిళానాం వ్యక్తిగత ట్రాప్ స్పర్ధాయాం భారతాయ స్వాయత్తీకృతం ప్రథమం సువర్ణ పదకం. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ న్యరూపి యత్ చీనదేశేన సహ భారతస్య సంబంధాః గత వర్షాపేక్షయా అద్యత్వే ఉత్తమాః వర్తంతే. న్యూయార్క్ నగరే ఏషియా సొసైటీ ఇతి సంస్థయా ఆయోజితే సమ్మేళనే భాషమాణః డాక్టర్ జయశంకరః అవోచత్ యత్ సీమారోధస్య సమాధానానంతరం ఏవ సంబంధానాం పునః పరిష్కారః ప్రారబ్ధః. సహ స్పష్టీకృతవాన్ యత్ భారతేన దీర్ఘకాలాదేవ చీనపక్షాయ ప్రతిపాద్యతే యత్ ద్విపక్షీయ సంబంధేషు శైథిల్యం కస్యాపి దేశస్య హితాయ న భవతి. సహైవ దీర్ఘకాలీనః సీమారోధః అపి కస్యాపి రాష్ట్రస్య హితం న సాధయతి. భారతమెరికా సంబంధానాం అథ చ వ్యాపార సంధివార్తానాం ప్రసంగే విదేశమంత్రి న్యరూపయత్ యత్ ఉభౌ దేశౌ ఇదానీం ఏవం భూతాం స్థితిం ప్రాప్తవంతౌ యత్ వ్యాపార సంధౌ పరస్పరం సహమతిః జాతా. అనేనైవ సహ విదేశమంత్రిణా ప్రతిపాదితం యత్ రూస్ యుక్రెయిన్ సంఘర్షస్య అథ చ ఇరాన్ ఉపసాగర సంఘర్షస్య వైశ్విక దక్షిణస్య అర్థవ్యవస్థాసు వినాశకారీ ప్రభావః జాతః. సహ ఊర్జా సురక్షా స్థితౌ చింతాం ప్రాకటయత్. డాక్టర్ జయశంకరః సచేతితవాన్ యత్ ఆగామిషు మాసేషు మహతః ఖాద్య సంకటస్య అథ ఉర్వరకాణాం తీవ్ర న్యూనతాయాః గభీరా సంభావనా విద్యతే. రక్షామంత్రిణా రాజనాథసింహేన సబలం ప్రతిపాదితం యత్ పరివర్తమాన ప్రౌద్యోగిక్యాః అనిశ్చితతాయాః అథ భౌగోళిక నికటతాయాః ఉత్పన్నానాం నూతనాహ్వానానాం మధ్యే భారతేన స్వసజ్జతాయాం భూసామరిక చింతనం ఆపత్కాలీన యోజనా చ అభిన్నభాగత్వేన అంగీకరణీయే. అద్య నవదిల్ల్యాం భారతీయ నౌసేనా కమాండర్ సమ్మేళనం సంబోధయన్ శ్రీసింహః అవోచత్ యత్ దేశస్య లక్ష్యం సుస్పష్టం అస్తి యత్ సంకటస్య ఆగమనాత్ పూర్వమేవ అస్మాకం సజ్జతా భవేత్. రక్షామంత్రిణా కథితం యత్ ప్రచలత్ ఊర్జా సురక్షా అభియానం దేశస్య ఊర్జా ఆపూర్తి మార్గాణాం రాష్ట్రహితానాం చ సంరక్షణం భారతీయ నౌసేనాయాః వ్యావసాయికతాం సహైవ సంచాలన సజ్జతాం పునః ఏకవారం ప్రామాణయత్. సహ న్యరూపయత్ యత్ హింద మహాసాగర క్షేత్రే భారతం ప్రథమ సహాయకః ప్రాథమిక సురక్షా సహభాగీ సహైవ విశ్వాస విశ్వసనీయతయోః ప్రతీక రూపేణ దృఢతయా తిష్ఠతి యేన రాష్ట్రస్య మహాసాగర ఇతి పరికల్పనా సుదృఢా జాయతే. శ్రీసింహేన ప్రోక్తం యత్ దక్షిణ చీన సాగరే

భూమధ్యసాగరె తథా అట్లాంటిక మహాసాగరె భారతీయ యుద్ధపోతానాం సశక్త ఉపస్థితి రాష్ట్రస్య నీలజల సైన్య సామర్థ్యం ప్రదర్శయతి. సప్తచత్వారింశదధికద్విసహస్రతమవర్ష పర్యంతం వికసిత భారత సంకల్పస్య సిద్ధౌ భారతీయ నౌసేనా ఏకా సామరిక ఆలంబశిలారూపేణ కార్యం కరోతీతి ప్రతిపాద్య సహ నౌసేనాయాః ఉచ్చస్తరీయ యుద్ధ సజ్జతాం ప్రాశంసయత్. సహ ప్రోక్తవాన్ యత్ భారతస్య సాముద్రిక శక్తేః ఉద్దేశ్యం కేవలం సముద్రే రాష్ట్రధ్వజ ప్రదర్శనం నాస్తి, అపితు యత్ర కుత్రాపి త్రివర్ణధ్వజ దృశ్యతే తత్ర సురక్షాయాః విశ్వాసస్య అథ చ దృఢ ఆశ్వాసస్య సంచారః భవేదిత్యస్తి. భారత సౌదీ అరేబియా దేశయోః రక్షా సురక్షా వ్యాపారః నివేశః ఊర్జా ప్రౌద్యోగికీ స్వాస్థ్య సేవా శిక్షా ఇత్యాదిషు క్షేత్రేషు సహకారః సమీక్షితః. దోహానగరే AIIB వార్షిక సభాయాః అనంతరం సౌదీ విదేశమంత్రిణా మొహమ్మద్ అల్జదాన్ ఇత్యనేన సహ ఉపవేశనానంతరం విత్తమంత్రిణా నిర్మలా సీతారామన్ ఇత్యనయా సౌదీ అరేబియా దేశస్య భారతస్య చ విశ్వసనీయ మూల్యవాన్ చ సామరిక సహభాగీతి అవోచత్. భారత సౌదీ అరేబియా ద్వైపాక్షిక నివేశ సంధి విషయే వార్తాలాపస్య సఫల సమాప్తిం తౌ అంగీకృతవంతౌ, యస్యోద్దేశ్యం నివేశార్థం సుదృఢం అధికం పూర్వానుమేయం చ సంరచనా ప్రదానమస్తి. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ AIR చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. నిర్వాచనాయోగేన అద్య ఏకాదశ రాజ్యసభాసనానాం ద్వివార్షిక నిర్వాచనాయ అధిసూచనా నిస్సారితా. ఏతేషు ఉత్తరప్రదేశస్య దశాసనాని ఉత్తరాఖండస్య చ ఏకమాసనం అంతర్భవతి. భాజపాదలస్య నేతారౌ కేంద్రీయమంత్రిణౌ హరదీప్ సింగ్ పురి, బిఎల్ వర్మ, సమాజవాదీదళస్య నేత రామగోపాల యాదవః, వసపాదళస్య రామజీ, అన్య చ షట్ సదస్యాః ఆగామి నవంబర్ మాసస్య పంచవింశతి దినాంకే స్వకార్యకాలం పూరయిష్యంతి. ఉత్తరాఖండతః నరేశ బన్సలస్యాపి కార్యకాలః అస్మిన్నేవ దినే సమాప్తిమేష్యతి. ఆయోగేన పశ్చిమబంగాళస్య ఏకస్మై రిక్త రాజ్యసభాసనాయ అపి ఉపనిర్వాచనస్య అధిసూచనా ప్రసారితా. ఇదం స్థానం తృణమూల కాంగ్రెస్ దళస్య సంసద సదస్యాయాః రుక్మిణీ మల్లికాయాః త్యాగపత్రేణ రిక్తమాసీత్. ఏతేషాం నిర్వాచనానాం కృతే నామాంకన ప్రక్రియా అద్యతన ప్రారబ్ధా వర్తతే. మతదానం చ ఆగామి అక్టోబర్ మాసస్య షోడశ దినాంకే సంపత్స్యతే. నాగరిక విమానన మంత్రి కె రామమోహన్ నాయుడు అవదత్ యత్ భారతం ప్రముఖం వైశ్విక విమానయాన కేంద్ర రూపేణ ఉద్భూతమస్తి, అథ చ విశ్వస్య తృతీయం బృహత్తమం విమానయాన విపణి భవితుం కార్యం కుర్వనస్తి. అద్య నవదిల్ల్యాం 27,2000తమవర్షస్య రూట్స్ ఏషియా ఇత్యస్మిన్ విషయే పూర్వావలోకన వార్తాహర సమ్మేళనం సంబోధయన్ శ్రీనాయుడు అవదత్ యత్ భారతస్య లక్ష్యమస్తి యత్ 27,2000తమవర్షపర్యంతం వర్తమానస్య 24 కోటితః 30 కోటి యావత్ యాత్రిణాం సంఖ్యా షడ్గుణితం వర్ధయేదితి. దేశ ప్రచాల్యమాన విమానస్థానకానాం సంఖ్యా 14,2000తమే వర్షే 74 వర్తమానకాలే 66 అధికా జాతా ఇతి మంత్రి అవధానం దత్తవాన్. క్షేత్రీయ సంపర్క యోజనా ఉడాన్ ఇత్యస్య విషయే ప్రవదన్ శ్రీనాయుడు అవదత్ యత్ అనయా యోజనయా సంపూర్ణే దేశే విమానయాత్రా సులభతరా జాతా. మంత్రి అవదత్ యత్ ఆగామి వర్షస్య మార్చ్ మాసస్య 16 దినాంకాత్ నవదిల్ల్యాం 27,2000తమవర్షే రూట్స్ ఏషియా ఇత్యస్య 23తమస్య సంస్కరణస్య ఆతిథ్యం భారతం కరిష్యతి. ఐషమః ఏషియన్ క్రీడాసు నీరుఢాండా ఇత్యేషా మహిళానాం ట్రాప్ వ్యక్తిగత స్పర్ధాయాం స్వర్ణపదకం ప్రాప్తవతీ. ప్రథమా భారతీయా షూటర్ భూత్వా ఇతిహాసం నిర్మమే. ఇతః ప్రాక్ సా ఆసిమా అహ్లావత్, మనీషా కీర్ ఇత్యేతాభ్యాం సహ మహిళానాం ట్రాప్ దళ స్పర్ధాయాం రజత పదకం ప్రాప్తవతీ. బాక్సింగ్ ఇతి ముష్టాముష్టి క్రీడాయాం పర్వీణ హుడ్డా,
अंकुश पंघालः च अद्य निशियो इत्यत्र क्रीडायाम उपा

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆకాశవాణి, మీరు వింటున్నారు 102 FM. మరిప్పుడు స్వచ్ఛతా హీ సేవలో కార్యక్రమంలో మాట్లాడుకోబోయే విషయం ఈరోజు ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ. ప్లాస్టిక్ మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది కదా అండి. కానీ ఉపయోగించిన తర్వాత దాన్ని ఎలా మనం నిర్వహిస్తామన్నదే చాలా ముఖ్యం. మరి కొన్ని సులభమైన చిట్కాలతో వాటిని మనం ఫాలో అవుదాం. మొదటి చిట్కా ఏంటి అంటే, షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచే ఒక గుడ్డ సంచిని తీసుకువెళ్ళడం అలవాటు చేసుకుందాం. ప్రతిసారి కొత్త ప్లాస్టిక్ కవర్స్ని తీసుకోవాల్సిన అవసరమే ఉండదు, ఎందుకంటే మనం సంచిని తీసుకెళ్తున్నాం కాబట్టి వేరే సంచిని మనం కవర్స్ని తీసుకోవసరం లేదు. రెండో చిట్కా ఏంటంటే, ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, స్పూన్లు, స్ట్రాలు వంటి వాటికి బదులుగా మనం ఇంట్లో ఉన్న వాటిని మనం తీసుకెళ్ళినట్లయితే వాటిని చక్కగా ఉపయోగించవచ్చు, వాటి నుంచి మనం దూరంగా ఉండొచ్చు. అలాగే ఇంట్లోనే చెత్తను వేరు చేయడం, తడి చెత్తను పొడి చెత్తను కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలి. ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, ప్యాకింగ్ మెటీరియల్ వంటి పొడి వ్యర్థాలను వీలైనంత వరకు ప్రత్యేకంగా సేకరించాలి. ప్లాస్టిక్ను చాలామంది కాలుస్తున్నారండి, అలా అస్సలు చేయకూడదు. చెత్త అయిపోయింది కదా అని ప్లాస్టిక్ని కాల్చడం సరైన పరిష్కారం కాదు. దానివల్ల పొగ కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి స్థానికంగా ఉన్న వ్యర్థాలు సేకరణ వ్యవస్థను ఉపయోగించడం చాలా మంచిది. కాలువల్లో ప్లాస్టిక్ వేయకండి. చాలామంది మనం వాడిన కవర్లని ఏదో విధంగా, అంటే అయిపోయింది కదా అని చెప్పి ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్, బ్యాకెట్లను కాలువల్లో పడేయడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలగవచ్చు. అలా కలగడం వల్ల ఆ వాటర్ అక్కడ అడ్డుకోవడం వల్ల వాటర్ అంతా మన ఉండే పరిసరాల్లో మొత్తం అంతా అవుతుంది. కాబట్టి కాలువలు, చెరువులు, రోడ్డు పక్కన చెత్త వేయకుండా జాగ్రత్త పడాలి. పశువుల దగ్గర ప్లాస్టిక్ చెత్త ఉండకుండా చూసుకోవాలండి, ఎందుకంటే మనం వాడేది ఎక్కువగా, అంటే

బయో అనేది మనం మర్చిపోయి మనకి ఎక్కువగా చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు అని మనం ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. కాబట్టి వాటిని కాపాడాలి అంటే మనం వాటిని కవర్స్ విధంగా అంటే పశువులకి దూరంగా వేసినట్లయితే మంచిదన్నమాట. మనకి ఆ వీధుల్లో కానీ ఆ గ్రామాల్లో కానీ తిరుగుతున్నట్లయితే మీకు తెలుస్తుంది కదా, ఎవ్రీడే మీరు చూస్తూ ఉంటారు. సో అవి వచ్చినప్పుడు వాటికి దూరంగా మనం వాటిని కొంచెం దూరం వెళ్ళి వాటికి అందనంతగా మనం వేసినట్లయితే మనం కొంచెంగా హెల్ప్ చేసినట్లుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పశువులు చెత్తలోని ప్లాస్టిక్ని తినే ప్రమాదం ఉంటుంది, కాబట్టి చెత్తను బహిరంగంగా పడేయకుండా సక్రమంగా సేకరించడం చాలా అవసరం. మన ఇంటి ముందు మాత్రం చెత్త ఉండకూడదు అనే ఆలోచన ఆగిపోకుండా మన వీధిలో కూడా చెత్త ఉండకూడదు అనే ఆలోచిద్దాం. పిల్లలకు, యువతకు, కుటుంబ సభ్యులకు ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే సమస్యల గురించి చెప్పాలి. స్వచ్ఛత కార్యక్రమాలు, గ్రామ సభలు, పాఠశాల కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచవచ్చు. అలాగే వెంటనే చెత్త అంటే మనం ఉపయోగించిన వస్తువుల్ని వెంటనే చెత్తలో వేయకుండా ఉపయోగకరమైన అంటే మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకునేలాగా వాటిని మనం అలాంటి వస్తువుల్ని సురక్షితంగా పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనం ప్లాస్టిక్ని చాలా నివారించవచ్చు. అలాగే మన గ్రామంలో చెత్త సేకరణ ఏ విధంగా అమలులో ఉందో తెలుసుకొని ఆ విధానాన్ని అనుగుణంగా ప్లాస్టిక్ వ్యర్థాలను అందిద్దాం. ఇంకా చివరిగా ఒక చిన్న గుర్తు చేసే పాయింట్ ఏంటి అంటే అవసరం లేని ప్లాస్టిక్ని తగ్గిద్దామండి, ఉపయోగించగల వస్తువులను మళ్ళీ ఉపయోగిద్దాం. సరైన అంటే రీసైకిల్ చేయగలిగే వ్యర్థాలను వేరు చేసిన సరైన వ్యవస్థకు అందిద్దాం. మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచుదాం, ఒక్కరి బాధ్యత కాదు, ప్రతి కుటుంబం, ప్రతి వీధి, ప్రతి ఒక్కరి బాధ్యత. మన అలవాట్లో చిన్న మార్పు కదా, ప్లాస్టిక్ను తగ్గిద్దాం, చెత్తను వేరు చేద్దాం, పరిసరాలను కాపాడుకుందాం, మన గ్రామాన్ని స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉంచుకుందాం. ఇది ఈరోజున్న స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛమైన గ్రామం మన అందరి బాధ్యత.

0: వెల్ ఎగ్జాక్ట్లీ మీ ట్యూన్ చేసి వింటున్నారు 102 FM. ఇది అలరించి ఎక్కరడం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. ఎంతగానో మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న కార్యక్రమం ఏంటి? మిక్సర్ మస్తీ. మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అంటే వెంటనే నాకు కాల్ చేయండి 0891272728 అండ్ 2727244. అసలు టాపిక్ ఏంటి కావ్య చెప్పకుండానే కాల్ ఎలా చేస్తామని అనుకుంటున్నారా? చెప్పేస్తాను, నేను చెప్పేలోపే మీరు కాల్ చేస్తారు, నాకు తెలుసు. మరి ఈరోజు మన ఫిల్మీ బేస్డ్ క్విజ్ కాబట్టి సినిమా అంటేనే మనకు ఒక ప్రత్యేకమైన క్రేజ్. అందులో మనకి ఇష్టమైన హీరో లేదా హీరోయిన్ పేరు వినిపిస్తే అబ్బా ఆ పాటపై మన ఫీలింగ్ ఇంకాస్త పెరిగిపోతుంది కదా. అందుకే ఈరోజు మిక్స్డ్ మస్తీలో ఒక చిన్న ఛాలెంజ్ ఏంటి అంటే మీకు నచ్చిన యాక్టర్ లేదా యాక్ట్రెస్ పేరు మీదుగా ఉన్న పాట పాడాలన్నమాట. సూపర్గా ఉంది కదా. సో వెంటనే కాల్ చేసి మీకు నచ్చిన యాక్టర్ సాంగ్స్ని నాతో పంచుకోవచ్చు, అందరికీ వినిపించవచ్చు. మరి ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో హలో
1: హలో
0: నమస్తే అండి. హలో, ఓకే, మరి ఏ యాక్టర్ మీద పాడుతున్నారు?
1: కృష్ణ.
0: గుడ్, పాడండి.
1: కృష్ణ మేడం.
0: ఓకే.
1: రెక్కలు వచ్చి రసరసలాడి వంటోంది కోస చుక్కల మాటల దిక్కుల కాకగా చెలరేగింది కోస. అంతే మేడం.
0: ఓకే, ఇందులో కృష్ణ గారు ఎక్కడున్నారు?
1: కృష్ణ
0: గారిది కాదండి, కృష్ణ అనే పేరు, ఆయన పేరు మీద పాట పాడాలి. ఓకే, థ్యాంక్ యూ. వెల్, చాలా బాగా పాడారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫ్రెండ్స్, మళ్ళీ నేను క్లియర్గా చెప్తాను, మనకి నచ్చిన యాక్టర్ పేరు యాక్ట్రెస్ పేరు మీద. ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అండ్ నాగార్జున గారు, చాలా చాలా మంది యాక్టర్స్ అండ్ అగ్రతారల యాక్టర్స్ అందరూ ఉన్నారు. అలాగే మీకు నచ్చిన యాక్ట్రెస్ పేరు మీద కూడా చాలా పాటలు అయితే ఉన్నాయి. నా దగ్గర అయితే చాలా చాలా ఉన్నాయి, బట్

0: నాకన్నా మీ దగ్గర ఇంకా కలెక్షన్ ఉందని నేను అనుకుంటున్నాను, మరి నెక్స్ట్ కాలర్ పాడేస్తాను అంటున్నారు, వినేద్దాం మనం. హలో
1: హాయ్ కావ్యా, శుక్రియా.
0: సుక్రియా, పాడేద్దాం మరి.
1: అంటే కృష్ణ రావాలి కదా, రమ్య కృష్ణ లాగా అలాగా.
0: మీరు మీ నచ్చిన యాక్టర్ మీద పాట పాడచ్చు చక్కగా, ఎవరో చెప్పిన పాట కాదు, సో చక్కగా పాడేయండి.
1: ఆకాశంలో ఒక తారా, అదేనా?
0: అయ్యయ్యో, మీరు అన్నది ఇందాకలో అది. ఇప్పుడు యాక్టర్స్ పేరు మీద పాడారు కదా రమ్యకృష్ణ అని, మీరు రమ్యకృష్ణ మీద చక్కగా పాట పాడచ్చు.
1: ఓకే ఓకే, ఐడియా.
0: అర్థమైంది. సో ఓకే, మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన యాక్ట్రెస్ పేరు మీదుగా పాటలు ఉంటాయి కదా, చాలా పాటలు. ఇప్పుడే మేడం పాడారు, రమ్యకృష్ణ లాగా ఉంటుందా చెప్పరా కన్నా. ఎస్ చెప్పాను మరి. మరి నేనైతే అంత సింగర్ని కాదు కాబట్టి, మీరు మంచి సింగర్స్ కాబట్టి నేను నాకు తెలుసు అని అనిపిస్తే వెంటనే నాకు కాల్ చేయండి. నెక్స్ట్ కాలర్, హలో.
2: నమస్తే కావ్య గారు.
0: నమస్తే, మరి పాడేద్దామా?
2: చిరంజీవి గారు పాడుతున్నారు, వినండి కృష్ణ గారి పాట.
0: వెరీ గుడ్.
2: భోగభాగ్యాలు సినిమాలోది చక్రవర్తి సంగీతం.
0: ఒక్క నిమిషం.
2: ముద్దు కృష్ణ,
0: వెరీ గుడ్.
2: మా ఊర్లు ముద్దులు, సాటు లేదు మాటు లేదు హాటు లేదు బీటు లేదు, నా రంగం యమున్నా రంగం నా తీరం, యమున్నా తీరం నా పేరు ముద్దు కృష్ణ, మా ఊరు ముద్దులు.
0: చాలా బాగుందండి. ఎస్ ఇదే అనమాట. మరి ఫాలో అయిపోయింది. మరి నెక్స్ట్ కాలర్ కూడా నేను పాడేస్తాను అన్నారు, ఓపెనింగ్ అయిస అద్దరిపోయింది. మరి నెక్స్ట్ కాలర్ మరి వినేద్దాం. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ కావ్య గారు.
0: గుడ్ ఈవినింగ్,
1: ఆదిలక్ష్మి, జ్యోతి నగర్, మరిపాలెం.
0: ఓకే, నేను వినాలనుకుంటున్నాను మీ పాటని.
1: నేను చిరంజీవి గారు పేరుతో వచ్చిన పాట. జై చిరంజీవా జగతి కవిజలి కుమార.
0: సూపర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మై నెక్స్ట్ కాలర్, హలో.
3: హలో గుడ్ ఈవినింగ్, నా పేరు గోపి, నాకు మాట్లాడుతున్నాను.
0: ఓకే, మరి పాట పాడేద్దామా?
3: నా ఫేవర్ బాలకృష్ణ. బలయ్య బలయ్య కుండల గోలయ్య జో కొట్టాలయ్య, బలయ్య బలయ్య కుండల గోలయ్య జో కొట్టాలయ్య, తీయగా వెయ్యనా వయసు తాంబూలం, మెత్తగా ఇవ్వద మొదటి బహుమానం, బలయ్య బాలయ్య గుండెల గోలయ్య చూ కట్టాలయ్యమ్మా, సందిట్లో చాలమ్మా పై అంటే.
0: సూపర్ అండి. ఎస్, మరి నెక్స్ట్ కాలర్ నేను పాడేస్తాను అంటున్నారు, వినేద్దాం మరి. హలో
4: గుడ్ ఈవినింగ్ కావ్య.
0: గుడ్ ఈవినింగ్, మరి పాడేద్దామా?
4: ఒక ముక్క
0: ఒకటి ముక్క.
4: సౌందర్యలహరి స్వప్న సుందరి
0: మీకైతే అర్థమైంది, నాకు కూడా అర్థమైంది. సో మరి సూపర్ హిట్ ట్రాక్ తో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. వింటుండేనండి 102.2 FM.

0: ఎస్ ఫ్రెండ్స్, ఉబ హిట్ ట్రాక్ అయితే మనం విన్నాం కదండి. మరి కాలేజ్ అయితే లైన్లో ఉన్నారు, మాతో మాట్లాడతాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్కారం అమ్మా. శుభ సాయంత్రం. కనిష్ఠ 50 గంటల ప్రాణంతో మాట్లాడుతున్నామా?
0: ఓకే అండి, మరి పాడేద్దామా పాటని?
1: పాడతామా. వందే మాతరం అంతేనమ్మా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్, పాడాలి అనుకున్నారు, పాడేశారు. మరి టాపిక్తో సంబంధమే లేదన్నమాట, బట్ ఓకే. హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు మన్మధురావు అండి. చిన్న పాట పాడతాను.
0: అలాగే.
2: చక్కని చుక్క జయప్రద ఉంటే పక్క ఎక్కడుంటాను, నిన్న ఎక్కడుంటాను, పక్కనే ఆ పక్కనే చైతక్కలాడుతూ ఉంటాను. థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ. ఎస్, చూసారా, వెతుకుతూ ఉంటే పాటలు దొరుకుతాయండి. నాకన్నా చెప్పాను కదా కలెక్షన్ మీకే బాగా ఎక్కువ వచ్చని. మరి నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో
3: హలో
0: హలో, నమస్తే అండి.
3: నమస్తే.
0: మరి పాడేద్దామా పాటని?
3: పాడాలి.

0: ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్, టాపిక్ అయితే వినలేదన్నమాట. సో నచ్చిన పాటను అయితే పాడుతున్నారు, అలాగని కాదు, మీకు నచ్చిన యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ సాంగ్స్ హ్యాపీగా వాళ్ళ పేరు మీదుగా చాలా ట్రాక్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ కాలర్ నేను పాడతానంటున్నారు, మరి విని మీరు కూడా వినండి, తర్వాత ట్రై చేయండి. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఒక రెండు పదాలు పాడతానమ్మా.
0: అలాగే.
1: నందమూరి నాయక అందమైన కానుక అందరుండి చూసుకోరా, ఎంగుళూరు బాలిక కొంగు చాటు చేయక చూసుకో కనిపితీరా, అంతే అమ్మా.
0: ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ.
1: ఓకే,
0: ఎస్, మరి ఇంత చక్కగా అర్థమవుతుంది కదా. సో మీరు కూడా మీకు నచ్చిన యాక్ట్రెస్ పాటను చక్కగా పాడొచ్చు. మరి మీకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది, అదే మిక్సర్ మస్తీ. మరి ఆ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే 08 9127272 44 అండ్ 2727288. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
2: హలో, కవుల కావ్య గారు, నవరత్నాల నవరాణి గారు.
0: మీరు మార్నింగ్ ఈవినింగ్ వరకు ఎనర్జెటిక్ తో అలానే కంటిన్యూటీ ఉంటారా?
2: అలా కాదండి, నవ్వురాను.
0: అవునా, మరి పాడిద్దామా?
2: తప్పకుండానండి, నేను చేంజ్ చేసి పాడతానండి.
0: ఓకే,
2: నా పేరు అగ్రహారం శ్రీనాథ్ అండి, చిన్నంబారి మీది. కొండెక్కి కూసింది కోయిలమ్మ, కొండెక్కి కూసింది చందమామ, కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. కొండెక్కి కూసింది కోయిలమ్మ, కోనెక్కి చూసింది చందమామ, కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు.
0: బాగుంది, చాలా బాగా పాడారు. మరి ఇందులో మీ చిరంజీవి గారు పాట కాబట్టి చిరంజీవి గారు అందులో వర్డ్ రావాలి కదా. సో అదే టాపిక్. సో నెక్స్ట్ కాలర్, హలో, నమస్తే అండి. హలో, ఓ సారీ, డిస్కనెక్ట్ అవుతుంది. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
3: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి,
3: మనోగపాక నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి.
0: మరి పాడాలి మీ పేరు మీదే.
3: పాడేస్తానండి, నా పేరు మీద కాదు కానీ ఏదో పేరు మీద పాడతానండి.
0: అయ్యో, పాడండి.
3: అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా, రంబా ఓర్వశికైనా ఎంతందం సాధ్యమా.

0: అండి. థ్యాంక్
1: ఓకే
0: యూ. మరి నెక్స్ట్ పాడేసిన. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే.
1: రత్న హైదరాబాద్ గారి నుంచి నేను సాంగ్ పాడతాను, కానీ మీరు నవ్వకూడదు.
0: నేను నవ్వను, అస్సలు నవ్వను.

ఎస్ ఫ్రెండ్స్, మరి మిక్సర్ మాస్తీలో చక్కటి అంటే ఇలా పదం ఇవ్వగానే చక్కగా పాడిన వాళ్ళందరికీ వెరీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ సూపర్గా పాడారు. అండ్ ఇంతటితో ప్రోగ్రామ్ కంక్లూడ్ చేసేద్దాం. వింటూనే ఉండండి 102 FM.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 7:15 తెలుగు సినీ గీతాలు వింటారు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి సమర్పణ వింటారు. 8:15 మెలోడీ మ్యాచ్ సౌత్ తెలుగు ఫిల్మ్ సాంగ్స్ను వింటారు. 8:30 జాతీయ వార్తలు వింటారు. 8:40 తెలుగు సినీ చిత్రగీతాలు వింటారు. 9:00 న్యూస్ ఎయిట్ నైన్ వింటారు. 9:15 స్పాట్ లైట్ వింటారు. 9:30 స్వరమాలిక తెలుగు ఫిల్మ్ సాంగ్స్ని వింటారు. 10:00 ఆపాత మధురాలను వింటారు. ఇవి ఇంతవరకు ఉన్న ప్రసారాల కార్యక్రమాల విశేషాలు. రేపటి కార్యక్రమాల విశేషాలు: ఉదయం 6:00 దేశభక్తి గీతం, మానవతాయను బృందగానం, రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో కనకదాస దేవరనామ సంకీర్తనలు వింటారు. 2:00 దమ్మపదం వింటారు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో రబీ పంటల్లో నీటి యాజమాన్యం అనే అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు చెప్పే వివరణ వింటారు. 8:00 సమాచార ప్రభాత్ వింటారు. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, అలాగే మాటే మంత్రం వింటారు. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 11:72 జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2026 ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 12:40 కార్మికుల కార్యక్రమంలో మోకాల అరుగుదల నివారణపై ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారితో పరిచయకర్త శ్రీ బేతారామ సూర్యప్రకాశరావు. 2:00 ఆకాశమున నుండి కథానిక శ్రీమతి పెబ్బిలి హైమావతి చేవింటారు. ఇవి ఇంతవరకు ఉన్న రేపటి కార్యక్రమాల విశేషాలు.

0: నిన్న భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం 52 పతకాలతో పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తలు వివరంగా. అభివృద్ది చెందుతున్న సాంకేతికత అనూహ్య పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భౌగోళిక వ్యూహాత్మక ఆలోచన ఆకస్మిక ప్రణాళికను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన నావికాదళ కమాండర్ల సమాపేశంలో మంత్రి ప్రసంగిస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని తెలిపారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో నావికాదళ వృత్తి నైపుణ్యం కార్యాచరణ సంసిద్ధతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి ప్రదర్శించిందని పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంపై పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ వ్యూహంలో పంట కోతానంతర నిర్వహణ, శాస్త్రీయ గిడ్డంగులు, మార్కెటింగ్ వ్యవస్థల బలోపేతం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ క్యాంపెయిన్ 2026 రెండవ రోజు కార్యక్రమంలో శివరాజ్ సింగ్ ప్రసంగిస్తూ కంది, మినుములు, మసూర్ పప్పులను కనీస మద్దతు ధరకు 100% ప్రభుత్వమే సేకరిస్తుందని, 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
1: కిసాన్ కో ఠీక్ దామ్ మిల్ జాయే హమ్ సబ్ కీ జిమ్మేదారీ ఔర్ ఇస్మే దోనో వ్యవస్థా ఏక్ ఎంఎస్పీ ఔర్ ఏక్ విదౌట్ ఎంఎస్పీ హమ్ బజార్ సే కైసే జోడ్ దే కిసాన్ కో యే తయ్ కియా తువర్ మసూర్ ఉడద్ 100% ఖరీదేగీ సర్కార్ లేకిన్ ఖరీదనే కీ తయారీ చాయే వో ఖరీఫ్ కే లియే చాయే రబీ కే లియే ఠీక్ సే కర్కే రఖే జిస్సే 48 ఘంటే మే పేమెంట్ హో జాయే.
0: సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్పూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛతా హీ సేవ ప్రచార ఏర్పాట్లను మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమని అన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్జదాన్తో దోహాలో జరిగిన ఏఐఐబీ వార్షిక సదస్సులో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్బంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సౌదీ అరేబియా భారత్కు విశ్వసనీయమైన, విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని అభివర్ణించారు. అనంతరం సీతారామన్ స్విట్జర్లాండ్ ఏఐఐబీ గవర్నర్ అంబాసిడర్ పీట్రో లాజరీతో కూడా సమావేశమై ఎన్ఐఐఎఫ్, గిఫ్ట్ ఐఎఫ్ఎస్సీ సహా భారత్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాంగ్లేతో వరద సహాయక చర్యలు, ద్వైపాక్షిక ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. చైనాతో భారత సంబంధాలు గతేడాది కన్నా మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో ఆసియా సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ద్వైపాక్షిక సంబంధాల క్షీణత ఏ దేశానికి ప్రయోజనం చేకూర్చదని అన్నారు. భారత్, అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాయని కూడా మంత్రి తెలిపారు. భారత్ చిన్న ఉత్పత్తిదారులు, చిన్న కర్మాగారాలు ఉన్న సమాజమని పేర్కొన్నారు. భారత్, అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉండడమే కాకుండా ఉత్పత్తి తీరు, సమాజ స్వభావం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని మంత్రి అన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ రెండవ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగింది. హోం వ్యవహారాలు, న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు ప్రతిపాదిత చట్టంలోని వివిధ నిబంధనలపై సభ్యులకు వివరించారు. ఈ బిల్లులోని నిబంధనలను పరిశీలించి 2026 శీతాకాల సమావేశాల నాటికి పార్లమెంటుకు తన నివేదికను సమర్పించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR News_HYDని ఫాలో అవ్వండి.

0: ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో 1 స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ నేత బీఎల్ వర్మ, సమాజ్వాద్ పార్టీ నేత రామ్గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకుడు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం కూడా నవంబర్ 25 ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని 1 రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కూడా కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణీ మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా 16 పోలింగ్ జరగనుంది. భారత్ ప్రపంచ విమానయాన ప్రధాన కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో రూట్స్ ఆసియా 2027 ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య సుమారు 24 కోట్లు ఉండగా 2047 నాటికి 130 కోట్లకు చేర్చడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా ప్రస్తుతం 166 పెరిగిందని మంత్రి ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి న్యూఢిల్లీలో జరిగే 23వ రూట్స్ ఆసియా 2027కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
1: We have expanded the airport network in the country, and the next step for us is to improve the connectivity. Today we have a lot of Indian diaspora which is staying outside, and we also have big trust in the Indian ecosystem today in terms of having trade with our country, manufacturing and supply chain ecosystems in our country. All that begins with better connectivity.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో బరాపుల్లా 3వ దశ కారిడార్ను ప్రారంభించారు. ఈ కారిడార్ జాతీయ రాజధానిలోని తూర్పు దక్షిణ ఢిల్లీ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అనంతరం 1900 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, మంత్రులు ప్రవేశ్ సాహిబ్ సింగ్, ఆషిద్ సూద్ తదితరులు పాల్గొన్నారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించి పలు పతకాలను సాధించింది. మహిళల 400 మీటర్ల రిలే రేసులో భారత జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బృందం రేసును 3:29.69 పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరుదండ బంగారు పతకం సాధించారు. అంతకుముందు ఆషిమా అహ్లావత్, మనీషా కీలతో కలిసి మహిళల ట్రాప్ టీం విభాగంలో కూడా భారత్కు రజత పతకం అందించడంలోనూ నీరుదండ కీలక పాత్ర పోషించారు. మరోవైపు అథ్లెటిక్స్లో గుల్వీర్ సింగ్ పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుత ఆసియా గేమ్స్లో గుల్వీర్కు ఇది 3వ పతకం కావడం విశేషం. మహిళల హైజంప్లో పూజాసింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. బాక్సింగ్ విభాగంలో పురుషుల 90 కేజీల విభాగంలో సెమీఫైనల్స్లో నరేందర్ బెర్వాల్ కాంస్య పతకం సాధించారు. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్య పతకాలతో మొత్తం 52 పతకాలు సాధించి పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు బహుభాషా సుజల్ గ్రామ సంవాద్ 11వ సంచికను నిర్వహించింది. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక వర్గాలతో ప్రత్యక్షంగా సంభాషించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికను అందిస్తుందని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్ సాంప్రదాయ జానపద వాయిద్యం మందర్కు జీఐ ట్యాగ్ లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే భారత ప్రభుత్వ భౌగోళిక సూచికల రిజిస్ట్రీ జార్ఖండ్ మందర్కు ఈ జీఐ ట్యాగ్ను మంజూరు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీరు వింటున్నారు 102 FM. ఇది అలరించి కిరీటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి స్టూడియోలో సమయం 7:16. మరి ఇప్పుడు స్టార్ట్ అవుతున్న కార్యక్రమం తెలుగు చిత్ర గీతాలు. మరి ఇందులో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే, కొన్ని సినిమాల్లో ఒక హీరో లేదా హీరోయిన్ గెస్ట్ అపీరియన్స్గా వచ్చే పాటలు బాగా సందడి చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆ ఒక్క పాటే సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది. మరి ఆ సాంగ్స్ని ఈ టైంలో మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. మరి ముందుగా యమలీల చిత్రం నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం.

వావ్, బాలసుబ్రహ్మణ్యం గారి అంటే ఆ కంఠంతో అలాంటి పాటలు వింటుంటే ఎలా ఉంటుందండి? చాలా చాలా బాగుంటుంది. మరి అలాంటి పాటలు మనం చాలా చాలా మిస్ అవుతున్నాం కదా, అందుకనే మీ అందరి కోసం మరలా మరలా గుర్తు చేస్తున్నాను అనమాట. మరి నెక్స్ట్ సాంగ్ అలాంటిదే అనమాట. మరి ఖైదీ నంబర్ 150 చిత్రం నుంచి మరి చిరంజీవి రామ్ చరణ్ ఒకే పాటలో కనిపించిన సాంగ్ ఈ పాట. మరి మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూనే అండి 102 FM.

0: అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు.
1: వెల్ ఎగ్జాక్ట్లీ మీ ట్యూన్ చేసి వింటున్నారు 102 FM, మరి సూపర్ హిట్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ ఖైదీ నెంబర్ 150 నుంచి. మరి SDP అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు పాడిన పాటను అయితే మనం విన్నాం కదా, ఎలా ఉంది? సూపర్గా ఉంది. మరి నెక్స్ట్ సాంగ్ ఏంటి అంటే అఖిల్ చిత్రం నుంచి మరి తనయుడికి తగ్గట్టుగా మరి నాగార్జున గారు ఆ పాటలో మెరిసిపోయారనమాట. మరి ఆ పాట మీ అందరి కోసం.

మరికొద్ది క్షణాల్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క తాజా సమాచారాన్ని వింటారు.

2026 update. Asian Games 2.

వెల్కమ్ బ్యాక్ టు సినీ చిత్ర గీతాలు. మరి సినీ చిత్ర గీతాల్లోని ఈరోజు గెస్ట్ అపీరియన్స్ ఉన్న సాంగ్స్ అయితే మనం ఈ కార్యక్రమంలో వింటున్నాం. మరి నెక్స్ట్ వచ్చే పాట ఏంటి అంటే, గాంధీవ్యం చిత్రం నుంచి బాలకృష్ణ గారు, నాగేశ్వర గారితో పాటుగా మనకి మోహన్ లాల్ కూడా మరి ఈ పాటలో మనకు కనిపిస్తారనమాట. చాలా చక్కటి సాంగ్, మీ అందరి కోసం ఈ సమయంలో ప్లే చేస్తున్నాను, వింటూనే ఉండండి.

వండర్ఫుల్ ట్రాక్ అయితే మనం విన్నాం కదా గాంధీవం చిత్రం నుంచి. మరి నెక్స్ట్ సాంగ్ అలాంటిదే అనమాట. మనకి చాలా రేర్ కాంబినేషన్, వెంకటేష్ గారు అండ్ ఎన్టీఆర్ గారు జూనియర్. మరి ఈ కాంబినేషన్లో వచ్చిన సాంగ్ ఎందులోది అంటే చింతకాయల రవి. మరి ఆ చిత్రం నుంచి ఈ గీతం మీ అందరి కోసం.

0: మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి ఈ కార్యక్రమంలో మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్ధిలో స్త్రీ

0: శిశు సంక్షేమ శాఖ. ఈ అంశం గురించి ఐసీడీఎస్ కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. శ్రోతలకు నమస్కారం. మహిళాభివృద్ది, మహిళా సాధికారత దిశలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటి, వారి లక్ష్యం ఏమిటి, మరి లబ్ధిదారులు ఎవరు, ఈ విషయాల గురించి ఈనాటి ఈ కార్యక్రమంలో కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారిని అడిగి ఈ విషయాల గురించి మనం చర్చించుకుందాం. నమస్కారం అండి వరలక్ష్మి దేవమ్మ.
1: నమస్తే.
0: మరి ముఖ్యంగా మహిళా సాధికారతలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటంటారు? అసలు
1: స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్యంగా మాతృమరణాలు, శిశు మరణాలు తగ్గించి, తర్వాత ఈ యుక్త వయసు బాలికలను, స్త్రీలను సాధికారత దిశగా తీసుకుని వెళ్లడం కోసమని ఈ శాఖలో అంగన్వాడీ కేంద్రాలను, శిశు గృహాలు, తర్వాత స్వాధార్ హోమ్స్, ఐసీపీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ మొదలగు స్కీమ్స్ అన్నింటిని కూడా రన్ చేస్తుందండి. వీటిల్లో పిల్లలు మరియు తల్లుల కోసము ఐసీడీఎస్ అనే వింగ్ ఉంది. ఈ ఐసీడీఎస్ లో నేను కోడుమూరులో సీడీపీఓగా పనిచేస్తున్నా. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ అంగన్వాడీ కేంద్రాలు ఏంటంటే స్త్రీ శిశు అంటే తల్లులు పిల్లల సంక్షేమము, మాతృమరణాలను, శిశు మరణాలను అరికట్టడం, తర్వాత వార్డులో లోపపోషణ లేకుండా చేయడం కోసమనే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
0: అంటే మీరు చెప్పారు తల్లి మరణాలు, శిశు మరణాలను తగ్గించే విధానంలో శాఖ కీలక పాత్ర పోషిస్తుంది అని. మరి గతంలో 10 ఏళ్ల కిందటికి ఇప్పటికి మీరు సాధించినటువంటి ప్రగతి ఏమిటి ఈ అంశంలో?
1: గతంలో 1000 మంది పిల్లలు పుడితే 1000 మందిలో 79 మంది పిల్లలు చనిపోయేవారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. 29 నుంచి 30 మధ్యలో ఉంది. అవగాహన కార్యక్రమాల వలన మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం వలన మేము 30 వరకు ఆ సంఖ్యను తగ్గించడం జరిగింది. అట్లానే మాతృమరణాల సంఖ్యను కూడా మేము 100,000 మంది గర్భవతులు ప్రసవిస్తే అది దాదాపు 80 మంది చనిపోయేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఆ సంఖ్యను కూడా మేము గణనీయంగా తగ్గించినాము. 40-45 మధ్యలో ఉంది. దీన్ని కూడా తగ్గించి పూర్తిగా అంటే మాతృమరణాలు, శిశు మరణాలు లేకుండా చేయడము మరియు పిల్లల్లో లోపపోషణ తగ్గించడము. గతంలో లోపపోషణ ఉన్న పిల్లలు ఎక్కువ ఉండేవాళ్లు, అంటే దాదాపు 15% నుంచి 20% 30% ఉండేవాళ్లు. ఇప్పుడు చాలా తక్కువ అనమాట, 3% 2% 5% లోపుకు తక్కువ బరువు ఉండే పిల్లలు, లోపపోషణ ఉన్న పిల్లలు ఉంటున్నారండి. మేము ఈ 25-30 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి అనమాట.
0: అంటే ముఖ్యంగా మాతృమరణాలు తగ్గించడంలో కీలక పాత్ర అన్నారు కదా, అంటే ఇంటి వద్ద కాన్పులు చేయడం, నిరోధించడం, ఆసుపత్రికే కాన్పు కోసం తీసుకెళ్లాలి అనే అవగాహన కల్పించడంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు?
1: మేము గర్భవతి అయిన వెంటనే నమోదు చేసుకుంటామండి అంగన్వాడీ కేంద్రంలో. వాళ్లకు ఎట్లాంటి హెల్త్ చెకప్స్ చేపించుకోవాలి, ఏమేమి ఇమ్యునైజేషన్ అంటే వ్యాధి నిరోధక టీకాలు, ఐరన్ మాత్రలు వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. ఇది ఆరోగ్య శాఖతో కలిసి సంయుక్తంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆమెకు హాస్పిటల్ ప్రతి నెల ANM వస్తుందన్నమాట అంగన్వాడీ కేంద్రంలో. ఆమెకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తుంది, తర్వాత హెల్త్ చెకప్స్ చేస్తుంది. అప్పుడు ఆమెకు చెప్తామన్నమాట, ఇట్లా హాస్పిటల్లో డెలివరీ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రధానమంత్రి మాతృత్వ వందనా యోజన స్కీమ్ కింద 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా ఆమెకు చెప్పడం జరుగుతుంది. అట్లానే మేము అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆమెకు నమోదు చేసుకుని ఈ ఆరోగ్య పరీక్షలు, ఇమ్యునైజేషన్ తో పాటు పోషకాహారాన్ని కూడా ఇస్తామన్నమాట. అంటే వాళ్ళకు కావలసిన 3 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ ఆయిల్, 5 లీటర్స్ మిల్క్, 25 గుడ్లు, దాంతో పాటు బాల సంజీవిని కిట్ ఇస్తాం. దీంట్లో 5 రకాల వస్తువులు ఉంటాయి. 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ చిక్కి, 1/2 కేజీ ఎండు ఖర్జూరాలు ఉంటాయన్నమాట. ఇది ఆమె వాళ్ళ కుటుంబంలో తినే ఆహారంతో పాటు అదనంగా తీసుకోవడం వలన ఆమె సరైన బరువు, అంటే ప్రతి గర్భవతి కూడా ప్రసవం అయ్యే లోపల 8 కేజీల నుంచి 12 కేజీల బరువు పెరగాలి, అప్పుడే బిడ్డ 2.5 కేజీలతో పుడతాడు. అట్లానే ఆమె HB లెవెల్ కూడా, ఆమెకు ప్రసవంలో చాలా రక్తస్రావం జరిగి HP తగ్గిపోతుంది కాబట్టి, ఆమెకు తక్కువ HP ఉంటే ఆమె ప్రాణానికే ప్రమాదం వస్తుంది కాబట్టి ఆమె HB లెవెల్ కూడా 12 వరకు పెంచడానికి మేము ఐరన్ మాత్రలు ఇవ్వడము, అనుబంధ పోషకాహారం ఇవ్వడం వలన కృషి చేస్తూ ఆమెకు హాస్పిటల్ డెలివరీ చేసుకుంటే ఇట్లాంటి లాభాలంటే ఆమె ప్రాణానికి హాని లేకుండా సుఖ ప్రసవం అవుతుంది, బిడ్డ తల్లి ఇద్దరు కూడా సుఖంగా ఉండొచ్చు అనేది కుటుంబంతో కలిపి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామండి.
0: ముఖ్యంగా అంటే మీ శాఖ వారు అందించే ఈ ప్రయోజనాలన్నీ పొందాలి అంటే లబ్దిదారులుగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి, ఎటువంటి అంశాలు మీరు పరిగణలో?
1: అంగన్వాడీ కేంద్రాల ద్వారా అంగన్వాడీ కేంద్రంలో లబ్దిదారులు ఏంటంటే

0: గర్భవతులు బాలింతలు, గర్భవతి ఆమెకు కన్సీవ్ అయిన 45 డేస్ కు కన్సీవ్ అవుతుంది. ఆమె గర్భస్థ శిశువు నిర్ధారణ చేసుకున్నాక అప్పటి నుంచి ప్రసవించిన తర్వాత 6 నెలల వరకు మేము వలను లబ్దిదారులు అంటే గర్భవతులు బాలింతలు బిడ్డ పుట్టినప్పటి నుంచి మళ్లీ బిడ్డకు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు స్కూల్లో వలను ప్రాథమిక పాఠశాలలో చేర్పించేంత వరకు అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని వివిధ స్థాయిల్లో అంటే గర్భవతికి బాలింతకు మేము పోషకాహారం ఇస్తాము. అట్లానే బాలింతకు 6 నెలలు నిండి 7వ నెల పడిన వెంటనే తల్లికి బదులుగా బిడ్డకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. బిడ్డకి ఏంటంటే ఆ 6వ నెల నిండిన వెంటనే అనుబంధ ఆహారాన్ని ప్రారంభించాలి. ఈ అనుబంధ ఆహారంలో భాగంగా బాలామృతము అని ఇస్తాము. అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం అని 2.5 కేజీల ప్యాకెట్ ఒకటి ఇస్తామన్నమాట. అది సీల్డ్ ప్యాకెట్.
1: అంటే బాలామృతం అంటే ఏంటి?
0: బిడ్డకు ఇప్పుడు బయట మనం సెరిలాక్ లాగా ఎట్లా ఉందో అట్లా తృణధాన్యాలు, పప్పు దినుసులు, అన్ని రకాల విటమిన్స్ ఫోర్టిఫైడ్ చేసి అది ఒక పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట. సెరిలాక్ కంటే చాలా బలవర్ధమైనది. అన్ని రకాల సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఉంటాయి. రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులకు సరిపడా 2.5 కేజీల ప్యాకెట్ ను నీట్ గా చాలా సీడ్ ప్యాకెట్ లో ఇస్తామన్నమాట. దీన్ని ఒక గాలి దూరని డబ్బాలో పోసిపెట్టుకుని రోజుకు 100 గ్రామ్స్ అంటే 6వ నెల నుండి 7వ నెల ఈ రోజు పడితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. రోజుకు 100 గ్రాములు ఫస్ట్ ఏంటి, కొంచెం గుజ్జు పదార్థాలుగా చేసుకుని గోరువెచ్చటి పాలల్లో కొంచెం ఒక ఉడుకు ఉడికిచ్చి తినిపించాలి. ఫస్ట్ లో స్టార్ట్ చేసేటప్పుడు ఉదయం అలవాటు చేసేటప్పుడు అప్పుడప్పుడు 2 స్పూన్లు 2 స్పూన్లు చేసుకోవాలి. అట్లా ఒక 2 నెలల తర్వాత కొంచెం గుజ్జులాగా చేసి పెట్టాలి. తర్వాత దాన్ని లడ్డూలాగా చేసి రోజుకు 100 గ్రామ్స్ చొప్పున బిడ్డకు తినిపిస్తుండాలి. అంటే ఈ బాలామృతంతో పాటు మేము పాలిస్తాం వాళ్లకు, టేక్ హోమ్ రేషన్ ఇంటికి తల్లికి ఇచ్చేస్తాం అన్నట్టు. 2.5 లీటర్ పాలిస్తాం రోజుకు 100 ml చొప్పున బిడ్డకు తాపించడం కోసం. అట్లానే 25 కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా బిడ్డకి 7వ నెల నుంచి 3వ సంవత్సరం వరకు ప్రతి నెల మేము 2.5 కేజీ బాలామృతము, 25 గుడ్లు, 2.5 లీటర్ పాలు వాళ్లకు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే తల్లికి డెమాన్స్ట్రేషన్ చేస్తారు ఎట్లా తినిపించాలి అనేది. తల్లికి అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. ఇవి కాకుండా ఇంట్లో ఆహార పదార్థాలను ఏ విధంగా ఆమె చేసి పెట్టాలి అంటే చాలా మంది వాళ్ళు తినే అన్నమే పెడుతుంటారు. తర్వాత అది 1 సంవత్సరం తర్వాత వాళ్లతో పాటు కూర్చోబెట్టుకుని పెడితే మంచిది. కానీ 7వ నెల స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఎక్కువ జారుడు ఉండే పదార్థాలను ఇంట్లో చేసి పెట్టాల్సి ఉంటుంది. తల్లి జావ లాంటిది చేసి పెట్టాలి. తర్వాత కొంచెం గుజ్జు పదార్థాలు పెట్టాలి. తర్వాత కొంచెం గట్టి ఉండే మెత్తటి ఆహార పదార్థాలు పెట్టాలి. బిడ్డకు 1.5-2 సంవత్సరాలు వచ్చేలోపు పెద్దవాళ్లు తినే ఆహారంలో సగం ఆహారం తినేటట్టు ఉండాలి. బిడ్డకు 1 సంవత్సరం వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం నేర్పించాలి. మనకు సీజనల్ దొరికే ఆకుకూరలు, కూరగాయలు అన్ని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. కుటుంబానికి ఆర్థిక భారం తప్పించి మనం ఇంట్లో గనక తల్లి 1/2 గంట బిడ్డ కోసం కేటాయిస్తే చాలా మంచి పౌష్టికాహారాన్ని చేసి బిడ్డకు అందించవచ్చు అనేది అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్తుంది అనమాట. అంటే గర్భవతిని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆడపిల్ల అయితే మేము అడాల్సెంట్ ఏజ్ వరకు అంటే దాదాపు 18 ఇయర్స్ వరకు కూడా ఆమె అనీమిక్ కాకుండా ఆమెను చూసి అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది.
1: ముఖ్యంగా కిశోర బాలికలకు సంబంధించి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి?
0: కిశోర బాలికలకు మేము అవగాహన కార్యక్రమాలు చేస్తామండి. ఈ సంవత్సరం కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమ్మర్ క్యాంప్ అయిన అంటే స్కూల్స్ అన్ని సెలవులు ఉంటాయి కదా, మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు వారంలో 2 ప్రోగ్రామ్స్ చొప్పున సమ్మర్ క్యాంప్ అయిన అంటే చైల్డ్ బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల ఎట్లాంటి నష్టం వస్తుంది, తర్వాత వాళ్లకు ఎట్లాంటి చట్టాలున్నాయి, వాళ్ళ అనీమిక్ ఉండడం వల్ల ఎట్లాంటి నష్టం జరుగుతుంది అనే విషయాలపై సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళందరికీ మేము వారంలో 2 సార్లు వాళ్ళని అంగన్వాడీ కేంద్రాలకు పిలుచుకుని హెచ్బి తక్కువ ఉంటే వాళ్ళకు వచ్చే నష్టాలేంటి, తర్వాత మెన్స్ట్రుయల్ హైజీన్ గురించి, ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి అవగాహన కల్పిస్తుంటామండి. అట్లాగే బాల్య వివాహాలు, ఈ బాల్య వివాహాలు అంటే చాలా మంది 10th అయిపోయిన వెంటనే పెళ్లి చేసేస్తుంటారు. బాల్య వివాహాలు చేయడం వలన పుట్టే బిడ్డలకు తక్కువ బరువుతో బిడ్డలు పుట్టడము, మాతృమరణాలు, శిశుమరణాలు జరగడము జరుగుతుంది అనమాట. ఇది పిల్లలతో పాటు తల్లులకు కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉంటాము. స్కూల్ కు వెళ్లే పిల్లలకైతే స్కూల్లో వారానికి ఒకరోజు ఒక ఐరన్ మాత్ర ఇస్తారండి. డ్రాప్అవుట్స్ కూడా ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల నుండి వాళ్ళకు ఐరన్ మాత్రలు ఇవ్వడము, వాళ్లకు పోషకాహారం గురించి తెలియజేయడము ఇట్లాంటివన్నీ చేస్తున్నామండి.
1: బాగుందండి. ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారతలు అంటే స్వయం ఉపాధి పొందడానికి అందిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు ఏంటి, వారికి కల్పిస్తున్న అవకాశాలు ఏంటి?
0: మేము ఈ ఏజీ గర్ల్స్ కానీ, తర్వాత 18 నుంచి 45 సంవత్సరాల స్త్రీలకు కానీ

0: లో గనక వాళ్ళ చదువును ఆపేస్తే చదివిచ్చే స్తోమత లేకనో ఇంటి దగ్గర ఎవరు చూసుకునే వాళ్ళు లేకనో బాల్య వివాహాలు చేద్దాము అనుకునే వాళ్ళకు కూడా మా దగ్గర చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయండి, బాల సదనాలున్నాయి. ఆ బాల సదనాల్లో పిల్లలను చేర్పించడము, బాల సదనాల తర్వాత కేజీపీవీస్ లో ఆ పిల్లలను తీసుకెళ్లి చదివించడము, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా శిశు సంక్షేమ శాఖలో కాలేజ్ ఎట్ హోమ్స్ ఉన్నాయండి, అంటే డిగ్రీ నుంచి పీజీ వరకు చదివిస్తారు. వాళ్ళు ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో చేస్తామంటే కూడా చేర్పిస్తారనమాట. ఇట్లా మేము వాళ్లకు ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవి కాకుండా ఎన్జిఓస్ ద్వారా రన్ అయ్యే ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో కూడా వాళ్ళను చేర్పించడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడెక్కడైతే, అంటే మా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు, వాళ్ళ కాళ్లపై వాళ్ళు నిలబడాలి. సాధికారత అంటే వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోగలిగినప్పుడే వాళ్లకు సాధికారత ఉంటుంది. ఆ దిశగా మేము వాళ్ళను ఎడ్యుకేషన్ లో కానీ వాళ్ళు ఏదైనా వొకేషనల్ ట్రైనింగ్స్ చేస్తామంటే చేస్తారు. ఏవైనా ఉద్యోగావకాశాలు మా డిపార్ట్మెంట్ లో ఉన్నాయి అనంటే ఈ సంస్థల నుంచి శిక్షణ పొందిన వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది.
1: హలో, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే సదుపాయాలు ఉన్నాయి.
0: సదుపాయాలు అంటే బాల సదనాలు, ఈ హోమ్స్, వీటిల్లో చదువుకున్న వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి.
1: ఇవి కాకుండా ఇంకా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా మీరు అందించే సేవల్లో ఇంకా ఏమున్నాయి?
0: మేము ఈ గర్భవతులు, బాలింతలు, తర్వాత 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారని ఇప్పుడు చెప్పుకున్నామండి. అట్లానే వాళ్ళు 4వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతూనే పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అనే కార్యక్రమం ఒకటి మా సేవల్లో, అది ఒక చాలా ముఖ్యమైన సేవ అండి.
1: అంటే ఇప్పుడు మామూలుగా స్కూల్స్ లో నర్సరీ అంటారు,
0: నర్సరీ అలా 3+ పిల్లలు, 3+ పిల్లలకు మేము పూర్వ ప్రాథమిక విద్య అంటే ఆటపాటల ద్వారా విద్య అన్నమాట. అంటే ఇక్కడ ఎక్కడ బలవంతంగా బట్టీలు పట్టించడం కానీ లేకపోతే కూర్చోబెట్టి చదువు చెప్పడం కానీ ఉండదు. వాళ్లకు మనకు ప్రభుత్వం నుంచి కిట్ ఒకటి వస్తుంది అనమాట, రకరకాల ఆట వస్తువులు ఉంటాయి. పాటల ద్వారా, ఆటల ద్వారా నెలలో 2 పాటలు, 2 కథలు, ఇంగ్లీషు రైమ్స్, తెలుగు రైమ్స్ ఇట్లాంటివన్నీ నేర్పించడము. వాళ్లకు ఈ PP1 వాళ్లకు 3+ పిల్లలు PP1 అంటారనమాట, ప్రీ ప్రైమరీ 1 అనమాట. తర్వాత 4+ పిల్లలు PP2 అనమాట. వాళ్లకు ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండే పుస్తకాలను కూడా, అంటే నంబరింగ్ ఒక బుక్, వర్క్ బుక్ ఒకటి, తర్వాత తెలుగు రాయడానికి ఒకటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాయడానికి ఒకటి, అట్లా 4 రకాల పుస్తకాలు ఉన్నాయండి. ఆ పుస్తకాలు చూస్తే కూడా తెలుస్తుంది అసలు, అంటే ఈవెన్ మనం ప్రైవేట్ స్కూళ్లలో 2-3 వేలు పెట్టి కొన్న పుస్తకాలకు ధీటుగా ఉంటాయన్నమాట. అట్లాంటి పుస్తకాలను కూడా ఉచితంగా ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. ప్రతిరోజు కూడా మనకు ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ వస్తుంది, PP1 వాళ్లకు ఏ బుక్ లో ఏ పేజీ రాపించాలి, ఎట్లాంటి యాక్టివిటీస్ చేపించాలి, ఆ పాటలు అవన్నీ కూడా వస్తున్నాయి. అవి ఏం చేస్తారంటే అంగన్వాడీ కార్యకర్తలు ఆ పాటలు అవి స్కూల్లో చెప్పడమే కాకుండా ఆ 3+ పిల్లల తల్లులకు ఒక గ్రూప్ చేసింటారు, ఒక వాట్సాప్ గ్రూప్. 4+ పిల్లలకు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి అక్కడ మాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆ మెసేజెస్ ను ఆ గ్రూప్స్ లోకి పంపిస్తారు. దాంట్లో ఎట్లా అంటే యూట్యూబ్ URL ఒకటి ఉంటుందండి, ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ లో చూసి అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ చెప్పిన దాన్ని తల్లి కూడా ఇంట్లో చేపిస్తుంది. అట్లానే ఆ బుక్స్ కూడా వాళ్ళకి ఇంటికి ఇచ్చి పంపిస్తాము. ఒక పేజీలో ఆల్ఫాబెట్ ఏ రాయాలి, ఒక 2-3 సార్లు ఒక లైన్ రాపిస్తుంది టీచరు, అంగన్వాడీ టీచర్. మిగిలినవి ఇంటి దగ్గర తల్లి చూసి రాపించడం కోసం అనుకూలంగా మేము అవి వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇట్లా PP1 PP2 ప్రతిదీ కూడా ఆటల ద్వారా, పాటల ద్వారా వాళ్ళు బొమ్మలను టచ్ చేసి అంటే అనుభవించి స్పర్శతో నేర్చుకుంటారు కాబట్టి బలవంతంగా ఉండదు కాబట్టి, వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ మీద ఒత్తిడి ఉండదు కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి, అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చిన పిల్లలు స్కూల్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు, వాళ్లకు గ్రహణ శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ గా వచ్చిన పిల్లల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నారు అని చెప్తున్నారు కాబట్టి. ఇంకా అంగన్వాడీ కేంద్రానికి వస్తే ఇంకోటి ఏంటంటే భోజనం కూడా మేము అక్కడే పెట్టేస్తాం.
1: కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో మహిళా సాధికారత దిశగా పయనించేందుకు అందిస్తున్నటువంటి సేవలు ఏంటనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.
0: నమస్కారం.
1: మీరింతవరకు మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్దిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ICDS కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇది ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి దార్శనిక భారత్ ఈనాటి కార్యక్రమంలో సుపరిపాలన ఈ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వింటారు.

భారతదేశం కేవలం భౌగోళిక దేశం కాదు, వేల సంవత్సరాల ఆలోచన, జ్ఞాన సంస్కృతుల సమాహారం, విలువలతో కూడిన నవభారత నిర్మాణమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. గతాన్ని గర్వంగా చెప్పుకోవడంతో పాటు వర్తమానాన్ని కూడా అంతే ధీటుగా తయారు చేయడం, దీనికి ప్రజలని ముఖ్యంగా యువతను చైతన్యం చేయడమే ప్రభుత్వ ఆశయం. దీనికి ముందుగా దేశాన్ని దశాబ్దాలుగా పట్టిపీడుస్తున్న అనేక సమస్యల నుంచి విముక్తం కల్పించాలి. ముఖ్యంగా ఆర్టికల్ 370, ఇది మన దేశాన్ని రావణ కాష్టంగా పట్టిపీడించేది. కొన్ని రాజకీయ పార్టీలు గాని కొంతమంది మేధావులుగా చెప్పుకునేవారు దీన్ని గురించి మాట్లాడాలి అంటేనే భయపడేవారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నాటి నుంచి 2019 వరకు భారతదేశంలో సంపూర్ణ విలీనం కాని జమ్మూ కాశ్మీర్కి ఉన్న ప్రత్యేక చట్టమే ఆర్టికల్ 370. కేంద్రం చేసిన అనేక చట్టాలు అక్కడ అమలు చేసే పరిస్థితి లేదు. దీంతో అక్కడ తీవ్రవాదం విచ్చలవిడిగా చెలరేగింది. కొన్ని వేల మంది అమాయకులు అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. దీన్ని నివారించాలంటే ఆర్టికల్ 370ని రద్దు చేయాల్సిందే. ఇది అత్యంత సాహసోపేతమైన చర్య. రాజకీయ పార్టీలు, దేశ ప్రజలు ఏనాడు కలలో కూడా ఊహించలేదు ఆర్టికల్ 370 రద్దు అవుతుందని. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి నూతన్ భారత్ కి ద్వారాలు తెరిచారు. ఆగస్టు 5, 2019 కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉత్తర్వు CO నంబర్ 272 ద్వారా జమ్మూ కాశ్మీర్కి భారతదేశంలోని రాజ్యాంగం ద్వారా వచ్చిన అన్ని నిబంధనల్ని వర్తించేలా చేసింది. దీంట్లో ఆటోమేటిక్గా ఆర్టికల్ 370 సంపూర్ణంగా నిర్వీర్యమైపోయినట్లు అయింది. ఆగస్టు 6 భారత రాష్ట్రపతి CO నంబర్ 273 ద్వారా ఆర్టికల్ 370లోని అన్ని క్లాజులు పనికిరాకుండా చేశారు. దీనితో పాటు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ఆమోదించబడింది. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్ శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడాక్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించాయి. 2023 డిసెంబర్ 11 సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ చర్యని సమర్థించింది. 2024 ఎన్నికలు జరిగేదాకా జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 నిర్వీర్యపరిచిన ఫలాలు సంపూర్ణంగా అందుకుంది. స్థానికంగా ఉండే కాశ్మీరీ ముస్లిం ప్రజలకి సైన్యం, పారామిలిటరీ బలగాలు, పోలీసు శాఖలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఉగ్రవాదం దాదాపు తుడిచిపెట్టకపోయింది. ఆర్టికల్ 370 నిర్వీర్యానికి ముందు ఎవరైనా ఉగ్రవాది మరణిస్తే అంత్యక్రియలకి 1000 దాకా హాజరయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 100 లోపుకు మాత్రమే ఉంది. 1950 భారతీయ జనసంఘ్ ప్రారంభించిన ఆర్టికల్ 370 రద్దు ఉద్యమం 2019 నాటికి గాని సాకారం కాలేదు. దీంతో జమ్మూ కాశ్మీర్కి పర్యాటకుల సంఖ్య పెరిగింది. 2023-24 కాగ్ లెక్కల ప్రకారం టూరిస్టుల సౌకర్యాల కోసం జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ 2,803 కోట్లు ఖర్చు పెట్టింది. వారి భద్రతకు కూడా ప్రాధాన్యమిచ్చింది. దీంతో 2020 నుంచి 2024 వరకు 2,35,90,081 మంది దేశీ విదేశీ పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ని సందర్శించారు. ఇదంతా ఆర్టికల్ 370 నిర్వీర్య ఫలితమే. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం అనే భావనలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ ప్రతిపక్షాలకి ఊపిరి తిప్పుకు అనివ్వకుండా చేసింది. శత్రుదేశాలకి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ విధంగా దార్శనిక్ భారత్ ను సుగమం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిరకాల సమస్యను చాలా సున్నితంగా పరిష్కరించింది. ఆర్టికల్ 370 నిర్వీర్యమైతే దేశం అల్లకల్లోలమవుతుందనే భ్రమలో ఉన్న కొంతమంది మేధావులకు ప్రజలు ఈ విషయాన్ని చాలా హుందాగా స్వీకరించడం ఇప్పటికీ మింగుడుపడని విషయం. జమ్మూ కాశ్మీర్ ముస్లిం ప్రజలు తమ ప్రాంతాన్ని ఒక జన్నత్ అంటే స్వర్గధామంగా నిర్మించాలని కోరుకుంటున్నారు. అక్కడి యువత ఉగ్రవాదం వద్దు, నేషన్ ఫస్ట్ అంటూ నినదిస్తున్నారు. హిమాలయ పరివార్, ముస్లిం రాష్ట్రీయ మంచ్, శారదా కేంద్ర వంటి ఎన్జీఓలు అక్కడి యువతకి వ్యాపారం పెట్టుకోవడంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ప్రభుత్వ పారదర్శకత,
దార్శనికమైనటువంటి సమాజం కోసం ప్రభుత్వ పారదర్శకత అనే అంశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం చాలా ముఖ్య విషయంగా తీసుకుంది. ప్రజాస్వామ్యానికి ప్రజలే మూలం. ప్రభుత్వాలు చేసే పనులు పారదర్శకంగా ఉండాలని, ప్రజలకు తెలియజేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ ఆశయం. ఇందులో ప్రధానమైంది బడ్జెట్. ప్రభుత్వం ఎలా ఆదాయం సమకూర్చుకుంటున్నది, ఎలా ఖర్చు పెడుతున్నది అనే అంశాలలో భారత ప్రభుత్వం 100% స్పష్టంగా ప్రజలకు పార్లమెంటు ద్వారా తెలియజేస్తుంది. ప్రతిపక్షాలు, పత్రికలు, మాధ్యమాలకి ప్రశ్నించే అవకాశం కల్పిస్తుంది. వారి ప్రశ్నలకు ఆధారపూర్వకంగా సమాధానాలు ఇస్తుంది. ఆర్టీఐ, ఆన్లైన్ బడ్జెట్, ప్రభుత్వ డేటా పోర్టల్స్, కాగ్ వంటి వ్యవస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వ గమనాన్ని నిశితంగా పరిశీలించడం జరుగుతోంది. సేవల డిజిటలీకరణ విస్తృతంగా పెరిగింది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఆన్లైన్లో సేవలు పొందుతున్నారు. 2025 నాటికి 20,000 ఈ సర్వీస్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. కోట్లాది మంది ప్రజలు వీటి సేవలు అందుకుంటున్నారు. 2014 నాటికి డిజిటల్ ఇండియా అంటే మనకు తెలియదు. 2015 ఇది ప్రారంభమైంది. 2019 దేశవ్యాప్తంగా కేవలం 872 ఈ సర్వీస్ కేంద్రాలు అందుబాటులో ఉంటే 2025 నాటికి వీటి సంఖ్య 20,000 చేరుకుంది. సింగిల్ విండో పోర్టల్స్ ద్వారా అనేక సేవలు లభిస్తున్నాయి. ఏపీఐ సేతు, ఇండియా స్టాక్, మేరీ పహచాన్ వంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందటమే దీనికి కారణం. ప్రభుత్వ విధానాలు, నిబంధనల మీద ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్ విధానాలు అందుబాటులోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల్లోనూ ఈ విధానం అమలులోకి ఉంది. న్యాయ సంహిత. భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మరో ముఖ్యమైన మార్పు, దాదాపు 164 సంవత్సరాల నాటి ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో మన దేశ పరిస్థితులకు తగినట్లు భారతీయ న్యాయ సంహితను ప్రవేశపెట్టడం. ఇది చారిత్రాత్మకమైన పరిణామం. దీనివల్ల దేశ ప్రజలకు వలసరాజ్యాల శిక్షాస్మృతి నుంచి ఉపశమనం లభించింది. ఇది దేశవ్యాప్తంగా 2024 జులై 1 నుంచి అమలులోకి వచ్చింది. పాత చట్టంలో 511 సెక్షన్లు ఉంటే వాటిని 358 సెక్షన్లకు కుదించారు. పాత చట్టంలో సెక్షన్ 124A కింద దేశద్రోహం నేరం ఉంటే దానిని పూర్తిగా తొలగించారు. దానికి బదులు దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించే కొత్త చట్టం ప్రవేశపెట్టారు. గతంలో మహిళలు, పిల్లలపై నేరాలకి విడిగా సెక్షన్లు ఉండేవి. వాటన్నిటినీ చాప్టర్ 5 కింద ఒకచోటికి చేర్చారు. దీనివల్ల బాధితులకు సత్వర న్యాయం జరిగే వెసులుబాటు లభించింది. చిన్న చిన్న నేరాలకు జైలు శిక్ష బదులు సమాజ సేవ చేయాలనే కొత్త శిక్షా విధానాన్ని ప్రవేశపెట్టారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద నిర్మూలనకు ప్రత్యేక శిక్షలు ఖరారు చేశారు. న్యాయ సంహితలో 34 నుంచి 44 సెక్షన్ వరకు స్వీయ రక్షణ హక్కును కల్పించాయి. 45 నుంచి 62 వరకు ప్రేరేపణ, నేరపూరిత కుట్రలకు శిక్షలు ఖరారు చేశాయి. 63 నుంచి 99 వరకు మహిళలు మరియు పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి, వివాహానికి సంబంధించిన నేరాలు, గర్భస్రావం కలిగించడం మొదలైన వాటికి శిక్షలు ఖరారు చేస్తాయి. సెక్షన్ 100 నుంచి 146 వరకు అక్రమ నిర్బంధం, అక్రమ బంధం, అపహరణ, బానిసత్వం, బలవంతపు చాకరీ గురించి క్షుణ్ణంగా చర్చించాయి. సెక్షన్ 147 నుంచి 158 వరకు రాష్ట్రానికి వ్యతిరేకంగా చేసే నేరాల గురించి, సెక్షన్ 159 నుంచి 168 వరకు సైన్యం, నౌకాదళం, వైమానిక దళానికి సంబంధించిన నేరాల గురించి భారతీయ న్యాయ సంహిత శిక్షలు విధించింది. సెక్షన్ 169 నుంచి 177 వరకు ఎన్నికల నేరాలు, 178 నుంచి 188 వరకు నాణాలు, బ్యాంకు నోట్లు, కరెన్సీ నోట్లు మరియు ప్రభుత్వ స్టాంపులకు సంబంధించిన నేరాలు, 188 నుంచి 197 వరకు ప్రజాశాంతికి భంగం కలిగించడం, 198 సెక్షన్ నుంచి 205 వరకు ప్రభుత్వోద్యోగులు ద్వారా లేదా వారికి సంబంధించిన నేరాల గురించి చర్చించాయి. సెక్షన్ 216 నుంచి 226 వరకు ప్రభుత్వోద్యోగుల చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించడం,
227 నుంచి 269 వరకు తప్పుడు సాక్ష్యం మరియు ప్రజానయాయానికి

0: వ్యతిరేకంగా జరిగే నేరాలు సెక్షన్ 270 నుంచి 297 వరకు ప్రజారోగ్యం, భద్రత, విశ్వాసము, మర్యాద మరియు నైతికతను ప్రభావితం చేసే నేరాలకు శిక్షలు సూచించాయి. సెక్షన్ 298 నుంచి 302 వరకు మతానికి సంబంధించిన నేరాలను చర్చించాయి. సెక్షన్ 303 నుంచి 334 వరకు ఆస్తులు కొల్లగొట్టడం, దొంగతనాలు, దోపిడీలు, 330 నుంచి 350 వరకు నేరపూరిత బెదిరింపు, అవమానం, పరువు నష్టం మొదలైన వాటిని, సెక్షన్ 351 నుంచి 356 వరకు నిస్సహాయ వ్యక్తి యొక్క అవసరాలను తీర్చడానికి జరిగిన ఒప్పంద ఉల్లంఘనలు, 358 రద్దు మరియు పొదుపులకు సంబంధించిన ఆర్థిక నేరాలని విచారిస్తాయి. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023 న్యాయస్థానాలలో కేసులు సత్వరంగా పరిష్కరించేందుకు వీలు కల్పించిందని చెప్పవచ్చు. ఇది NDA ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతదేశంలో జరిగిన గొప్ప సంస్కరణగా రాజనీతి నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ ప్రజలకు, న్యాయవాదులకు దీని ద్వారా సరళమైన చట్టభాష అందుబాటులోకి వచ్చింది. బాధితులకు మెరుగైన హక్కులు, రక్షణలు కల్పించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత న్యాయ వ్యవస్థను తీర్చిదిద్దడం, FIR నమోదు నుంచి తీర్పుల వరకు డిజిటల్ విధానాలు, వీడియో రికార్డింగ్లు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలకు ప్రముఖ స్థానం కల్పించడం, పోలీసుల జవాబుదారీతనాన్ని పెంపొందించడం దీని లక్ష్యాలు. 1898 నాటి ఇండియన్ పీనల్ కోడ్ పౌర కేంద్రీకృత న్యాయం కోసం కాకుండా కేవలం నియంత్రణ కోసమే రూపొందించారని చాలా కాలం నుంచి ఉన్న విమర్శ. భారతదేశంలోని జైళ్లలో ఉన్నవారిలో 67% విచారణ ఖైదీలే. దేశవ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలలో లక్షలాది క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. న్యాయస్థానాల మీద ఒత్తిడి తీవ్రంగా ఉంది. వీటన్నిటినీ తగ్గించడం, డిజిటల్ సాక్ష్యాలను స్వీకరించడం మొదలైనవి భారతీయ న్యాయ సంహిత యొక్క లక్ష్యాలు.
1: దార్శనిక భారత్ కార్యక్రమంలో మీరింతవరకు సుపరిపాలన ఈ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తిగారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

వెల్ ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM. ఇది అలరించే కిరీటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి ఇప్పుడు స్టూడియోలో సమయం 8:14. మరి ఇప్పుడు స్టార్ట్ అవుతున్న కార్యక్రమం మెలోడీ మ్యాచ్. ప్రశాంతమైన మనసుకు ఎప్పుడైనా ప్రతి నిమిషాన్ని ఆస్వాదించా అనే సందర్భం ఏమైనా మీకుందా? ఇల్లు, ఆఫీస్ పని, పిల్లలు, ఇలా చాలా ఎక్కువ సమయం అనేది మనం మిస్ అవుతూ ఉంటాం. అందుకు సమయమే లేనట్లు చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇలా అయితే ప్రమాదమే అని చెప్తున్నారు నిపుణులు. మరి వాటి గురించి తెలుసుకునే ముందు ఒక వండర్ఫుల్ ట్రాక్తో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. వింటూనే ఉండండి 102 FM.

వెల్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లోని ఈ పాట వింటుంటే చాలా చాలా బాగుంది కదా. మరి అలాగే ప్రశాంతమైన మనసుకు చిట్కాలైతే మనం తెలుసుకుంటున్నాం. రోజు కొద్దిసేపు ధ్యానం అలవాటు చేసుకోవాలంట, దీనికి సమయం కుదరదు అంటారా? పోనీ మనసు చిరాగ్గా ఉన్నా, కోపం దరి చేరుతున్నా దీన్ని ఆశ్రయించాలి. కళ్ళు మూసుకొని శ్వాస మీద దృష్టి నిలపగలిగితే చాలు. వీలు కాకపోతే ఏదైనా మంత్రాన్ని చదువుకున్నా సరే మనసుకు తేలిక పడుతుందంట. మరి ఒకసారి ట్రై చేసేయండి. మరి మీ అందరి కోసం వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ జెంటిల్మ్యాన్ నుంచి వస్తుంది, వింటూనే అనండి.

ఎస్, వండర్ఫుల్ ట్రాక్ అయితే మనం విన్నాం కదండి. మరి జానకి గారు పాడుతుంటే ఎంతో చక్కగా ఉంది కదా. అలాగే మరి ఆవిడికి తోడుగా బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం ఇంకా సూపర్ అన్నమాట. మరి ప్రశాంతమైన మనసుకి చిట్కాలు అయితే మనం తెలుసుకుంటున్నాం కదా. ఇంకొక చిట్కా ఏంటి అంటే, ఒకే ప్రాంతంలో లేదా గంటల కొద్ది ఒకే చోట కూర్చున్నా మెదడు అతిగా ఆలోచిస్తుందట, అలసిపోయినట్లుగా అయ్యి ఒత్తిడికి దారి తీస్తుందట. కాసేపు అలా నడవడం, గదిలో 4 అడుగులు వేసినా సరే వీలుంటే మొక్కల మధ్య సేద తీరితే ఇంకా మంచిది అంటున్నారు. మొక్కలు వాటి పచ్చదనం మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మన ఇంటిలో అంటే ఇండోర్లో మొక్కలు పెంచుకున్నట్లయితే వాటి నుండి వచ్చే అంటే ఆ కలర్ మనల్ని చాలా డైవర్ట్ చేస్తుందంట, మన స్ట్రెస్ నుంచి కూడా రిలీఫ్ అవుతుంది. మంచి టిప్ అయితే తెలుసుకున్నాం కదా. ఈ పాటతో మరి ప్రోగ్రామ్ అనేది కంక్లూడ్ చేసేద్దాం. వింటూనే ఉండండి 102 FM.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఆసియా క్రీడల్లో మహిళల 400 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఇక వార్తల వివరాలు. అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, భౌగోళిక సామీప్యత కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారతదేశం తన రక్షణ సన్నద్దతలో భౌగోళిక వ్యూహాత్మక ప్రణాళికలను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత నౌకాదళ కమాండర్ల సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సంక్షోభం దేశద్వారం తట్టేలోపే సన్నద్దత సంక్షోభ స్థాయికి చేరుకోవాలన్నదే భారతదేశ లక్ష్యమన్నారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో భారత నౌకాదళ వృత్తిపరమైన నైపుణ్యం, కార్యాచరణ సన్నద్దతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి నిరూపించిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ మొదటి స్పందన దేశంగా, ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా, విశ్వసనీయతకు ప్రతీకగా స్థిరంగా నిలుస్తోందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన గిట్టుబాటు ధర పొందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న జాతీయ వ్యవసాయ సదస్సు రబీ ప్రచార కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, పంట కోత అనంతర నిర్వహణను బలోపేతం చేయటం, శాస్త్రీయ పద్దతుల్లో గిడ్డంగుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం వంటి చర్యలు ప్రభుత్వ వ్యూహంలో భాగమని చెప్పారు. కనీస మద్దతు ధర MSP కింద కందులు, మినుములు, మసూరు పప్పులను ప్రభుత్వం 100% కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని శివరాజ్ సింగ్ వివరిస్తూ,
1: हमने इस रबी कॉन्फ्रेंस को केवल रबी हो या खरीफ हो, इसको केवल कर्मकांड नहीं रहने दिया. उत्पादन में जो वृद्धि हुई है वो अभूतपूर्व है. कृषि विकास दर में 50% की वृद्धि हुई है. कल तथ्यों के साथ प्रस्तुत करने वाले हैं, तो हमारी उपलब्धियां अनंत है, लेकिन काम करने की जरूरत और है. कई बार हम लोग सोचते हैं कि ऑफिस में बैठ के कुछ अधिकारी ही पूरी प्लानिंग कर लेंगे, तो वो प्लानिंग पर्याप्त नहीं होती जब तक सारे स्टेक होल्डर शामिल ना हो. मैं आपसे आग्रह करना चाहूंगा, राज्य में आप एक मजबूत टीम एग्रीकल्चर बनाई.
0: దేశంలోని ఆర్థిక, సాంస్కృతిక, వారసత్వ ప్రాధాన్యత కలిగిన 50 నగరాలను మోడల్ నగరాలుగా అభివృద్ది చేసేందుకు పలు నూతన కార్యక్రమాలను కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ప్రగతి 50 కింద ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, 24 రాష్ట్రాల పరిధిలోని ఈ 50 నగరాలు దేశంలోని ఇతర నగరాలకు ఆదర్శంగా నిలిచేలా పరిశుభ్రమైన మోడల్ నగరాలుగా అభివృద్ది చెందుతాయన్నారు. పట్టణ పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడం ప్రగతి 50 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. ఇందుకోసం నిర్దిష్ట కాలపరిమితిలో పర్యవేక్షణ, సమీక్షలతో కూడిన ఒక క్రమబద్దమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నామని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలు వేగంగా మారుతున్నాయని, వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలనా విధానాలు, ఉద్యోగుల నైపుణ్యాలు కూడా నిరంతరం మెరుగుపడాలని పేర్కొన్నారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాధనా శృంఖల 26 పేరిట నిర్వహిస్తున్న మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు, శిక్షణా సంస్థల ప్రతినిధులు ఈ 2 రోజుల సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాల మెరుగుదల, ప్రభుత్వ శిక్షణా సంస్థల సామర్థ్య నిర్మాణంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా మొదటి స్థానాన్ని సాధించింది. తదుపరి స్థానాల్లో కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు నిలిచాయి. ఈ కార్యక్రమానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్, సభ్యురాలు ఆల్కా, ఆ సంస్థ కార్యదర్శి జగదీప్ గుప్తాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. న్యూయార్క్లో ఏషియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సరిహద్దు ప్రతిష్టంభన పరిష్కారమైన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం ప్రారంభమయ్యాయని చెప్పారు.

0: పాక్షిక సంబంధాల్లో ప్రతికూలత కొనసాగటం ఇరు దేశాలకు ప్రయోజనకరం కాదని భారత్ చాలా కాలంగా చైనాకు చెబుతూ వస్తోందని జైశంకర్ పేర్కొంటూ,
1: Once the border standoff was resolved, it was natural that this would start to improve. We also maintained consistently a very elementary principle of statecraft, which is don't get locked into a problem which benefits others. And to the extent there is an improvement in our relations, I think it certainly helps our position. It helps our position not only vis-a-vis China, it helps our position vis-a-vis the rest of the world.
0: అదేవిధంగా భారత్ అమెరికా సంబంధాలు, ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలపై జైశంకర్ స్పందిస్తూ, వాణిజ్య ఒప్పందానికి సంబంధించి రెండు దేశాలు ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చాయని చెప్పారు. భారత నౌకాదళానికి చెందిన ఫ్రంట్ లైన్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగ్రేట్ ఐఎన్ఎస్ తార్కష్ ఈరోజు తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యాలోని మొంబాసా నౌకాశ్రయానికి చేరుకుంది. ఈ నౌక అక్కడ అక్టోబర్ 2వ తేదీ వరకు ఆపరేషనల్ టర్న్ అరౌండ్లో భాగంగా ఉంటుంది. ఈ పర్యటనలో ఇరు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర చర్చలు, నౌకాదళ సిబ్బంది మధ్య సామాజిక సముదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కెన్యా నుంచి బయలుదేరిన అనంతరం ఐఎన్ఎస్ తార్కష్ కెన్యా నౌకాదళంతో కలిసి పాసేజ్ ఎక్సర్సైజ్లో పాల్గొనుంది. పశ్చిమ హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ కెన్యా సముద్ర సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లటంలో ఈ పర్యటన దోహదపడనుందని నైరోబీలోని భారత హైకమిషన్ సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించింది. అదేవిధంగా సముద్ర ప్రాంతంలో భాగస్వామ్య దేశాలతో సహకారాన్ని పెంపొందించాలనే భారత్ ప్రతిపాదించిన మహాసాగర్ దార్శనికతకు ఈ పర్యటన ప్రతిబింబంగా నిలుస్తుంది. భారత్ కేవలం 100 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం మాత్రమే కాదని, 100 కోట్లకు పైగా కథలు, ఆలోచనలు, ఆకాంక్షలకు నిలయమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. యూట్యూబ్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థకు యూట్యూబ్ 18,000 కోట్ల రూపాయలకు పైగా సహకారం అందించిందని తెలిపారు. అలాగే 9.6 లక్షలకు పైగా ఉద్యోగాలకు మద్దతు ఇచ్చిందని చెప్పారు. ఆరెంజ్ ఎకానమీని భారత్ ప్రోత్సహిస్తూ కంటెంట్ క్రియేటర్లకు సాధికారత కల్పిస్తోందని మురుగన్ తెలిపారు. కొత్త అవకాశాలను సృష్టించడంతో పాటు భారతదేశ కథలు, సంస్కృతి, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. జపాన్లోని నాగోయా నగరం వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు కూడా అద్భుత ప్రదర్శన కొనసాగించింది. మహిళల 400 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. భారత జట్టు 3:29 పరుగు పూర్తి చేసింది. ఇక పురుషుల 400 మీటర్ల రిలేలో భారత్ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. షూటింగ్లో నీరు ధాండా కూడా చరిత్ర సృష్టించారు. మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ షూటర్గా ఆమె రికార్డు నెలకొల్పారు. అంతకుముందు ఆసిమా అహ్లాహత్, మనీషా కీర్లతో కలిసి మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో దేశానికి రజత పతకం అందించారు. అథ్లెటిక్స్లో గుర్వీర్ సింగ్ పురుషుల 5,000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకం సాధించారు. దీంతో ఈ క్రీడల్లో గుల్వీర్ సింగ్కు ఇది 3వ పతకంగా నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: మరో చరిత్ర చిత్ర నుండి ఎస్ జానకి పాడిన పాట విన్నారు, చిత్రగీతం విన్నారు. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీ వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్య కే సాత్ మే విశాల్ శర్మ. रक्षा मंत्री राजनाथ सिंह ने बदलती प्रौद्योगिकी और अनिश्चितता के बीच रक्षा तैयारियों में भू सामरिक सोच और आकस्मिक योजना पर बल दिया. कृषि मंत्री शिवराज सिंह चौहान ने कहा, सरकार किसानों को उपज का उचित मूल्य दिलाने के लिए बहुआयामी रणनीति पर काम कर रही है. देश भर में 50 स्वच्छ आदर्श शहरों को विकसित करने के लिए प्रगति 50 के अंतर्गत नई पहलों की शुरुआत की गई. भारत ने संयुक्त राष्ट्र

అంతులేని కథ ఈ చిత్రం నుండి ఎల్లారేశ్వరి పాడిన పాట వింటారు.

అబో అబో.

జగదేక వీరుని కథ. ఈ చిత్రం నుండి ఘంటసాల స్వర్ణలత పాడిన పాట వింటారు.

0: రాజ్యసభ ఇన్ వెస్ట్ బెంగాల్. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ టుడే మెట్ హర్ ఖతరీ కౌంటర్ పార్ట్ అలీ బిన్ అహ్మద్ అల్ కువారి ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ది AIIB యాన్యువల్ మీటింగ్ ఇన్ దోహా. Both leaders discussed expanding India's UPI payment system across Qatar and strengthening financial cooperation between the two countries. The talks also focused on the implementation of Qatar's $10 billion investment commitment in India, greater engagement with the National Investment and Infrastructure Fund, and finalization of the bilateral investment treaty. India has rejected the unwarranted references made by Turkish President Tayyip Erdogan on Jammu and Kashmir during his UNGA address. Briefing media in New Delhi today, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said, "This is a matter pertaining to India's territorial integrity and sovereignty, and no external party has any locus standi on the issue." On the IBSA statement, Mr. Jaiswal noted that a meeting at the level of foreign ministers was held between India, Brazil and South Africa on the sidelines of the UN General Assembly in New York. On the comments made by External Affairs Minister Dr. S. Jaishankar on cross-border terrorism, Mr. Jaiswal highlighted External Affairs Minister's remarks on cross-border terrorism, terming it a cause of major concern and that countries need to come together to fight the global menace. In the Asian Games 2026, India today delivered a strong performance, adding 8 medals, including 2 gold, 1 silver and 5 bronze medals in relay, shooting, athletics and boxing. India won women's 4x400m relay gold, clocking 3 minutes 29.69 seconds at Nagoya in Japan. India also bagged a bronze in men's 4x400m relay and another bronze in mixed 4x100m relay. Earlier, Neeru Dhanda made history by becoming the first Indian shooter to win gold in the women's trap individual event in Japan. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం మానవతయను బృందగానం, రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారు, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు గారు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో రబీ పంటల్లో నీటి యాజమాన్యం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 దేశమిరల కార్యక్రమంలో నీటిమాట శీర్షికన అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం, ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే వివరాలు వింటారు. జానపద సాహిత్యం సంస్కృతి డాక్టర్ అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగం వింటారు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ టి పద్మిని గారి వీణావాదనం వింటారు. శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారి మృదంగం, శ్రీ ఎం హరిబాబు గారు ఘటం. రేపు మధ్యాహ్నం 12:40 కార్మికుల కార్యక్రమంలో మోకాళ్ల అరుగుదల నివారణ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు గారు. తర్వాత శ్రీమతి పెబ్బిలి హైమావతి గారి కథానిక వింటారు ఆకాశంబున నుండి. రేపు మధ్యాహ్నం 1:37 మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం వింటారు. రేపు సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, తర్వాత వికాసం కార్యక్రమంలో జీ రామ్జీ పథకం గురించి వింటారు. స్వచ్ఛత హీ సేవ వ్యక్తిత్వాలు ఉంటాయి. రేపు రాత్రి 7:15 పలిసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యత, కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ ఇంజనీర్ శ్రీ పి బాబు గారి ప్రసంగం వింటారు. జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. రేపు రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో నవభారత నిర్మాణంలో జన్ భాగీదార్ ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్ విశాఖపట్నం జిల్లా డెప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మల్లేశ్వరరావు గారు మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు చిరంజీవులు శ్రీ ఆదిత్య శ్రీ హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. రేపు రాత్రి 10:30 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి ప్రసారాలు.

కొన్ని ముఖ్యాంశాలు. ఇప్పుడు వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ రాత్రి 9:19 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. స్థానిక వాతావరణం: ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షపు జల్లులు గానీ ఉరుములతో కూడిన వర్షం గానీ కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్లేవారికి హెచ్చరిక: ఈరోజు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వరకు, ఈశాన్య బంగాళాఖాతం కొన్ని ప్రాంతాలైన తూర్పు మధ్య బంగాళాఖాతాల మీదుగా వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:13 దాటి 56 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3236 అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ ప్రసారాల్లో కలుసుకుందాము. అంతవరకు నమస్కారాలతో సెలవు. జై హింద్.